శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 18వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5:58:45. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. పెరిగిన పన్నులు, అంతర్జాతీయ సుంకాల ప్రభావంతో రాష్ట్రంలో పొగాకు, ఆక్వా రంగాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ రంగాల రైతుల్ని ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్కు లేఖలు రాశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి వంగనపూడి అనిత హెచ్చరించారు. కాణిపాకం వరసిద్ది వినాయకస్వామిని ఆదివారం ఆమె దర్శించుకున్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, పోక్సో కేసులో నిందితులకు 3 నెలల్లోనే శిక్ష పడుతోందని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పునరుత్పాదక విద్యుత్ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రానికి 20 లక్షల సూర్యఘర కనెక్షన్లు వచ్చాయని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జూన్ 12వ తేదీ నుంచి వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలను తొలిసారిగా విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు పంపిస్తున్నారు. రీవెరిఫికేషన్ జవాబుపత్రాలను సైతం వారు వాట్సాప్కు పంపిస్తున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థను ప్రైవేటీకరిస్తున్నారంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదని ఆర్టీసీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. విద్యుత్ బస్సుల వల్ల పర్యావరణ కాలుష్యం, ఇంధన వ్యయం, నిర్వహణ ఖర్చులు తగ్గుదాయని పేర్కొంది. క్రికెట్. ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీలో ఆదివారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్పై ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ధర్మశాలలో జరిగిన మరో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 23 పరుగుల తేడాతో పంజాబ్ను ఓడించింది. రాష్ట్రంలో 2019 నుంచి 2024 తేదీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సగటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే ప్రమాదం ఉందని, వడగాలు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3
1: ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్జ్ పై. సమయం 6:03:30. ఇప్పుడు వందన భక్తిగీతాల కార్యక్రమం వింటారు.

భజన ప్రకాశమై గిరీశుజటాతలమునా విలింగ చంద్రవంకయ సమస్త సృష్టి లయములు ముక్కంటి దృష్టి మాత్రమై అనంతకాల గమనము చలించే భవని భావమై విరాగి నేను సారిన విభూతి కణవి విశ్వమై వర్ధిల్లి ప్రాణి సకలము అనాది ప్రణవ మూలమై అమేయ భక్త బంధువై అపార దయా సింధువై నాశ్రయించే శివంకరుడు ల

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం.
1: సమయం 6:45 కు వస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్లకు నిన్న లేఖలు రాశారు. జీఎస్టీ ఎక్సైజ్ సుంగం పెంపుతో పొగాకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. పెరిగిన పన్నుల ప్రభావంతో మార్కెట్లో కొనుగోళ్లు మందగించాయన్నారు. కొనుగోలు సంస్థలు పరిమాణాన్ని తగ్గించుకోవడంతో రైతులకు నష్టం జరుగుతోందని, దాదాపు 43,000 మంది రైతులు, లక్షలాది మంది కార్మికుల జీవనోపాధి ప్రభావితమవుతోందని వెల్లడించారు. పెరిగిన పన్నుల విధానాన్ని పునఃసమీక్షించి పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలకు ప్రాధాన్యమిస్తూ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వెంట తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయకస్వామి దేవస్థానాన్ని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నిన్న దర్శించుకున్నారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: మహిళల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా కూడా వ్యక్తి 24 నుంచి 48 గంటల్లో నిందితులను పట్టుకుంటున్నాము. నేరస్తుడికి తగిన శిక్ష విధించాలి అన్నది కూడా మా మెయిన్ ఎజెండా. దాని మీదనే ఈ రోజు ఫోరెన్సిక్ ని మేము అందరం కూడా ఎక్కువ బలోపేతం చేయడం జరిగింది. ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడంలో గానీ పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైన శిక్షణ పొందడమే కాదు, వాళ్ళు కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని ఈ రోజు నిందితులను పట్టుకోవడం గానీ, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం గానీ, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం గానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆ నిందితులకి త్వరితగతిన శిక్ష పడే విధంగా ఈ రోజు మా గవర్నమెంట్ పనిచేస్తుంది.
0: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్రం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. కొనుగోళ్ల అంశంలో రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సన్నవడ్లకు అదనపు నగదు చెల్లించడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రులు జిల్లాలకు వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిర్మించిన సిమెంట్ రోడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, సంపద సృష్టి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి తీసుకొచ్చామని మంత్రి పేర్కొంటూ,
2: రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలా. వాళ్ళు ఎప్పుడైతే వస్తువులు ఉత్పత్తి చేసి అమ్ముతారో దాని మీద జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ వస్తే రాష్ట్రానికి వచ్చే షేర్ వస్తుంది, దానివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యమంత్రి గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్ లో 25% ఒక ఆంధ్రప్రదేశ్ కే వచ్చిన ఎంఓయూ. ఇది కేవలం గవర్నర్ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో వచ్చినాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జున్నూరు వేడంగి మట్టపరు గ్రామాల్లో 3,76,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, గ్రామాల్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. రహదారులు, డ్రైనేజీ నిర్మాణాలతో పాటు తాగునీరు, సాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కొందర దుర్గేష్ తెలిపారు. గత 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడుల కోసం 117 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా 122,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో హోటళ్లు, హోంస్టేలు, క్యారవాన్ టూరిజం, హౌస్ బోట్లు, వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలను విస్తరిస్తున్నామని చెప్పారు. జగ్గన్నతోట ప్రభల ఉత్సవం, విజయవాడ ఉత్సవ్, అరకు చలి ఉత్సవ్ వంటి కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందన్నారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి కందల దుర్గేష్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈరోజు జరిగే ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ హాజరై వారోత్సవాల్లో పాల్గొంటారు. ప్రారంభ వేడుకల్లో భాగంగా 5 కిలోమీటర్ల వాకథాన్ నిర్వహించనుండగా యోగా ధ్యాన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. పెద్ద సంఖ్యలో యువత క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కూడా క్రీడా పోటీలు, ఫిట్నెస్ కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ యువజన క్రీడా వారోత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యతో పాటు రాజకీయ రంగంలో కూడా యువత ముందుకు రావాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బి నాగరాజు అన్నారు. కర్నూలు నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నిన్న సత్కరించారు. విద్యార్థులు చదువులో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ,
3: ఎందుకు అసలు మీరు స్కూల్లో పోటీ ఏ విధంగా ఫస్ట్ వచ్చారు, ఇంటర్మీడియట్ లో ఏ విధంగా ఫస్ట్ వచ్చారు, మీ నిజ జీవితంలో కూడా ఉద్యోగ ప్రస్థానం అయితేనేమి, రాజకీయ ప్రస్థానం అయితేనేమి, ఏ ప్రస్థానమైన మనం మొదలు ఉండాలనే ఆకాంక్షతో ఒక్కరికి ఇష్టపడాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. తల్లిదండ్రులుగా మీరు కూడా పిల్లల యొక్క కోరికల మేరకు సపోర్ట్ చేయాలి. ఆ విద్య ద్వారానే మనకు గుర్తింపు వచ్చేది. కాబట్టి ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకుండా బాగా చదువుకుని లేనిపోని ఆలోచన చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.
0: కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట పూణేలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించారు. ఈరోజు విద్యార్థులు రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేసేలా దేవాలయాల సందర్శనంతో పాటు పరిశ్రమల అభివృద్ది, సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం వంటి ప్రదేశాలను సందర్శించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎలక్ట్రిక్ బైక్పై పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎలక్ట్రిక్ వాహనం నడుపుతూ పలు కార్యక్రమాల్లో నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన వనరులపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఇంధన పొదుపును అలవాటు చేసుకోవాలని కోరారు. పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు, MyGOV.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత పెరుగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మార్కాపురం జిల్లాలోని కంభంలో నిన్న అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల పరిధిలోని 65 మండలాలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. రాయలసీమ కోస్తా ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో ఈరోజు 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాళ్లు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో రొయ్యల మేత ధరలు పెరగడంపై ఆక్వారైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. 2026 జనవరి నుంచి మే మధ్యకాలంలో సోయా, ఫిష్మీల్ వంటి ముడి సరుకుల ధరలు 20% పైగా పెరిగాయని, దీంతో మేత తయారీ ఖర్చు కిలోకి 31 రూపాయలు పెరిగిందని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఫిష్మీల్ ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, సోయా దిగుమతులపై ఆంక్షలు సడలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారం వింటారు.
1: సంగీత సభ కార్యక్రమం కడప కేంద్రం సమర్పణలో ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్

0: మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి గోథెన్బర్గ్లో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో చర్చలు జరిపారు. 2 రోజుల పర్యటన నిమిత్తం మోదీ నిన్న గోథెన్బర్గ్ చేరుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా స్వీడన్ అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును మోదీకి అందజేశారు. ఒక ప్రభుత్వ అధినేతకు స్వీడన్లో ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ ప్రధానమంత్రి మోదీకి 31వ అంతర్జాతీయ గౌరవం. ప్రతినిధుల స్థాయి చర్చల్లో ఇరు దేశాల నేతలు భారత్ స్వీడన్ సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచడానికి అంగీకరించారు. ఇది ఇరు దేశాల సంబంధాల్లో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ ట్రాన్సిషన్, అంతరిక్షం, ఆవిర్భావ సాంకేతికతలు, రక్షణ, భద్రత, పరిశోధన, ప్రజల మధ్య సంబంధాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చించారు. ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం స్ఫూర్తితో తమ తమ ప్రజల ప్రయోజనాల కోసం కొత్త అవకాశాలను గుర్తించాలని కూడా ఇద్దరు ప్రధానమంత్రులు అంగీకరించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. యునైటెడ్ నేషన్స్ బహుళ పక్ష సంస్థలను సంస్కరించవలసిన అవసరం ఉందని అంటూ బహుళపక్ష వేదికలపై సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా భారత్, స్వీడన్ అంగీకరించాయి. ఈ పర్యటనలో ప్రధానంగా 5 ఏళ్లలో ద్వైపాక్షిక ఆర్థిక లావాదేవీలను రెట్టింపు చేయడమే లక్ష్యంగా జాయింట్ యాక్షన్ ప్లాన్ ఆమోదించారు. భారత్, స్వీడన్ స్ట్రాంగర్ టుగెదర్ టువర్డ్స్ 2047 అనే శీర్షిక కింద రెండు దేశాలు 2027లో భారతదేశంలో ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సదస్సు నిర్వహించేందుకు అంగీకరించాయి. 21వ శతాబ్దపు పరిష్కారాలను కలిసి రూపొందించేందుకు ఈ పర్యటనలో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. 2 దేశాలు జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0ని ప్రారంభించాయి. కృత్రిమ మేధస్సు, 6G, క్వాంటమ్ కంప్యూటింగ్, లైఫ్ సైన్సెస్పై దృష్టి సారించేలాగా వర్చువల్ భారత్, స్వీడన్ జాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించారు. 2 దేశాల అంకుర పరిశ్రమల పర్యావరణ వ్యవస్థను అనుసంధానించేందుకు స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ AI కారిడార్ను బలోపేతం చేస్తారు. వాతావరణం పరంగా లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీస్ ట్రాన్సిషన్ 3వ దశను ప్రకటించారు. ప్రత్యేకంగా గ్రీన్ స్టీల్, తక్కువ కార్బన్ పారిశ్రామిక పరివర్తనలో సహకారాన్ని విస్తరించారు. రక్షణ భద్రతా సహకారం సాంప్రదాయంగా వచ్చే కొనుగోలుదారు విక్రేత నమూన నుంచి దీర్ఘకాలిక పారిశ్రామిక భాగస్వామ్యంగా మార్చారు. పెహల్గా ఉగ్రతా దాడి తర్వాత స్వీడన్ అందించిన మద్దతుకు ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ట్యాగూర్ చారిత్రాత్మక స్వీడన్ పర్యటన శతాబ్ది ఉత్సవాల జ్ఞాపకార్థం 2 దేశాలు ట్యాగూర్ స్వీడన్ లెక్చర్ సిరీస్ను ప్రారంభించాయి. స్వీడన్ ఆర్కైవ్స్లో లభించిన ట్యాగూర్ చేతివ్రాత ఎపిగ్రామ్ల ప్రతిరూపాలతో సహా విశిష్టమైన కానుకలను 2 దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. డిజిటల్ పరివర్తన, కృత్రిమ మేధస్సు రంగంలో మన దేశం సాధిస్తున్న పురోగతిని స్వీడన్ ప్రధానమంత్రి అభినందించారు. యువరాణి విక్టోరియా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వీడన్ రాజు రాణి తరఫున నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గోథెన్బర్గ్లో ప్రధానమంత్రి ప్రవాస భారతీయులను కూడా కలుసుకున్నారు. మేక్ ఇన్ ఇండియా, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ వంటి కార్యక్రమాల కింద భారతదేశంలో తమ ఉనికిని పెంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. గోథెన్బర్గ్లో స్వీడన్ కంపెనీల సీఈఓలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం ఇతర రంగాల్లో భారతదేశం లోపల తన ఉనికిని మరింతగా విస్తరించుకోవాలని మోదీ స్వీడన్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. భారత్, స్వీడన్లు ప్రజాస్వామ్యం, పారదర్శకత, ఆవిష్కరణలు, స్థిరత్వం వంటి ఉమ్మడి విలువల వారసత్వం కలిగి ఉన్నాయని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు.
1: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ AI కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరేంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకోసిస్టమ్స్ కే బీచ్ संपर्क बढ़ाने के लिए हम इंडिया स्वीडन

0: साइंस एंड टेक्नोलॉजी सेंटर बनाने जा रहे हैं।
1: తన పర్యటనలో నాలుగో విడతగా ప్రధానమంత్రి ఈరోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే మూడవ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. భారతీయ ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. అక్కడ రాజు హెరల్డ్ 5వ రాజు రాణి సోనియాలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అలాగే నార్వే ప్రధానమంత్రి జోనాస్ గెహెస్టోర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రెండు దేశాల మధ్య మూడవ భారత నార్డిక్ సభ రేపు జరుగుతుంది. ఈ సదస్సులో మోదీతో పాటు నార్వే ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, ఐస్లాండ్, స్వీడన్ ప్రధానమంత్రులు కూడా పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగ్రెస్ నాయకుడు విడి సతీష్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14వ తేదీన సతీష్ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 వంతుల కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది. ముఖ్యమంత్రితో పాటు మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో 700 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో ఉన్న అమిత్ షా గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 600 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. నగరంలో సుమారు 128 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మించిన మధుర్ డైరీ పాల ప్రాసెసింగ్ ప్లాంట్ను కూడా ఆయన ప్రారంభించారు. అంతకుముందు గాంధీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఎన్ఐడి ప్రాముఖ్యతను అమిత్ షా ప్రత్యేకంగా తెలియజేశారు.
2: एक प्रकार से रचनात्मकता के आधार पर इनोवेशन और उद्यमिता, ये तीनों को जोड़ने वाला एक संस्थान. जब एनआईडी की स्थापना हुई तब मुझे लगता है कि इसके उद्देश्यों को बहुत अच्छे तरीके से सोचा हो.
1: కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభలో పాల్గొనడానికి స్విట్జర్లాండ్ లో చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. గ్లోబల్ హెల్త్ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనేది ఈ ఏడాది ఇతివృత్తమని నడ్డా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ A ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. విద్యార్థులు గమనించాలి, ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ A ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 26వ తేదీన కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. 4-5 రోజులు అటు ఇటుగా ఈ రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని, రాబోయే 2-3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. నిన్న జరిగిన మరో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ను 23 పరుగుల తేడాతో ఓడించింది. ఈరోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు చెన్నైలో తలపడతాయి. ఐదు దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ పైన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 14వ శ్లోకం.
2: అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విధం

అధిష్ఠానం శరీరము, తథా అలాగే కర్త అహంవృత్తి, పృథక్ విధం వేరువేరు పనులు గలిగిన కరణం చ ఇంద్రియాలు మరియు వివిధాహ రకరకాలైన పృథక్ చేష్టాహ ప్రాణాపానాది వాయువుల యొక్క కార్యాలు. అత్ర ఈ విషయంలో పంచమం ఐదవది దైవం ఇంద్రియాలను ప్రేరేపించే దేవతాశక్తులు.

0: అర్జున, జీవుడికి నివాసస్థానంగా ఉన్న శరీరము, అతడిలో కర్మ ప్రవృత్తిని మొలకెత్తించే అహంవృత్తి, ఆ ఆలోచనలకు క్రియారూపాన్ని కలిగించే ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలలో చలనాలను కలిగించే ప్రాణాపానాది వాయువుల కార్యాలు, ఆ నేత్రాది ఇంద్రియాలకు చైతన్యాన్ని అందించే ఆదిత్యాది దేవతాశక్తులు అనే ఈ ఐదు సమస్త కర్మలకు కారణాలు.
1: అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: వెళ్లే ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర.
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.

అందరికి అయితే ముందుగా వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ అలాగే సో మరి మన వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది. మండే మార్నింగ్ మరి మోటివేషన్ లేకుండా ఎలా మన కాఫీ టైంని స్టార్ట్ చేస్తాం చెప్పండి కదా. సో మరి ఇప్పుడు మీరు ఒకవేళ స్ట్రెస్లో ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా, లేకపోతే ఇంకా ఏదైనా తెలియని ఇష్యూస్లో ఉన్నా కూడా మిమ్మల్ని మీరు అలా యాక్టివేట్ చేసుకోవాలి అంటే నేను ఒక మంచి సాంగ్ సజెషన్తో ఈరోజు మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంతకీ ఏంటి ఆ సాంగ్ అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్టర్ సాంగ్. అదే విజయ్ దళపతి అనిరుద్ధ్ కాంబినేషన్లో వచ్చినటువంటి మాస్టర్ సినిమాలోని కుట్టి స్టోరీ అనేటువంటి సాంగ్ అనమాట. ఏంటి కుట్టి స్టోరీ అనుకుంటున్నారా? సో కుట్టి అంటే తమిళంలో చిన్న కథ, కుట్టి స్టోరీ అంటే చిన్న కథ అని అర్థం అనమాట. సో ఈ పాటలో మనకి ఏం చెప్తారు అంటే ఒక ప్రొఫెసర్ తన స్టూడెంట్స్కి లైఫ్ లెసన్స్ చెప్తే ఎలా ఉంటుంది అంటూ సాగుతూ ఉంటుంది పాట. అండ్ లైఫ్ లెసన్స్ మాత్రమే కాదు, ఎగ్జామ్స్ కానీ కెరియర్ కానీ లైఫ్లో దేనికి కూడా టెన్షన్ పడద్దు, ఎప్పుడు కూల్గా ఉండాలి అంటూ ఈ సాంగ్ అయితే అలా సాగిపోతూ ఉంటుంది. అండ్ ఇంకా మన డెస్టినీని మనమే డిజైన్ చేసుకోవాలి బాస్ అంటూ, మన లైఫ్ని మనమే చెక్కుకోవాలి అంటూ నెగిటివిటీని దూరం పెట్టి కేవలం లవ్ అండ్ పీస్ని పంచాలని ఈ సాంగ్ ద్వారా మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఈ పాటలో ఎక్కువగా ఇంగ్లీష్ అండ్ తమిళ్, తెలుగు పదాలు వీటన్నిటిని వాడడం వల్ల అసలు మనకి భాషతో సంబంధం లేదు. ఒక్కసారి ఆ పాట ప్లే చేసి వింటూ ఉంటేనే చాలు మన బాడీలో తెలియని ఎనర్జీ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ మరి ఆ ఎనర్జీతో ఈరోజు మన కాఫీ టైం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ లెట్స్ గో నెగిటివిటీ, వెల్కమ్ పాజిటివిటీ అంటూ మరి ఈ పాటనైతే వినేద్దాం. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ మీ విద్ భారతి ఎఫ్ఎం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

అదనమాట, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అప్ప, సో ఆల్వేస్ బీ హ్యాపీ. మరి మోటివేషన్ సూపర్గా ఉంది కదా. అండ్ అలాగే మరి ఈ రోజు కాఫీ టైం ప్రోగ్రాంలో డే స్పెషాలిటీస్ గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం. సో ఈరోజు ఇంటర్నేషనల్ మ్యూజియం డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. అంటే మ్యూజియంస్ అంటే ఏంటి? మన పూర్వీకుల చరిత్ర, కళలు, అలాగే సంస్కృతిని భద్రపరిచేటువంటి ప్రదేశాలే మ్యూజియంస్ అని చెప్పచ్చు. అండ్ ఈ రోజును 1977లో గ్లోబల్ హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ వాళ్ళు మన చరిత్రను రక్షించేందుకు, సంరక్షించేందుకు ప్రారంభించబడింది. అండ్ ఇంకా మన చరిత్రను, రాజుల కాలం నాటి కత్తులు, శిల్పాలు, ఇట్లా ఎన్నో యాంటిక్ పీసెస్ను మనమైతే మ్యూజియంలో చూడొచ్చు. అండ్ హాలిడేస్లో పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఇదొక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ దగ్గరలో ఎక్కడైనా మ్యూజియంస్ ఉన్నాయనుకోండి, అండ్ మన విజయవాడలో కూడా చాలా ఉన్నాయి కదా, సో గాంధీ మ్యూజియం, సో ఇలా మ్యూజియంకి కనుక మీరు తీసుకెళ్తే అక్కడ మన సంస్కృతి, సంప్రదాయాల్ని వాళ్ళకి పరిచయం చేసినట్లు అవుతుంది. అండ్ ఎందుకంటే మన చరిత్ర ఏమిటి అన్నది తెలుసుకోవడం, అలాగే తర్వాత తరాల వారికి దాని గొప్పదనాన్ని చాటి చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కదా. అండ్ అలాగే మ్యూజియంకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పాత కాయిన్స్ కానివ్వండి, లేకపోతే రాజులు అప్పట్లో వాడినటువంటి వస్తువులు కానివ్వండి, లేకపోతే అవన్నీ చూసినప్పుడు నిజంగానే అబ్బా ఇంత గొప్పగా ఉండేదా అని మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల మనకి ఒక రకమైన

అనేటువంటి సంతోషం కలుగుతుంది. అండ్ అలాగే గొప్పగా ఫీల్ అవుతారు కాబట్టి. సో ఇది ఈరోజైతే ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు, ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా. మరి మీరు కూడా మ్యూజియంని అలా ఒకసారి విజిట్ చేసి వచ్చేయండి మరి. అండ్ ఇంకా మరిన్ని డే స్పెషాలిటీస్ అయితే నేను మీతో షేర్ చేస్తాను మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎనీవేస్ కాఫీ టైం ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మరి ఈరోజు మరొక డే స్పెషాలిటీ కూడా ఉందన్నమాట. అదేంటంటే ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే అనమాట. సో ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. సో దీని గురించి అయితే మనకు తెలుసు కదా. అయితే ఈ వ్యాధి వలన ప్రతి సంవత్సరం ఎంతోమంది ప్రాణాలను అయితే పోగొట్టుకుంటున్నారు. సో హెచ్ఐవి నిర్మూలనకు వ్యాక్సిన్ కనుగొనడం అనేది ఎంత అవసరమో ప్రపంచానికి గుర్తు చేసినటువంటి రోజు ఈరోజు. ఈ వ్యాధిపై పోరాటంలో సైంటిస్టులు, డాక్టర్స్ ఎంతోమంది వ్యాక్సిన్ కనుగొనడానికైతే శ్రమిస్తున్నారు. ఈ వ్యాధి పట్ల ప్రజల్లో ఉన్నటువంటి అపోహలను తొలగించి అవగాహన పెంచడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ అలాగే మరి ఇంతగానో శ్రమిస్తున్నటువంటి శాస్త్రవేత్తల కృషిని అభినందిస్తూ, అనవసరమైన అపోహలను దూరం చేస్తూ అందరం ఆరోగ్యమైనటువంటి సమాజం వైపు అడుగులు వేయడమే మనవంతుగా మనం చేయాల్సిన మన బాధ్యత అనమాట. సో ఇంకా మరిన్ని డే స్పెషాలిటీస్ గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ రౌడీ బాయ్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తుంది. సో వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం అండ్ కాఫీ టైం ప్రోగ్రాంలో. మనం ఉన్నాం అండ్ ఈ రోజుకి ఇంకొక స్పెషాలిటీ ఉందన్నమాట. అదేంటి అంటే 1974 మే 18 భారతదేశ చరిత్రలోని మరవలేని అధ్యాయానికి నాంది పలికిన రోజు. రాజస్థాన్లోని పొఖ్రాన్ ఎడారిలో స్మైలింగ్ బుధ పేరుతో భారత్ తన మొదటి అణుపరీక్షను విజయవంతంగా నిర్వహించింది అని చెప్పచ్చు. అండ్ ఈ ప్రయోగంతో అణుశక్తి కలిగినటువంటి దేశాల జాబితాలో భారత్ చేరి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అండ్ ప్రపంచ దేశాల సరసన భారతదేశ రక్షణ రంగాన్ని శాస్త్ర సాంకేతిక శక్తిని చాటి చెప్పిన రోజు ఈరోజు. అంటే భారతదేశ మొదటి అణుపరీక్షను జరిపినటువంటి రోజు అన్నమాట. సో నిజంగా ఇది మన ఇండియన్ హిస్టరీలో అస్సలు మర్చిపోలేని అండ్ అలాగే ఎంతో గుర్తుండిపోయేటువంటి రోజు కదా. అండ్ ఇంకా మరి మరిన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిసనింగ్ వివిత్ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం అంతరిక్షం ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గత 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడుల కోసం 117 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా 122,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని

మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులో పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపద సృష్టి ద్వారా రాష్ట ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి తీసుకొచ్చామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జునూరు వేడంగి మట్టపర్రు గ్రామాల్లో 3,76,00,000 రూపాయల వంతు చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో సుదీర్ఘంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరావు శ్రీవర్మ ఎలక్ట్రిక్ బైక్పై పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎలక్ట్రిక్ వాహనం నడుపుతూ పలు కార్యక్రమాల్లో నిన్న పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఇంధన పొదుపును అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. విద్యతో పాటు రాజకీయ రంగంలో కూడా యువత ముందుకు రావాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బి నాగరాజు అన్నారు. కర్నూలులో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సత్కరించారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట పుణెలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించారు. ఈ రోజు విద్యార్థులు రాష్ట రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం. పురావస్తు ప్రదర్శనశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాటిని మరింత ప్రోత్సహించే ఆవశ్యకత తెలియజేసేందుకు 1977 నుంచి ప్రతి ఏటా మే 18వ తేదీన ప్రపంచ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎండా తీవ్రత పెరుగుతోందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మార్కాపురం జిల్లాలోని కంభంలో నిన్న అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. రాయలసీమ కోస్తా ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో ఈరోజు 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
2: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
1: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
2: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
1: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
1: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణి.

0: ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఫేమ్. మరి సమయం 8:08 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో. అండ్ మనమైతే గుడ్ మార్నింగ్ విజయవాడలోకి ఎజ్రిప్ అండ్ ట్రైపియం. అండ్ మరి ఈ రోజు మరి గోల్డ్, సిల్వర్ అలాగే పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో మనమైతే చూసుకుందాం. అండ్ మరి బంగారం ధరకు వచ్చేస్తే ఈరోజు 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర 15,692 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి గ్రాము ధర 14,384 రూపాయలుగా ఉందన్నమాట. అండ్ అలాగే మరి వెండి ధర చూసుకుంటే గ్రాము వెండి ధర 289.90 రూపాయలుగా ఉంది. అంటే కేజీ వెండి ధర 289,900గా ఉంది. అండ్ ఈరోజు లీటర్ డీజిల్ ధర 100.66 రూపాయలుగా ఉంది. అలాగే లీటర్ పెట్రోల్ ధర 112.96 రూపాయలు, అంటే ఇంచుమించు 113 రూపాయలుగా ఉందన్నమాట. అండ్ మరి ఇవన్నమాట ప్రైసెస్ అప్డేట్స్ అయితే. అండ్ అలాగే మరి క్లైమేట్ అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. అలాగే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి కూడా నేను మీతో షేర్ చేస్తాను ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ వివిధ భారతి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2027 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి

0: ఎలా గోడ పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు. అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. మరి ఈరోజు క్లైమేట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. మరి మనకి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే 40 డిగ్రీస్ నుంచి 43 డిగ్రీస్ వరకు నమోదవుతున్నాయి అన్నమాట. కాబట్టి మధ్యాహ్నం వేళ బయట కాలు పెట్టాలంటేనే భయం వేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోండి. అండ్ ఇంకా చెప్పాలి అంటే కృష్ణా జిల్లా తీర ప్రాంతాలు, మచిలీపట్నం రేంజ్, సో ఇక్కడ కూడా సముద్రపు గాలుల వల్ల కాస్త ఉష్ణోగ్రతలు తక్కువగా అంటే 34 to 36 డిగ్రీస్ అయితే ఉంటున్నాయి అన్నమాట. కాకపోతే విపరీతమైనటువంటి ఉక్కపోత హ్యూమిడిటీ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ గుంటూరు, మంగళగిరి ఇక్కడ కూడా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు అని చెప్పొచ్చు. అంటే ఉష్ణోగ్రతలు దాదాపు 41 డిగ్రీస్ అయితే దాటుతున్నాయి అన్నమాట. అండ్ ఇంకా ఈ మధ్యాహ్నం ఎండల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతేనే బయటకు వెళ్ళండి. అండ్ అవాయిడ్ చేయండి మధ్యాహ్నం ప్రయాణాలు. అండ్ వీటితో పాటు దాహం వేసినప్పుడు జస్ట్ ఓన్లీ వాటర్ మాత్రమే కాకుండా కొబ్బరి నీళ్లు కానివ్వండి, లేకపోతే మజ్జిగ, నిమ్మరసం, సో ఇలాంటి లిక్విడ్స్ అయితే ఎక్కువగా తీసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ అయితే బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అండ్ బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, సో సమ్మర్స్ కాబట్టి ఖచ్చితంగా లైట్ కలర్డ్ అలాగే కాటన్ క్లోత్స్ ధరించడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్, యూస్ఫుల్ కూడా. అండ్ బయటికి ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా కూడా గొడుగు కానివ్వండి, క్యాప్ కానీ, స్కార్ఫ్ కానీ ఇలాంటివి ఏదైనా వాడండి. సో ఇదన్నమాట సంగతి. అండ్ తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బైక్ పై వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ మనకే ఇంత వేడిగా ఉంటుంది అంటే మరి మన చుట్టూ ఉండేటువంటి ఇంకా జంతు జీవాలకి వాటికి ఎలా ఉంటుంది చెప్పండి. కాబట్టి మీకు కుదిరినట్టుగా మీ బాల్కనీలో కానివ్వండి, మీ ఇంటి దగ్గర కానివ్వండి, పక్షుల కోసం కానీ లేకపోతే జంతువుల కోసం ఒక గిన్నెలో కానీ టబ్లో కానీ అలా నీళ్లు పెట్టడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా మరి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ నేను మీతో షేర్ చేస్తాను ఆఫ్టర్ సాంగ్. సో ఇప్పుడైతే మీ అందరి కోసం మన శంకర వరప్రసాద్ గారు ఈ చిత్రం నుంచి హుక్ స్టెప్ సాంగ్ అయితే వచ్చేసింది. అండ్ ఆ సాంగ్ విన్న తర్వాత అయితే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ నేను మీతో షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ రాజీ సమతా.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్, ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం మన గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో నాబార్డ్ స్పెషలిస్ట్ అయితే పోస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ దీనికి సంబంధించి మొత్తం కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. సో నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో నాబార్డ్ మనకందరికీ తెలుసు కదా. సో ఈ పోస్ట్కి సంబంధించినటువంటి మీరు అప్లై చేసుకోవాలి

నాలుగు నుంచి అయితే స్టార్ట్ అయిపోయి అండ్ జూన్ ఫస్ట్ లాస్ట్ డేట్ అనమాట మీరు నాబార్డ్ స్పెషలిస్ట్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి. అండ్ మరి ఈ పోస్ట్కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం nabard.org ఈ వెబ్సైట్ని అయితే మీరు విజిట్ చేయొచ్చు. సో nabard.org, సో ఇది అనమాట అఫీషియల్ వెబ్సైట్. మరి ఈ పోస్ట్కి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మీరైతే అక్కడ పొందొచ్చు. సో ఇది అండ్ ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత మరి వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం అండ్ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాము.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్, గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అలాగే ఒక మంచి కొటేషన్ గురించి అయితే మనమైతే తెలుసుకుందాం ఈ రోజు మన గుడ్ మార్నింగ్ విజయవాడలో. అదేంటంటే, ద క్వాలిటీ ఆఫ్ యువర్ రిలేషన్షిప్స్ డిటర్మైన్స్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ఎలాంటి సంబంధ బాంధవ్యాలను నిర్వర్తిస్తున్నాం అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని మన జీవిత నాణ్యత అనేది నిర్ణయిస్తుందట. అంటే ఏంటి దీని అర్థం అనేది సింపుల్గా చూద్దాం. మనకి డబ్బు ఉండొచ్చు, కారు, ఇల్లు, ఇవన్నీ కూడా ఏంటి అంటే సౌకర్యాలు అన్నమాట. కానీ నిజమైన సంతోషాన్ని ఎప్పుడు కూడా మన చుట్టూ ఉండేటువంటి మనుషులు మాత్రమే ఇవ్వగలరు. సో అంటే మన ఆనందానికి మూలం మన చుట్టూ ఉండేటువంటి బంధాలే. సో మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అండ్ జీవితంలో ఒడిదుడుకులు రావడం అనేది చాలా సహజం. అయితే ఆ సమయంలో మనల్ని అర్థం చేసుకునేటువంటి బంధువులు, స్నేహితులు ఇలా ఉంటే కొండంత బలం మనకు లభిస్తుంది. అండ్ ఒంటరితనం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని మానసికంగా, అలాంటి మనుషుల్ని మానసికంగా కుంగిపోతుంటారనమాట. కష్టాల్లో ఒక తోడు అంటే అట్లీస్ట్ మన బాధలు తీరినా తీరకపోయినా కనీసం మనం కష్టం చెప్పుకునేందుకు ఒక తోడు ఉన్నారు అనేటువంటి ఆనందం ఉంటుంది చూసారా. అలాంటి తోడు ఉంటే ఎన్ని కష్టాలనైనా మనం అలా దాటేయగలం అనమాట. అండ్ ఇంకా మరి ఇలాంటి మంచి విషయాలు మరిన్ని నేను మీతో షేర్ చేస్తాను మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావేమో, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమైతే ఒక మంచి కొటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ద క్వాలిటీ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ డిటర్మైన్స్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. మన సంబంధాల బాంధవ్యాల నాణ్యత మన జీవిత నాణ్యతను కూడా నిర్ణయిస్తుంది అని అనడానికి ఎందుకు అనే విషయం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎక్కడైతే ఆరోగ్యకరమైనటువంటి బంధాలు ఉంటాయో అక్కడ ఆరోగ్యకరమైనటువంటి జీవితం కూడా ఉంటుంది. ఇంట్లో ఆఫీస్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటే ఒత్తిడి తగ్గుతుంది, మానసిక ప్రశాంతత ఉంటే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. నెగిటివ్ రిలేషన్షిప్ అనేవి ఒక్కోసారి మన జీవితాన్ని నరకంగా మారుస్తాయి. కాబట్టి డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో మంచి మనసులను అలాగే నమ్మకమైనటువంటి బంధాలను సంపాదించడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మీ చుట్టూ ఉన్నటువంటి వారితో మీకు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి మీ జీవితం కూడా ఎంత అందంగా ఆనందంగా ఉందో తెలిసిపోతుంది. సో అదనమాట. అండ్ మరి ఒక్కసారి చెక్ చేసుకోండి, మరి మీ రిలేషన్స్ని ఎలా కాపాడుకుంటున్నారు, లేకపోతే మీరు ఎలా ఉంటున్నారు అనే దాన్ని బట్టి. మరి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుకోవాలి అంటే క్వాలిటీ ఆఫ్ ద రిలేషన్షిప్ని పెంచుకోవాలన్నమాట. సో ఇది వాళ్ళ మన గుడ్ మార్నింగ్ విజయవాడ. అండ్ ఇంకా మరిన్ని విషయాలు అయితే మరి మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరి మన జోరుగా హుషారుగాలో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే రెడీగా ఉంది. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ విత్ భారతి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం.
3: శ్రీమద్ భగవద్గీత.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. పర్యావరణాన్ని పరిరక్షించడానికి వినూత్న విధానాలు అవసరమని, ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ప్రతిదానికి ప్రభుత్వం మీద ఆధారపడడం సరికాదని అభిప్రాయపడ్డారు. నాగ్పూర్లో ఆదివారం జరిగిన జలసంవాద సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జడ్జీల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఆర్డినెన్స్పై

మొదలు వేయడంతో ఇది అమల్లోకి వచ్చింది. అసమానతలు లేని సమాజ నిర్మాణానికి అంబేద్కర్ అహర్నిధులు శ్రమించారని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కొనియాడారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో అంబేద్కర్ జయంతి ముగింపు వేడుక నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న గిరిజనులకు వేగంగా సహాయం అందేలా పునరావాసం కల్పించాలని చర్యలు తీసుకోవాలని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ అనుబంధ సంస్థ, ఆదివాసీ గిరిజన సంఘం, ఆంధ్రప్రదేశ్ కమిటీ, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జ్యూయల్ ఓరంకి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. రాజధాని అమరావతికి గేట్ వే అయిన విజయవాడ ప్రాంతంలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా సమగ్ర అభివృద్దికి కృషి చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈరోజు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 134 సంచిక ఈ నెల 37వ తేదీ ప్రసారమవుతుంది. సీఎన్జీ ధరను కేంద్రం మరోసారి పెంచింది. కిలో సీఎన్జీపై 1 రూపాయి పెంచుతూ ఆదివారం ప్రకటన చేసింది. థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ జోడి సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి రన్నర్అప్ ట్రోఫీ సాధించారు. ఇండోనేషియాకు చెందిన లియో రోటి కర్నాండో డేనియల్ మార్టిన్ జోడి 12-21, 23-25 విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం. మన ఆకాశవాణి సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

5:10 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం, అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లోకి. సో మరి బయట చూస్తే ఎండలేమో మండిపోతున్నాయి, చెమటలు కక్కిస్తున్నాయి అని అస్సలు కంగారు పడకండి. ఈ సమ్మర్స్ లో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనల్ని ఫిట్ గా ప్రొడక్టివ్ గా సంతోషంగా ఉంచుకోవాలి అంటే చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఈ సమ్మర్ ని ఎలా సమర్థవంతంగా మనం మార్చుకోవచ్చు ఈ రోజు మన జోరుగా హుషారుగాలో తెలుసుకుందాం. సో సమ్మర్స్ అంటేనే రాత్రులు కాస్త అటు ఇటుగా నిద్రపట్టినా కాస్త తెల్లవారుజామున మంచి నిద్ర పట్టేస్తుంటుంది కదండి, చల్లగా అనిపిస్తుంటుంది. అండ్ ఏమన్నా పనులు చేయాలన్నా కూడా మార్నింగ్ ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది మధ్యాహ్నానికి సాయంత్రం కల్లా అలా తగ్గిపోతుంది అనమాట. మరి అలా అవ్వకుండా మరి ఏ టైంలో ఎలాంటి పనులు చేస్తే మనం మన రోజుని ప్రొడక్టివ్గా చేసుకోవచ్చు. అయితే ప్రొడక్టివ్గా అంటే ఎందుకు అంటే మనం ఒక రోజును చక్కగా ఉపయోగించుకోగలిగాం అనుకోండి మనకి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అండ్ ఇంకా మరిన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

మనసుని మనం ఎంత ప్రొడక్టివ్గా మరి మార్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను కదా. అండ్ అసలు ఎందుకని ఇలా మనం సమర్థవంతంగా నిర్వహించుకోవాలి ఒక రోజుని అంటే, సో మనం కనుక ఒక రోజుని చాలా ప్రొడక్టివ్గా అంటే సమర్థవంతంగా ఉపయోగించుకుంటే పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడం మనకి జరుగుతుంది. దానివల్ల ఒత్తిడి తగ్గుతుంది. అండ్ ఇంకా అనుకున్న పనులు మనం అనుకున్న పనులు పూర్తి చేసేసామనుకోండి, అప్పుడు వస్తుంది చూసారా ఒక రకమైనటువంటి తృప్తి, అలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అండ్ ఇంకా ఏ టైంకి ఏం చేయాలి అనేది కనుక మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే మనకి వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడం అనేది కుదురుతుందన్నమాట. అలాగే మీకోసం కొంత సమయాన్ని అంటే మీకు ఇష్టమైనటువంటి హాబీస్ని కానివ్వండి, లేకపోతే విశ్రాంతి తీసుకోవడానికి కానీ మనకి టైం దొరుకుతుంది. అండ్ ఇలా చిన్న చిన్న పనులు అంటే మనం ప్రతిరోజు చేసేటువంటి చిన్న చిన్న పనులే భవిష్యత్తులో పెద్ద విజయాలకు పునాది అవుతుంది. సో ఇలా మనం మన లక్ష్యాల వైపు మనల్ని నడిపిస్తుందన్నమాట. అది మరి సంగతి. మరి ఈ సమ్మర్స్ని ఎలా సమర్థవంతంగా మార్చుకోవాలి అంటే దీనికి సమయపాలన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి సమ్మర్లో. ఎందుకు అంటే ఇందాక నేను చెప్పినట్లు మార్నింగ్స్ ఏమో చాలా కూల్గా ఆహ్లాదంగా ఉంటుంది, తర్వాత టైం గడిచే కొద్దీ మధ్యాహ్నానికి కాస్త వేడి పెరిగిపోతుంటుంది, అండ్ సాయంత్రానికి కాస్త వేడి తగ్గినా ఆ వేడి వల్ల వచ్చినటువంటి ఉక్కపోత కానివ్వండి, ఇంకా ఒక రకమైనటువంటి చికాకు కలిగించేటువంటి ఆ ఫీలింగ్ అయితే ఇంకా అలాగే ఉండిపోతుంది. కాబట్టి మనం ఏ టైంలో ఎలాంటి పనులు చేసుకోవచ్చో తెలుసుకుందాం.

మార్నింగ్ ప్లెజెంట్స్గా ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైం అంటే ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు కూడా ఏదైనా శారీరక శ్రమ కానీ చదువు లాంటి ఇలాంటి వ్యాపకాలపై ఉత్సాహంగా మనం రోజును ప్రారంభించవచ్చు ఈ సమ్మర్స్లో. ఉదయాన్నే లేవగానే సో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వాకింగ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, వ్యాయామాలు చేయొచ్చు. ఈ సమయంలోనే ఇవన్నీ ముగించుకుంటే చాలా చాలా ఉత్తమంగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే విద్యార్థులు చదువుకోవడానికి అలాగే పెద్దలు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో సో వాళ్ళకు కూడా మెదడుకు ఎక్కువ శ్రమ కూర్చేటువంటి ప్రశాంతమైనటువంటి ఉదయపు గంటలు చాలా చాలా ముఖ్యం. అండ్ నిద్ర లేవగానే కనీసం 2 గ్లాసుల మంచినీళ్ళు తాగడం మాత్రం ఖచ్చితంగా అలవాటు చేసుకోండి ఈ సమ్మర్స్లో. ఎందుకంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా మార్నింగ్ లేవగానే ఇలా గోరువెచ్చని నీరు కానీ లేకపోతే వాటర్, మామూలు వాటర్ అయినా పర్వాలేదు కానీ చల్లటి నీరు మాత్రం అవాయిడ్ చేయండి. మార్నింగ్ లేవగానే అలా 1-2 గ్లాసుల నుంచి 3 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవడం అనేది అత్యుత్తమం అని చెప్పచ్చు. అండ్ ఇంకా మరి తర్వాత మధ్యాహ్నం ఏం చేయొచ్చు, సాయంత్రం ఏం చేయొచ్చు, మరి ఈ సమ్మర్స్ని మనం ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవాలి అంటే నేనైతే మీతో చెప్తాను, షేర్ చేస్తాను. అండ్ మరి తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి వివిధ్ భారతి FM విత్ యువర్ RJ సమత.

ఎస్, మరి ఈ సమ్మర్స్ని అంటే ఈ ఎండాకాలం సెలవులు కానివ్వండి, లేకపోతే రోజులు కానివ్వండి, ఎలా మనం ప్రొడక్టివ్గా మార్చుకోవచ్చు అనే విషయం గురించి అయితే మాట్లాడుతున్నాం కదా. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు కూడా అసలు ఎండ అయితే భగభగా మండిపోతుంది. కాబట్టి ఈ టైంలో బయటికి వెళ్లకుండా లేదంటే కాస్త విశ్రాంతి తీసుకుంటూ తేలికపాటి పనులు చేసుకోవడం చాలా ఉత్తమం అన్నమాట. ఈ సమయంలో బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అస్సలు ఎండలో తిరగకూడదు. ఏవైనా సర్దుకోవడం కానీ, అంటే ఇంట్లో కూర్చొని ఏం చేయాలి అంటే ఏమైనా సర్దుకోవడం కానివ్వండి, లేకపోతే పుస్తకాలు చదవడం లేదా కొత్త విషయాలను నేర్చుకోవడం, ఇట్లాంటి శారీరక శ్రమ ఎక్కువగా లేని పనులు చేయడం చాలా మంచిది. అండ్ ఇంకా ఎండవేడికి శరీరం త్వరగా అలసిపోతుంది. కాబట్టి మధ్యాహ్నం 15 నుంచి 20 నిమిషాలు ఒక చిన్న పవర్ నాప్ తీసారనుకోండి, మరి మన బాడీ మళ్ళీ రీఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ అలా కాస్త విశ్రాంతి తర్వాత మళ్ళీ యాక్టివ్గా మనం అయితే పనులు చేసుకోవచ్చు అనమాట. మరి సాయంత్రాలు ఏం చేయొచ్చు అనేటువంటి విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ నా పేరు శివ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ్ భారతి FM 5.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఎస్, మరి మనమైతే ఉన్నాం జోరుగా హుషారుగా, అలాగే మరి సమ్మర్స్ లో ఏ టైంలో ఏం చేస్తే బెటర్ గా ఉంటుంది అనేటువంటి విషయాలు అయితే మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా కాస్త ఇప్పుడు కొంచెం బయటకు అయితే వెళ్ళొచ్చు అనమాట. బయట పనులకు కేటాయించండి, అంటే లైక్ షాపింగ్ కానీ లేకపోతే ఇంకెటైనా బయటకు వెళ్ళాలన్నా ఇతర పనులకు. అండ్ ఎండ తీవ్రత అనేది కాస్త తగ్గిన తర్వాత అప్పుడు బయలుదేరండి. అండ్ ఇంటికి కావాల్సినటువంటి సరుకులు కొనడం కానీ, లేకపోతే బయట వెళ్ళడం కానీ, పిల్లలు బయట బయట ఆడుకోవడానికి వెళ్ళడానికి కానీ, లేకపోతే పెద్దవాళ్ళు కూడా చక్కగా కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుంటుంటారు కదా ఫ్రెండ్స్తో కానీ, అలాగా అలాంటి వాటి అన్నిటికి కూడా ఈవినింగ్ టైమ్స్ని కేటాయించవచ్చు. ఇలా అన్ని వయసుల వారు పాటించాల్సినటువంటి, అంటే ఈ సమ్మర్స్లో పాటించాల్సినటువంటి నియమాలు ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ఏంటి అంటే, మనకి సమ్మర్లో జీర్ణక్రియ అనేది కాస్త మందగిస్తుంది, కాబట్టి ఎక్కువ మసాలాలు నూనె ఎక్కువగా ఉన్నటువంటి వస్తువులను తగ్గించి చలువ చేసేటువంటి, అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఫ్రూట్స్ లైక్ పుచ్చకాయలు కానివ్వండి, కీరా దోశ, వీటితో పాటు మజ్జిగ, రాగి జావ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం సమ్మర్స్లో కాస్త యాక్టివ్గా ఉండగలుగుతాం అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు దాహం వేయట్లేదులే అని వాటర్ తాగకుండా ఉండకండి. దాహం వేసినా వేయకపోయినా రోజంతా కూడా గంటకు కనీసం ఒకసారి నీళ్లు తాగుతూనే ఉండండి. అండ్ బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ వాటర్ బాటిల్ని క్యారీ చేయండి. అండ్ బయటకు వెళ్ళేటప్పుడు ఈ సమ్మర్స్ కాబట్టి ఖచ్చితంగా కాటన్ దుస్తులు అయితే ధరించడం మనకి, అంటే బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఒకవేళ మీరు మధ్యాహ్నం ఒకవేళ అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వచ్చినా కూడా గొడుగు కానివ్వండి, సన్ గ్లాసెస్, స్కార్ఫ్ ఇలాంటి వాటిని ధరించి వెళ్ళండి. ఇట్లా మనం చిన్న చిన్న జాగ్రత్తలు, అలాగే ఏ టైంలో ఏం చేయొచ్చు అనేది కరెక్ట్గా తెలుసుకుంటే కనుక ఈ వేసవి కాలం మన అందరికీ కూడా ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా సాగిపోతుంది. మరి ఇది ఇవాళ మన జోరుగా హుషారుగా. అండ్ మరి నెక్స్ట్ హరివిల్లో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే మీకోసం రెడీగా ఉన్నాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: విద్యుభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలోని ఆక్వా రైతులు రొయ్యల ఎగుమతుల సంక్షోభంపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా లేఖ రాశారు. రొయ్యల ఎగుమతులపై అమెరికా విధిస్తున్న 50% సుంకంతో భారత ఎగుమతులపై 60% పన్ను భారం పడుతోందని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. సుంకాలను తగ్గించేలా అమెరికాతో చర్చలు జరపడంతో పాటు రష్యా, యూరోపియన్ యూనియన్, ఆస్టేలియా లాంటి ప్రత్యామ్నాయ మార్కెట్ల ఎగుమతులు పెంచేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ దశలోనే అందరినీ ఆకర్షిస్తోందని, సృష్టికర్తలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులకు కేంద్ర స్థానంగా మారుతోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో సాగుతున్న క్వాంటమ్ యజ్ఞంలో ఎందరో భాగస్వాములు అవుతున్నారని, అమరావతిపై యువతలో పెరుగుతున్న నమ్మకం ఆశలకు ఇది నిదర్శనమని అన్నారు. నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలును ఆదివారం ధర్మవరం రైల్వే స్టేషన్లో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పాలసారి జెండా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మవరం నుంచి నాందేడుకు ఇది వరకు స్పెషల్ ట్రైన్గా ఉన్న ఈ రైలును రెగ్యులర్ చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాసి విజ్ఞప్తి చేయడంతో ఈ రైలును రెగ్యులర్ చేశారని తెలిపారు. ఈవీఎం నిర్వహణలో పారదర్శకత, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఆదివారం జిల్లా కేంద్రమైన బాపట్ల కేంద్రంలో భద్రపరిచిన ఈవీఎంల గోదామును అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. జన్ భాగీదారీ, సబ్కా సాత్ సబ్కా వికాస్ అభియాన్ కార్యక్రమాలను ఐటీడీఏ రంపచోడవరం ప్రజలు విస్తృతంగా నిర్వహించబోతున్నట్టు నోడల్ అధికారి ఏపీఓ ఐటీడీఏ డి నాగవెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ పోర్టు అథారిటీ కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ కింద చేపట్టిన కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. నైపుణ్య శిక్షణ, ఆరోగ్య సేవల రంగంలో 2 బంగారు పథకాలు సాధించింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో నిరుద్యోగ యువతకు వృత్తిపరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించింది. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు నగరంలోని మురికివాడలు, మత్స్యకార కాలనీలో నివాసం ఉన్న మహిళలకు కుట్టులో శిక్షణ ఇచ్చింది. రాష్ట గిరిజన యాత్రగా పేరొందిన అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మోదకొండమ్మ పండుగ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. శతకం పట్టు వద్ద ప్రతిష్ఠించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత, వడగాళ్లు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఆదివారం మార్కాపురం జిల్లా కంభంలో 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట. అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం. ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది. లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండిటైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎస్, 10:10 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము హరివిల్లు ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు హరివిల్లు ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడగడానికి నేను రెడీగా ఉన్నాను. అండ్ మన లిజనర్స్ కూడా సో గుడ్ మార్నింగ్ అంటూ మెసేజెస్ అయితే పెట్టేస్తున్నారు అనమాట. సో మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే వినేసేయండి. మరి మనకి కృత్రిమ వర్షాలు అప్పుడప్పుడు పడేలాగా చేస్తూ ఉంటారు కదా, సో వీటిని ఆర్టిఫిషియల్ రెయిన్స్ అంటారు. సో ఈ కృత్రిమ వర్షాల కోసం వాడేటువంటి రసాయనాలు ఏంటి, అంటే ఏం చేస్తే ఈ అంటే ఏ రసాయనం వాడితే ఈ కృత్రిమ వర్షం అనేది కురుస్తుంది అనమాట. సో మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి. క్వశ్చన్ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఆర్టిఫిషియల్ రెయిన్ అంటే కృత్రిమ వర్షం కోసం వాడేటువంటి రసాయనం ఏంటి. మరి మీ ఆన్సర్ని వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి, అలాగే మీ ఆన్సర్స్ని పంపిస్తూ ఉండండి విత్ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం.

ఎస్, మరి మనం అయితే ఉన్నాం హార్వెల్ ప్రోగ్రామ్ లో. ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఆర్టిఫిషియల్ రెయిన్ కృత్రిమ వర్షం కోసం వాడేటువంటి రసాయనం ఏంటి అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం ఆన్సర్ అయితే వచ్చేసాయి అనమాట. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ లెమన్ల పండు నుండి భాను గారు పంపించారు, గుడ్ మార్నింగ్. అలాగే రాఘవ గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు పెడ నుంచి, జోగానంద్ర కాలనీ నుండి అప్పలరాజ్ గారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే జయంతి గారు అల్వాల్ నుంచి, యోగా యాగాలు యజ్ఞాలు చేస్తే అంటున్నారు, బట్ అంటే అలా చేసినా కూడా పడతాయి. బట్ నేను అడిగింది ఏంటంటే రసాయనం కృత్రిమ వర్షం కురిపించడానికి వాడేటువంటి రసాయనం ఏంటి అని అనమాట అడిగింది. అండ్ ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే రాజేష్ గారు హిందూపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే శుభోదయం సమత బాగున్నారు అంటూ పంపించారు అనమాట. ఎవరు, హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ, సూపర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించాను, ఎస్ నేనైతే బాగున్నానండి.

మీరు ఎలా ఉన్నారు? అలాగే బొడ్డు ఓంకార్ గౌరీ కుటుంబ సభ్యులు రామానగర్ బేటపలం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే భద్రేశ్వరచారి గారు మేడ్చల్ అయ్యప్పనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే క్లౌడ్ సీడింగ్ చేస్తారంటున్నారు, ఓకే. బట్ ఊరుకొండ మధు గారు ఖమ్మం నుంచి పంపించారు, ఓకే కాదండి, బట్ నో ప్రాబ్లం, నేనైతే ఆన్సర్ రివీల్ చేస్తాను. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం, జానకి, శ్రీనివాస్, దీపిక, గీత, షాన్విక్, రామ్ మచిలీపట్నం నుంచి, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సూపర్. అలాగే రేణుక గోపరాజు గారు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే కూర్నతల్ సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

ఆర్టిఫిషియల్ రెయిన్స్ కురిపించడానికి వాడేటువంటి రసాయనం సిల్వర్ అయోడైడ్ అన్నమాట. సో అసలు ఏంటి ఈ సిల్వర్ అయోడైడ్ ఏంటి, ఆర్టిఫిషియల్ రెయిన్స్ ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. అంటే ఈ కృత్రిమ వర్షాలను కురిపించడానికి క్లౌడ్ సీడింగ్ అంటారు ఆ ప్రక్రియని. వీటి ద్వారా ఏంటి అంటే ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలపై కొన్ని ప్రత్యేక రసాయనాలను చల్లడం ద్వారా ఇలా కృత్రిమంగా వర్షాలను పడేలా చేస్తారనమాట. మెయిన్గా ఇందులో యూజ్ చేసేది సిల్వర్ అయోడైడ్. సో ఇది ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించేటువంటి రసాయనం అనమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే వీటితో పాటు పొటాషియం అయోడైడ్, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ సోడియం క్లోరైడ్. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవన్నీ కూడా ఆ మేఘాలను చల్లబరుస్తాయట. చల్లబరిచి వాటి తేమ అనేది లాక్కొని అలా పెద్ద పెద్ద బిందువులాగా మార్చి వర్షాలు అయితే కురిపిస్తాయన్నమాట. అండ్ దీని ద్వారా ఏంటి అంటే కొన్ని ప్రాంతాలు, అంటే ఎక్కడైతే కొన్ని కరువు ప్రాంతాలు ఉంటాయో లేదా కొన్ని ఢిల్లీ అట్లాంటి నగరాల్లో విపరీతమైనటువంటి వాయు కాలుష్యం ఉంటుంది కదా, సో అట్లాంటి వాటిని తగ్గించడానికి ఎక్కువగా ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని వాడుతున్నారు అదన్నమాట సంగతి. అండ్ మరి నెక్స్ట్ అయితే మరొక క్వశ్చన్ రెడీగా ఉంది, అదేంటి కూడా తెలుసుకుందాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి లైట్స్ ఫ్యాన్లు అన్ని ఆన్ చేసి పెట్టేస్తూనే ఉంటాం, కానీ మనకి విద్యుత్ బల్బు ఏదైతే ఉందో దాంట్లో ఒక వాయువు ఉంటుందన్నమాట. సో దానివల్ల అది గ్లో అవుతుంది. ఇంతకీ ఆ వాయువు ఏంటో మీకు తెలుసా? క్వశ్చన్ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను, విద్యుత్ బల్బ్స్లో ఉండేటువంటి వాయువు ఏది? మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే 0866244814 ఈ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మరొక లవ్లీ ట్రాక్ అయితే ఫ్రమ్ ద మూవీ నువ్వు వస్తావని వచ్చేస్తుంది, అదైతే వినేస్తూ

0: ఆరుమూర్తి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

విద్యుత్ బల్బ్స్ లో ఉండేటువంటి వాయువు ఏది అని అడిగాను. అండ్ మరి మన లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారు, చూసేద్దాం. సుధా గారు కొత్తగూడెం నుంచి, బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? అలాగే మురళి గారు హాయ్ అంటూ పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. రేణుగా గోపరాజు గారు కడప నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానంద్రా కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కోర్నతల్ సునీల్ గారు. అండ్ భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. మంచి మెలడీ సాంగ్స్ తో పాటు విజ్ఞానం కూడా ఈరోజు సూపర్ అంటూ రాజేష్ గారు హిందూపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. థ్యాంక్ యూ అండి. అలాగే కోట శ్రీమన్ నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, ఫండి దీపిక, గీత, షాన్విక్, రామ్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే నాగేంద్రప్ప గారు ఉడేవు నుంచి పంపించారు. మూలకల మూర్ కర్ణాటక నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే ఖమ్మం నుండి ఊరుకొండ మధు గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే అగస్త్య గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ కుటుంబ సభ్యులు రామానగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ భద్రేశ్వరచారి గారు మేడ్చల అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కుసుమ గారు అంబటి నగర్ విజయవాడ నుంచి, సారీ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారనమాట. సో మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో కూడా.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఇంకా సాయి రేఖ రాఘవమ్మ గారు పోరంగి నుంచి కూడా గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. అలాగే ఐలవరం నుంచి డోకుపర్తి గోపాలరావు గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి తెలుసుకుందాం విద్యుత్ బల్బ్స్ లో ఏ వాయువు ఉంటుంది అని. సో ఆన్సర్ వచ్చేసి ఆర్గాన్ అండ్ నైట్రోజన్ వాయువులు అయితే ఉంటాయన్నమాట. అయితే ఎందుకు ఈ వాయువుల్ని నింపుతారు అంటే, ఒకవేళ ఎలాంటి గ్యాస్ నింపలేదు అనుకోండి, అంటే ఇంతకుముందు బల్బ్స్ లో అనమాట, వాటిలో టంగ్స్టన్ అని ఫిలమెంట్ ఉంటుంది కదా, ఒకవేళ మామూలు అంటే ఎలాంటి వాయువు నింపకపోతే అందులో ఉండేటువంటి ఆక్సిజన్ వల్ల లోపల ఫిలమెంట్ అనేది వెంటనే మండిపోయి బల్బు ఫ్యూజ్ పో ఛాన్సెస్ అయితే ఉన్నాయట. అందుకని ఈ ఆర్గాన్ అండ్ నైట్రోజన్ వాయువులు ఈ టంగ్స్టన్తో ఎలాంటి రసాయన చర్య జరపవు కాబట్టి ఈ వాయువుల్ని అందులో నింపేవారట. అండ్ అంతేకాకుండా బల్బ్ వెలుగుతున్నప్పుడు లోపల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కదా, ఈ వేడికి టంగ్స్టన్ అణువులు అనేవి ఆవిరి కాకుండా కూడా వాటిలో ఉండేటువంటి ప్రెషర్ని అడ్డుకోవడానికి, అలాగే బల్బు ఎక్కువ కాలం పనిచేయడానికి ఈ ఆర్గాన్ అలాగే నైట్రోజన్ గ్యాసెస్ని నింపుతారట. అది మరి సంగతి. అండ్ మరి నెక్స్ట్ అయితే ఇప్పుడు వచ్చేటువంటి బల్బులు అయితే చాలా వరకు ఎల్ఈడి బల్బ్సే ఉంటున్నాయి కదా. సో దాంట్లో ఏంటంటే ఫిలమెంట్ కాకుండా సెమీ కండక్టర్ టెక్నాలజీతో పనిచేస్తాయి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, అది కూడా ఏంటో తెలుసుకుందాం మన హరిబిల్లు ప్రోగ్రాంలో.
3: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2020

0: వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్ లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
2: సో మరి ఇప్పుడైతే మరి మనం ఒక మ్యాథ్కి రిలేటెడ్గా క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట, అదైతే అడిగేస్తున్నాను. అదేంటంటే, సో మరి మామిడి పండ్ల సీజన్ కదా, మరి ఈ మామిడి పండ్ల సీజన్లో ఒక కొంతమందికి ఒక్కొక్కసారి ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు ఈ మామిడి పండ్లు అమ్మే వాళ్ళకి. అలాగా మరి 10 మామిడి పండ్ల అమ్మకపు ధర 13 మామిడి పండ్ల అసలు ధరకు ఈక్వల్ అయితే అప్పుడు ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? సో క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 10 మామిడి పండ్ల అమ్మకపు ధర, అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 మ్యాంగోస్ ఈజ్ ఈక్వల్ టు 13 మామిడి పండ్ల అసలు ధర, అంటే 13 మ్యాంగోస్ కాస్ట్ ప్రైస్ అన్నమాట. అంటే 10 మ్యాంగోస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 13 మ్యాంగోస్ కాస్ట్ ప్రైస్ అయినప్పుడు అప్పుడు ప్రాఫిట్ వస్తుందా లేక లాస్ వస్తుందా? మరి మీకు కరెక్ట్గా గెస్ చేసి ఆన్సర్ పంపిస్తుండండి 0866-24-8814 ఈ వాట్సాప్ నెంబర్కి. అండ్ ఒకవేళ ప్రాఫిట్ అయితే ఎంత పర్సెంట్, లాస్ అయితే ఎంత పర్సెంట్? మరి క్వశ్చన్ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 10 మ్యాంగోస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 13 మ్యాంగోస్ కాస్ట్ ప్రైస్ అయితే మరి ప్రాఫిటా లాసా? మరి ఆలోచించి వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే ఈ లోపు అయితే మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, అల్లరి దాముడు ఈ చిత్రం నుంచి.

మరి నేను అడిగినటువంటి మ్యాథమెటికల్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎవరైనా కనుక్కున్నారా లేదా అనేది అయితే చూసేద్దాం. ఐలవరం నుంచి ఓకే ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. పడన జోగానంద్ర కాలనీ నుండి అప్పలరాజు గారు పంపించారు. కాదండి అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండ్ సూపర్ క్యాల్కులేషన్ కూడా చేసి పంపించారు అన్నమాట ఆశ గారు. అండ్ భాస్కర్ గారు పడన నుంచి పంపించారు, నో ప్రాఫిట్ నో లాసా? అయితే ప్రాఫిటో లాసో ఏదో ఒకటి రావాలి కదా. ఓకే నో ప్రాబ్లం. రేణుకా గోపరాజ్ గారు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రేశ్వర చారి గారు మేడ్చల అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే కాదండి, ఆన్సర్ తప్పు, ఆన్సర్ అయితే తప్పు, పప్పులో కాలు వేశారు మీరు. అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ పోలవరం నుండి భాస్కర్రావు రాణి గారు రైట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి అండ్ నిష్క, సో వీరు పంపించారు. ఓకే ఆన్సర్ అయితే కరెక్టే బట్ ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే అది కాదండి. అండ్ ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ బాలాజీ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం నుంచి. అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అగస్త్య గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో ఇవన్నమాట ఆన్సర్స్ అయితే అందరూ కూడా ఆల్మోస్ట్ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి తెలుసుకుందాం ప్రాఫిటా లాసా అనేది. సో మరి క్వశ్చన్లో 10 మ్యాంగోస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 13 మ్యాంగోస్ కాస్ట్ ప్రైస్, కాబట్టి అక్కడ ఖచ్చితంగా ప్రా

ప్రాఫిటే వస్తుంది. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ అయితే ఎన్ని వస్తువులకు ఉన్నాయో అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అంటే 13 మామిడి పండ్లను కొన్న ధరలో 10 మామిడి పండ్లు అమ్మేశాం అంటే ఎక్కువే ఉన్నట్టు కదా, అంటే మనకు ప్రాఫిటే వచ్చినట్లు కదా. సో అదనమాట. అండ్ ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే 30% వస్తుంది. అలాగా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఎస్ కోనేర్ విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి మన హరివిలులో లాస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది, అది కూడా ఏంటో తెలుసుకుందాం. బిడ్డ పుట్టినప్పుడు వెంటనే ఇచ్చేటువంటి వ్యాధి నిరోధక టీకా ఏంటి, అంటే వితిన్ 24 అవర్స్లో బిడ్డ పుట్టిన 24 గంటల్లోపు ఇచ్చేటువంటి వ్యాధి నిరోధక టీకా ఏమిటి. మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866244814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ బాగున్నారా.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఓకే, మరి లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, బిడ్డ పుట్టినప్పుడు 24 గంటల్లోపు ఇచ్చేటువంటి వ్యాధి నిరోధక టీకా ఏది అని అడిగాను అనమాట క్వశ్చన్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు పెడర్ నుంచి. సో క్వశ్చన్ అయితే వినలేదు సరిగ్గా, అందుకనే ప్రాఫిట్ తప్పొచ్చింది అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం, బట్ అలాగే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే మురళి గారు పంపించారు, సో నేను ట్రై చేస్తాను మురళి గారు. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే రేణుకా గోపరాజు గారు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శోభ గారు తిరుపతి నుంచి పంపించారండి, ఓకే కరెక్ట్ ఆన్సర్. అలాగే బొడ్డు ఓంకార్ గారు అండ్ కుటుంబ సభ్యులు వేటపల్లం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. మోనిషా అండ్ చెల్లపందిరి రామారు గారు మధురై తమిళనాడు నుండి ఒకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అగస్త్య గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ వీర హనుమాన్ బాలాజీ గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భద్రేశ్వర్ గారు మేడ్చల్ అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానంద్ర కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా బాలాజీ రెడ్డి గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరువేదుల వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి కృష్ణా జిల్లా కాజర్ నుంచి పంపించారు, ఓకే. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజు గారు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటి అనేది.

ఎస్, మరి బిడ్డ పుట్టిన 24 గంటల్లోపు ఇచ్చేటువంటి వ్యాధి నిరోధక టీకాల్లో అతి ముఖ్యమైనది బీసీజీ, అంటే బెసిల్లస్ కాల్మెట్ యూరిన్ ప్రివెన్షన్ టాబ్లెట్ అనమాట. అంటే ఇది టీబీ రాకుండా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఇస్తారనమాట. అండ్ ఇంకా దీంతో పాటు హెపటైటిస్ బి, సో అది కూడా ఇస్తారు. అండ్ సో ఈ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సే. అండ్ ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు పద్మా గారు, సారీ సునీత ప్రీతి, బళ్ళారి కర్ణాటక నుంచి, అలాగే తిరువిధుల వెంకట సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కృష్ణా జిల్లా నుంచి. సో ఇది వాళ్ళ మన హరివిల్లు ప్రోగ్రామ్ అనమాట. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.
0: ఆకాశ

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ధ్యేయంగా పోలీసు శాఖ చర్యలు చేపడుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మాట్లాడుతూ అభివృద్ది పదంలో ముందుకు దూసుకెళ్తున్న రాష్ట్రానికి శక్తినివ్వాలని స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పునరుత్పాదక విద్యుత్ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రానికి 20 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు వచ్చాయని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 52 ఎన్నికల వార్డులను 68 వార్డులుగా చేసే పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదాను కమిషనర్ చల్లా ఓబులేసు పట్టణ ప్రణాళిక అధికారులు ప్రచురించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం 7 మార్చి 24 జారీ చేసిన జీవో నెంబర్ 65 ప్రకారం వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టినట్టు వెల్లడించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం శతకంపట్టు ప్రాంతాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్స్క్రీన్ మార్కింగ్ విధానంలో లోపాలేమీ లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది ఇప్పుడే అమల్లోకి తెచ్చిన కొత్త విధానం కాదని, 2014లోనే ఈ విధానాన్ని తెచ్చామని, అయితే ఆ సమయంలో మన సాంకేతిక వ్యవస్థ అంత బలంగా లేనందున వెంటనే దాన్ని అమల్లోకి తేవడం సాధ్యం కాదని అప్పట్లో భావించినట్టు పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలు ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 825 పాయింట్లు, నిఫ్టీ 265 పాయింట్లు నష్టపోయి అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 96 రూపాయల 20 పైసల వద్ద కొనసాగుతోంది. క్రికెట్ ఐపీఎల్ 2026లో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. మరొక మ్యాచ్ మిగిలిండగానే ఆ జట్టు ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, కడప, తిరుపతి జిల్లాలో 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బావుంటే దేశం బావుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లోకి. ఓన్లీ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. సో సినిమా కబుర్లు చెప్పడానికైతే నేను రెడీగా ఉన్నాను, అలాగే వినడానికి మీ అందరూ కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఆ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఏం మాయ చేసావే మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. మరి ఇంతకీ అసలు అప్డేట్ ఏంటి అంటే, ఆల్రెడీ మీరు నాగ చైతన్య సాంగ్ అయితే వినేశారు, మరి ఎవరి గురించి చెప్పబోతున్నాను అనేది ఈ పాటికి ఐడియా వచ్చేసి ఉండాలన్నమాట. అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య అనమాట, దర్శకుడు కార్తీక్, వీళ్ళిద్దరు అంటే కార్తీక్ వర్మ దండు, మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూవీ ఏంటి అంటే కనుక వృషకర్మ అనమాట. మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే, కొన్నాళ్ల క్రితం రాజస్థాన్లో అయితే ఒక పార్ట్ అనమాట, ఈ స్టోరీకి సంబంధించిన కీలక షెడ్యూల్ అయితే ఈ మేకర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసుకున్నారు అనమాట. అలాగే షూటింగ్ కూడా అనుకున్న టైంకి కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి అప్డేట్ అయితే వచ్చేసింది. మరి దాంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి అనమాట. మీనాక్షి చౌదరి అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. మరి ఈసారి కార్తీక్ మనందరికీ ఎలాంటి ట్రీట్ ఇస్తాడో తెలియాలి అంటే ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు మనందరం కూడా వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి చూద్దాం దర్శకుడు కార్తీక్ వర్మ దండు అలాగే నాగ చైతన్య అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీ ఎలా ఉండబోతుంది, టైటిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి అసలు స్టోరీ అంతా దేని చుట్టూ తిరుగుతుంది ఇవన్నీ తెలియాలి అంటే రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ లోపల గ్లిమ్స్ వస్తాయి, ఇంకా చాలా ఉంటాయి కాబట్టి అప్డేట్స్ నాకు తెలియగానే మీ అందరితో షేర్ చేసేస్తాను. మరి ఇప్పుడైతే నాగ చైతన్య యాక్ట్ చేసిన వండర్ఫుల్ మూవీ అనమాట ఈ సాంగ్, నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది. ప్రేమ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను, దాని తర్వాత మజిలీ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. సో ఈ టూ సాంగ్స్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే 2024లో అనమాట సంక్రాంతికి రిలీజ్ అయ్యి 350 కోట్లకి పైగా గ్రాస్ ని నమోదు చేయడమే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో కొత్త ట్రెండ్ ని సెట్ చేసి బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన మూవీ ఏదైనా ఉందా? ఇంత ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత నాకు తెలుసు మీ అందరికీ ఈ పాటకే గుర్తొచ్చేసి ఉంటుంది. ట్రెండ్ ని సెట్ చేసింది అంటే ఖచ్చితంగా అది హనుమాన్ మూవీ అనమాట. మరి ఇప్పుడు ఏంటి ఆ మూవీకి సంబంధించిన అప్డేట్ అంటే ఈ సినిమా మళ్ళీ 3D వర్షన్లో ఈ జూన్ 25న గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేసేసారనమాట. మరి 3D

లో హనుమాన్ మూవీ చూడటానికి నిజంగా మీ అందరూ ఇంట్రెస్ట్ గా ఉంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది అనమాట, జూన్ 25th వరకు. సో 25th వరకు వెయిట్ చేస్తే 3D వర్షన్ లో హనుమాన్ మూవీని మనందరం చూసేయచ్చు అనమాట. సో అది మరి హనుమాన్ మూవీ రిలీజ్ కి సంబంధించిన అప్డేట్ అయితే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం తేజ సజ్జాక్ చేసిన హనుమాన్ మూవీ నుంచి, దాని తర్వాత మీరా ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. విన్ 2 స్టేట్ 2 101.3 విత్ భారతీయ ఫ్యామిలీ.

మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ కోసం మీ అందరూ ఎదురు చూస్తున్నారు కదా. ఖుషీ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఆల్రెడీ వినిపించేశాను. మరి ఎవరి గురించే కాదు చెప్పబోతోంది అయితే మన సామ్ గురించి అనమాట. మరి ఆల్రెడీ మనం అంతకుముందు మాట్లాడుకున్నాం సమంత నటించిన మూవీ మా ఇంటి బంగారం అయితే రాబోతోంది అని. బట్ కొన్ని రీజన్స్ వల్ల అనుకున్న టైంకి రిలీజ్ అయితే ఈ మూవీ అవ్వట్లేదు అనమాట. రిలీజ్ డేట్ అయితే వాయిదా పడింది. మరి ఎప్పుడు రాబోతోంది అంటే అంతకుముందు అయితే శుభం మూవీలో అలా కనిపించారు తప్ప మెయిన్ క్యారెక్టర్ అంటే మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్లో అయితే నటించలేదు. అంటే ఆల్మోస్ట్ ఖుషి మూవీ తర్వాత మెయిన్ హీరోయిన్ లీడ్ రోల్లో అంటే ఆ రోల్లో మనకి మళ్ళీ కనిపించిన మూవీ ఏదైనా ఉంది అంటే అది ఇదే అనమాట. మరి మనం ఎదురు చూస్తున్న కొద్దీ కొన్ని కారణాల వల్ల అలా వాయిదా అయితే పడుతుంది. సరే ఇవన్నీ కాదు, మరి ఫైనల్గా ఎప్పుడు రాబోతోంది మన ముందుకి అంటే కనుక ఈ మూవీ అయితే జూన్ 16th గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నట్టు ఈ చిత్ర మేకర్స్ అయితే అఫీషియల్గా అనౌన్స్ అయితే చేశారనమాట. మరి మీ అందరికీ తెలిసిందే నందిని రెడ్డి అయితే ఈ మూవీకి దర్శకత్వాన్ని వహించగా సంతోష్ నారాయణ అయితే సంగీతం అందించారనమాట. మరి నందిని రెడ్డి కాంబినేషన్లో సమంత అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మా ఇంటి బంగారం ఆ పిక్చర్లో కూడా పోస్టర్లో కూడా సమంత శారీ కట్టుకొని ఇలా ఒక తుపాకీ పట్టుకొని ఉంటుంది కదా. సో కథ ఏంటి ఇవన్నీ కూడా కొంచెం సస్పెన్స్గానే ఉన్నాయి. మరి తెలియాలి అంటే అసలు ఎలా ఉండబోతుంది ఇవన్నీ తెలియాలి అంటే జూన్ 16th వరకు మనం వెయిట్ చేయాల్సిందే అనమాట. అప్పుడు మా ఇంటి బంగారాన్ని మనందరం కలిసి చూడొచ్చు థియేటర్స్లో. సో అది సంగతి. మరి వాళ్ళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరి సమంత గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ రంగస్థలం అనమాట. దాని తర్వాత అత్తారింటికి దారేది. ఈ 2 మూవీస్ నుంచి ఈ 2 లవ్లీ సాంగ్తో ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అండ్ ఇవాళ మీకు తెలిసా ప్రోగ్రామ్ కూడా చాలా బాగుండిపోతుంది. సో ఒక మంచి టాపిక్ అయితే తీసుకొచ్చేసాను అనమాట. అదేంటో తెలియాలి అంటే ఈ సాంగ్స్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న.

తెలిసింది. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సం చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టి

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి తీసుకువచ్చామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులో పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంపద సృష్టి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జూన్ 12వ తేదీ నుంచి వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రాష్టంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఫలితాలను తొలిసారిగా విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు పంపిస్తున్నారు. రీవెరిఫికేషన్ జవాబుపత్రాలను సైతం వారి వాట్సాప్కు పంపిస్తున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థను ప్రైవేటీకరిస్తున్నారంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదని ఆర్టీసీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. విద్యుత్ బస్సుల వల్ల పర్యావరణ కాలుష్యం, ఇంధన వ్యయం, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని పేర్కొంది. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జున్నూరు వేడంగి మట్టపొరు గ్రామాల్లో 3,76,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గ్రామాల్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎలక్ట్రిక్ బైక్పై పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎలక్ట్రిక్ వాహనం నడుపుతూ పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఇంధన పొదుపును అలవాటు చేసుకోవాలని కోరారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట పూణేలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించారు. ఈ రోజు విద్యార్థులు రాష్ట రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. పురావస్తు ప్రదర్శనశాలలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వాటిని మరింత ప్రోత్సహించే ఆవశ్యకతను తెలియజేసేందుకు 1977 నుంచి ప్రతి ఏటా మే 18వ తేదీన ప్రపంచ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి.

ఇద్దరు మిత్రులు మూవీ నుంచి ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ మీకు తెలుసాలో ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే కనుక ఇంటర్నేషనల్ మ్యూజియం డే అనమాట. అంటే మీ అందరికీ తెలిసిందే, సో చాలా మందికి హిస్టరీ అంటే ఇష్టం ఉంటుంది. మరి అసలు అలాంటివన్నీ మనకి తెలియాలి అంటే ఖచ్చితంగా మ్యూజియంను అయితే విజిట్ చేయాల్సిందే కదా. అసలు ఇంతకీ దీని హిస్టరీ ఏంటి అంటే అంతర్జాతీయ మ్యూజియం మండలి ICOM అనమాట 1977 అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని ఏర్పాటు చేసిందనమాట. మ్యూజియం కంటే ఎక్కువ విజ్ఞానాన్ని మనకి అందించే అందించే ప్రదేశాలు అసలు ప్రపంచంలోనే ఎక్కడా ఉండవేమోనని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన పూర్వీకుల గురించి ఎన్నో కథలు చెప్పే నిజమైన చరిత్రకు సంబంధించిన ఇన్ని వస్తువులని మనం మ్యూజియంలో తప్ప మరెక్కడ చూడగలం? అంతే కదా, నిజంగానే మ్యూజియంలో వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు కళ్ళకి కట్టినట్టుగా చూపించడం జరుగుతుందన్నమాట. అదే చరిత్ర అంటే కదా. మరి ఇప్పుడు మనం ఏంటి, దేని గురించి మాట్లాడుకుందామంటే ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రేడియో మ్యూజియంల గురించి ఇవాళ మీకు తెలుసాలో ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను. అసలు రేడియో మ్యూజియంలు ఎక్కడ ఉన్నాయి, ఎవరు స్థాపించారు, మనం ఎప్పుడైనా మనం చూడాలి అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, వీటిని చూడాలి అంటే ఇవన్నీ కూడా ఇవాళ మీకు తెలుసాలో మీ అందరితో షేర్ చేస్తాను. మరి అందుకే ఇందాక చెప్పా ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

వరుడు కావలను మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అనమాట. మరి ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే ఇంటర్నేషనల్ మ్యూజియం డే. సో ఈ రోజు ఇంటర్నేషనల్ మ్యూజియం డే కాబట్టి మనం మాట్లాడుకుందాం. ఇందాకే చెప్తాను అని చెప్పాను అనమాట. రేడియో మ్యూజియంల గురించి మనం ఇవాళ మీకు తెలుసాలో మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. మరి ఏంటి అంటే అసలు చరిత్ర అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు అని చెప్పి అన్నాను. నిజంగా ఒకవేళ మీరు కూడా చరిత్ర ప్రియులైతే చాలా మందికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుందన్నమాట తెలుసుకోవాలి అనే కాన్సెప్ట్. అది పురాణాల గురించి కానివ్వండి, ఇంకొకటి ఏదైనా సరే. సో వాళ్ళకి ఏంటి అంటే తెలుసుకోవాలి అని ఉంటుంది. మరి అలాగే మన రేడియోల గురించి కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టే కదా మరి వాళ్ళు మ్యూజియంలని ఏకంగా ఒక ట్రెండే సెట్ చేశారని చెప్పాలన్నమాట. సో మనందరికీ చూడటానికి అవకాశం కల్పించి ఇంతకీ అసలు మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే బసవేశ్వర్ నగర్లోని 6వ మెయిన్ KHB కాలనీ సందుల్లో 2వ వీధి దగ్గరున్న రేడియో మ్యూజియంని చూడాల్సిందే అనమాట. ఇంతకీ ఎక్కడ అంటే కనుక బెంగళూరులో అనమాట. ఎందుకంటే ఇక్కడ బెంగళూరులోని మొట్టమొదటి ఏకైక రేడియో మ్యూజియం ఉందన్నమాట. ఎంత అభిమానం వాళ్ళకి, ఎంత ప్రేమ ఉంటే రేడియోలన్నీ కలెక్ట్ చేస్తారో కదా ఎప్పటి నుంచో. ఎలక్ట్రానిక్స్ ఇంకా టెలికమ్యూనికేషన్స్ ఇంజనీర్ అయిన ఉదయ్ కల్బుర్గి ఇతను. సో ఏం చేశారు అంటే కనుక షార్ట్ వేవ్ రేడియో మ్యూజియంని స్థాపించారనమాట. ఇందాక నేను చెప్పాను కదా బెంగళూరులోనే ఏకైక మ్యూజియం అని చెప్పి. సో బెంగళూరు ఎప్పుడైనా వెళ్ళిపోతే కనుక మీరు ఖచ్చితంగా ఇక్కడ బసవేశ్వర నగర్లో ఉన్న ఈ మ్యూజియంని, షార్ట్ వేవ్ రేడియో మ్యూజియంని ఖచ్చితంగా విజిట్ అయితే చేసేయండి. ఆయన ఏమంటున్నారు అంటే ఒక్కరోజుగా సాధించిన కళ కాదు, 1960 నుంచి అంటే ఆయన చిన్నతనం నుంచి కూడా ఈ రేడియో సేకరణ అనేది అలవాటుగా మారిపోయిందన్నమాట. 1980లో మా నాన్నగారు నాకు జర్మనీలో తయారైన టెలిఫోన్ అనే పర్సనల్ రేడియో సెట్ని బహుమతిగా ఇచ్చినప్పటి నుంచి రేడియో సేకరణపై నాకు ఆసక్తి పెరిగింది అంటున్నారు ఉదయ్. అలా ఎన్నో అరుదైన రేడియో సెట్లని అంటే ఆల్మోస్ట్ 110 రేడియో సెట్లతో 900 చదరపు అడుగుల మ్యూజియంని ఏర్పాటు చేసి రేడియో పట్ల తనకున్న ప్రేమని, రేడియోతో తనకున్న అనుబంధాన్ని మనందరికీ తెలియజేశారనమాట. ఎవరు? ఉదయ్ కల్బుర్గి అనమాట. 1914 వెస్టింగ్ హౌస్ రేడియోను కూడా మనం ఈ మ్యూజియంలో చూడొచ్చు అనమాట. అంటే నిజంగా అప్పటి నుంచి అంటే ఎంత ఓల్డ్ కలెక్షనో కదా. 1914 అంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోవాలి మనం. సో అప్పటి నుంచి కూడా డిఫరెంట్ వెరైటీ సెట్స్ అట్లా 110 రేడియో సెట్లతో బెంగళూరులో ఉన్న మ్యూజియం, రేడియో మ్యూజియం అనమాట. సో ఖచ్చితంగా ఈరోజు ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే ఈరోజు ఇంటర్నేషనల్ మ్యూజియం డే కాబట్టి మనం రేడియో మ్యూజియంల గురించి మాట్లాడుకుంటున్నాం. సో రేడియో సెట్స్ అన్నీ మీకు చూడాలి. అప్పటివి అంటే అది ఎంత పాతదైపోయి ఉంటుందో కదా, అయినా కలెక్ట్ చేయడం అంటే అప్పటి వరకు అన్ని సంవత్సరాల క్రితంది కలెక్ట్ చేశారు అంటేనే ఎంత ప్రేమ ఉంది అనేది తెలుస్తుంది. ఇది ఒకటే కాదు, ఇంకా ఉన్నాయి మనం చూడాల్సిన రేడియో మ్యూజియంలు అయితే. అవి కూడా ఇవాళ మీకు తెలుసా ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం వినరో భాగ్యము విష్ణు కదా ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య

0: సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకున్నారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈవేళ ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరగబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. పెట్టుబడులు, ఆవిష్కరణలు, తయారీ రంగాలకు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల్లో ఒకటిగా భారతదేశం ప్రస్తుతం నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన 2 రోజుల స్వీడన్ పర్యటనలో భాగంగా గోతెన్బర్గ్ లో జరిగిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమాపేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశంలో అన్ని కంపెనీలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పిన ప్రధానమంత్రి, రాబోయే సంవత్సరాల్లో భారత్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వాములు కావడానికి వీలుగా ఒక వ్యవస్థాగత యంత్రాంగంతో సహా వివిధ చర్యలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గత 12 ఏళ్లుగా సంస్కరణలు, పనితీరు, పరివర్తన, రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాథమిక మంత్రంతో భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. భారత్ సంస్కరణల ఎక్స్ప్రెస్ పూర్తి వేగంతో దూసుకుపోతోందని స్పష్టం చేస్తూ, తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం, ఇతర రంగాల్లో తమ ఉనికిని పెంచుకోవాలని స్వీడన్ కంపెనీని కోరారు. టెలికాం, డిజిటల్ మౌలిక సదుపాయాలతో కూడిన 5 ప్రధాన రంగాల్లో ఉన్న సామర్థ్యాలను ప్రస్తావిస్తూ, ఇవి భారతదేశాన్ని గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ గా మార్చడంలో సహాయపడతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, డీప్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్టక్చర్, మొబిలిటీ, పట్టణ పరివర్తన, ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ వంటి ఇతర రంగాల కూడా పరస్పర సహకారం కావాలని ప్రధానమంత్రి కోరారు.
1: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఏఐ కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరేంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకోసిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా రహే హై.
0: సాంకేతిక ఆవిష్కరణలు తదుపరి తరంగాన్ని భారతదేశంలోనే ఉమ్మడిగా రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ యూరోపియన్ యూనియన్ సంబంధాల్లో పెరుగుతున్న వేగాన్ని, ముఖ్యంగా చారిత్రాత్మక భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడాన్ని మోదీ స్వాగతించారు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ వంటి కనెక్టివిటీ ప్రాజెక్టులు భారత యూరప్ వ్యాపార భాగస్వామ్యానికి కొత్త విలువను చేకూరుస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాన్ డర్ లియన్, సీనియర్ యూరోపియన్ పారిశ్రామిక నాయకులు, ప్రముఖ యూరోపియన్ భారతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ యువరాణి విక్టోరియా, ప్రధానమంత్రి క్రిస్టర్సన్తో కలిసి ఎంపిక చేసిన స్వీడన్ కంపెనీల CEO కూడా ముఖాముఖి చర్చలు జరిపారు. నిన్న రాత్రి ప్రధానమంత్రి మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో గోతెన్బర్గ్ లో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు ఇద్దరు అంగీకరించారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వీడన్ లో అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును అందజేశారు. ఒక ప్రభుత్వ అధినేతకి ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. కాగా ప్రధానమంత్రికి ఇది 31వ అంతర్జాతీయ గౌరవం. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ అనంతరం నిన్న స్వీడన్ లోని గోతెన్ చేరుకున్నారు. 4వ విడతలో ప్రధానమంత్రి ఈరోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే 3వ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. అలాగే ఒక భారతీయ ప్రధానమంత్రి నార్వే సందర్శించడం

0: 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. మోదీ అక్కడ రాజు హెరాల్డ్ V, రాణి సోనియాలను మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. నార్వే ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు వియత్నాం, సౌత్ కొరియా దేశాల పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు. ద్వైపాక్షిక సంబంధాల పరిధిని మరింత విస్తరించడం కోసం ఈ రెండు ఆసియా దేశాల్లో పర్యటించడానికి తాను ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్రాధారిత సహకారాన్ని పెంచడం, హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వాలను పెంపొందించడంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం గ్లోబల్ హెల్త్ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోందని జేపీ నడ్డా తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేరళలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విడి సతీష్ నేతృత్వంలోని కొత్త UDF మంత్రివర్గం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేసింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
1: നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിന്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തയും
0: മാജി KPCC അധ്യക്ഷൻ രമേശ് ചെന്നിത്തല, പ്രസ്തുത KPCC അധ്യക്ഷൻ സണ്ണി ജോസഫ്, മറൊക മാജി അധ്യക്ഷൻ കെ മുരളീധരൻ, IUML നായകൻ PK കൂൻഹാലി കുട്ടി തദ്ദിതരും കൊത്ത മന്ത്രിവർഗ്ഗത്തിലെ സീനിയർ നായകന്മാരാണ്. തിരുവനന്തപുരത്ത് 21 മന്ദി സഭ്യല മന്ത്രിവർഗ പ്രമാണ സ്വീകാര മഹോത്സവം പ്രസ്തുതം കൊണ്ടാടുന്നു. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాయ్పూర్లో 400 నెక్స్ట్ జనరేషన్ డయల్ 112 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, రాష్ట అసెంబ్లీ స్పీకర్ థమన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ డయల్ 112 సేవలు ఛత్తీస్గఢ్లోని 16 జిల్లాల్లో మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు రాష్ట ప్రభుత్వం ఈ సేవలను అన్ని 33 జిల్లాలకు విస్తరించింది. అనంతరం అమిత్ షా బస్తర్కు పయనమయ్యారు. అక్కడ నేతనార్ గ్రామంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF క్యాంప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాసేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రభుత్వ డిజిటల్ సేవలను సులభంగా యాక్సెస్ చేసేందుకు ఈ కేంద్రం ఎందుకనో దోహదపడుతుంది. ఈ సాయంత్రం అమిత్ షా జగ్దల్పూర్ చేరుకుని అమర వాటికలు అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన రేపు జగదల్పూర్లో 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. మహారాష్ట శాసనమండలికి సంబంధించి 16 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నెల 25వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం జూన్ 22వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నెల 26వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు వస్తాయని, రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీలం LTTEతో శ్రీలంక సాగించిన పోరాటం ముగిసి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిన ఈ అంతర్యుద్ధం ముగింపును స్మరించుకుంటూ శ్రీలంక అంతటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర శ్రీలంకలోని నంది కాదాల్ కలపు ప్రాంతంలో LTTE అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ మరణించిన తర్వాత 2009 మే 18వ తేదీన LTTEపై సైనిక చర్య ముగిసినట్లు శ్రీలంక అధికారులు ప్రకటించారు. కొలంబోలోని సెంట్రల్ బ్యాంక్, కట్టునాయకేలోని అంతర్జాతీయ విమానాశ్రయం వంటి పౌర, ఆర్థిక, మతపరమైన లక్ష్యాలపై జరిగిన వరుస దాడులకు LTTE బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిస్సనాయక ఆధ్వర్యంలో రేపు బట్టారములాలో జాతీయ విజయ దినోత్సవ సంస్మరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొంటారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి రీప్లే ఆఫ్ అసల్ సచివంగా ఉంచుకుంది. మరొక మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ఓడించింది. ఈ రోజు చెన్నైలో ఎంఏ చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7:30 చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. మరొకసారి 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్ లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నార్వే చేరుకున్నారు. కేరళలో వీడీ సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ఛత్తీస్గఢ్ లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈ రోజు జరిగే మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 చెన్నైలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మోసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తా ఉంది తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: The favorite.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్.
1: టాటూ.
0: రిటర్న్ గిఫ్ట్.

0: జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుడిపించేసినావు కదా జూలియట్.
1: డికార్ట్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్లో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు స్పెషల్ డే, స్పెషల్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ మ్యూజియం డే అనమాట. మరి దానిలో భాగంగా రేడియో మ్యూజియంల గురించి మీ అందరితో తెలియజేస్తాను అని చెప్పాను, ఇందాకే చెప్పాను. సో బెంగళూరు మ్యూజియం, రేడియో మ్యూజియం గురించి మాట్లాడుకున్న తర్వాత నాకు తెలిసి దీని గురించి మీరు వినే ఉంటారు, చదివే ఉంటారు, నాకు తెలిసి తెలుసుకునే ఉంటారు కూడా. భారతదేశపు రేడియో మనిషిగా పేరుగాంచిన ఉత్తరప్రదేశ్లోని అమ్రిహా జిల్లా గడ్రోల నివాసి రామ్ సింగ్ బౌద్ధ్ అన్నమాట ఆల్మోస్ట్ 1257 రేడియోల సేకరణతో గిన్నీస్ ప్రపంచ రికార్డు సృష్టించారన్నమాట. శ్రీ బౌద్ధ్ వద్ద 1920 నుంచి 2010 వరకు మధ్యకాలానికి చెందిన అనేక రేడియోలు అయితే ఉన్నాయన్నమాట. సమాజంపై రేడియో ప్రభావాన్ని భవిష్యత్ తరాలకి తెలియచేయడమే నా ముఖ్య ఉద్దేశం అంటూ రేడియోతో తనకున్న సంబంధాన్ని పంచుకుంటూ ఎన్నో విషయాలు

శ్రీభావ్ తెలియజేశారనమాట. మరి ఎప్పుడైనా మీరు ఉత్తరప్రదేశ్ వెళ్ళినప్పుడు తప్పకుండా రామ్సింగ్ బౌద్ని కలవండి. సో అలాగే మన్ కీ బాత్తో తనకున్న సంబంధాన్ని, సో 2014 నుంచి అప్పటి వరకు అంటే మన్ కీ బాత్ లాంటి కార్యక్రమం కూడా రేడియోని మాధ్యమంగా చూస్ చేసుకొని ప్రజలందరితో మాట్లాడటానికి, అంటే వాళ్ళ మనసులో మాటల్ని తెలియజేయడానికి రేడియోనే మాధ్యమంగా చూస్ చేసుకున్నారు అని చెప్పి, అవన్నీ అంటే తనతో రేడియోతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఇలాంటి సేకరణకి సంబంధించిన విషయం ఏంటి, సో ఎందుకు ఇలాంటి ఇంట్రెస్ట్ వచ్చింది, ఇవన్నీ పంచుకున్నారనమాట. కాబట్టి అసలు భారతదేశపు రేడియో మనిషి అంటేనే ఉత్తరప్రదేశ్లోని మనకి గుర్తు వచ్చేసేయాలి, ఇందాక చెప్పాను కదా, రామ్సింగ్ బౌద్ధ్ అనమాట. సో ఆల్మోస్ట్ మీరు 1257 రేడియో సెట్లు చూడాలి అంటే అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. అండ్ అదే కాదు, అహ్మదాబాద్లో ఇంకొక రేడియో మ్యూజియం కూడా ఉంది, అది కూడా మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను. మరి దీన్ని ఎవరు స్థాపించారు అనేది ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ అందగాడు అన్నమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్న మీకు తెలిసిన ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, ఈరోజు డే స్పెషాలిటీ ఇంటర్నేషనల్ మ్యూజియం డే అనమాట. మరి దీనిలో భాగంగా రేడియో మ్యూజియంల గురించి మీ అందరితో షేర్ చేస్తున్నాను. మరి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్న రేడియో మ్యూజియం ఎక్కడుంది అంటే అహ్మదాబాద్లో అనమాట. స్మార్ట్ ఫోన్లు ట్రాన్సిస్టర్ సెట్లు ప్రాచుర్యంలోకి రాకముందు వ్యాక్యూమ్ ట్యూబ్లతో

చేసే వాల్ రేడియోలు ఒకప్పుడు తమ గొంతుని సంగీతాన్ని వినిపించేవన్నమాట. సిద్ధార్థ్ పటేల్ ఆల్మోస్ట్ 1940 నుంచి 1960 ఈ మధ్యకాలానికి చెందిన 120 పైగా పాతకాలపు రేడియో రిసీవర్లను సేకరణ ఏర్పాటు చేశారనమాట. అహ్మదాబాద్కి చెందిన పటేల్ ఈ రేడియో సేకరణను ముంబై, జైపూర్, ఉదయపూర్ వంటి ఇతర నగరాల నుండి కూడా సేకరించారనమాట. పటేల్కు ఈ మ్యూజియం కేవలం గతాన్ని గుర్తు చేసుకునే విషయమే కాదు, రేడియో ఒక శక్తివంతమైన సామూహిక ప్రసార మాధ్యమమని, ఒక తరం యొక్క హృదయ స్పందన అని ఆయన అంటారనమాట. మరి ఇప్పుడే అర్థమవుతోంది ఇలాంటి మ్యూజియంలను ఏర్పాటు చేశారు అంటేనే వాళ్ళకి రేడియో మీద ఎంత ప్రేమ అభిమానం ఉంది అనేది కదా. మరి ఓటీటీ ప్లాట్ఫామ్లు, మొబైల్ స్క్రీన్ల ఆధిపత్యం ఉన్న ఈ కాలంలో ఇప్పటికీ మనందరినీ ఏకం చేసే శక్తి దేనికైనా ఉంది అంటే అది కేవలం రేడియోకి మాత్రమే అనమాట. రేడియో మ్యూజియంలని ఇంకా ఆకర్షణీయంగా తీర్చిదిద్దగలిగే శక్తి యువతకి మాత్రమే ఉంది. మరి ఇలాంటి వాళ్ళందరి కృషి వల్ల రేడియో వారసత్వాన్ని భవిష్యత్ తరాలకి కూడా మనందరం సజీవంగా తెలియజేయగలుగుతున్నాం అనమాట. మరి ఈరోజు మీరేం చేయాలి అంటే మీ దగ్గరలో ఉన్న మ్యూజియం ఏదైనా సరే రేడియో మ్యూజియం ఉంటే, లేదంటే అట్లీస్ట్ ట్రై చేయండి అసలు మీ అమ్మమ్మ వాళ్ళు అంటే మీ ముందు తరం వాళ్ళు రేడియో వినేవాళ్ళ, సో ఈరోజు అడగండి అనమాట. సో రేడియో మ్యూజియంని ఎప్పుడైనా విజిట్ చేశారా, లేదంటే వాళ్ళ దగ్గర ఎలాంటి రేడియోస్ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోండి. సో అప్పుడు ఆటోమేటిక్గా హిస్టరీ మీరు కూడా తెలుసుకున్న వాళ్ళే అవుతారనమాట. అండ్ అదనమాట, అండ్ దగ్గరలో ఇంకేదైనా మ్యూజియంలు ఉంటే ఖచ్చితంగా పిల్లలకి కూడా చూపించండి. మరి అది ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మీకు తెలిసే ప్రోగ్రామ్కి ఒక వండర్ఫుల్ సాంగ్తో అనమాట, అల్లూరి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో మీకు తెలిసే ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్నా.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం మధురవాణి.

0: చెప్పుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఈరోజు మధ్యాహ్నం జరగనున్న యుఎస్ న్యూక్లియర్ ఎగ్జిక్యూటివ్ డెలిగేషన్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఇంధన రంగం, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల అవకాశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా అమరావతి సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. హీరాకుడ్, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టుల రూపకల్పనలో కేఎల్ రావు కీలక పాత్ర పోషించారని మంత్రి సందర్భంగా పేర్కొన్నారు. ఈరోజు అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవం సందర్భంగా పర్యాటక పురావస్తు శాఖ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, విజయవాడ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారసత్వ నడక హెరిటేజ్ వాక్ను జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా జెండా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్థ ఏపీటీడీసీ చైర్మన్ ఎన్ బాలాజీ తెలిపారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవం సందర్భంగా విజయవాడ బాపు మ్యూజియంలో నిర్వహించిన మ్యూజియం డే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశాతో కలిసి ఆయన ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పెడన శాసనసభ్యులు కె కృష్ణప్రసాద్ కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గిస్తూ కృష్ణా జిల్లా బంటు మిల్లులో ఈరోజు సైకిల్ యాత్ర చేపట్టారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పనే లక్ష్యంగా జన్ భాగీదారీ, జన్ జాగృతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆద్యత సేవా టికెట్లు ఆగస్టు నెల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఆన్లైన్లో విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ, పాద పద్మారాధన సేవల కోసం భక్తులు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

అర్ధశతాబ్దం మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్న తర్వాత వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1:08:31 అయితే అయిపోయింది అనమాట. మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి ధీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాంటి ధీరాలో ధీరలు సాధించిన విజయాలు ఏంటి అనేది మీ అందరితో షేర్ చేస్తాను. జాతీయ బీసీ కమిషన్ చైర్పర్సన్ గా కేంద్ర మాజీ మంత్రి సాత్వి నిరంజన్ జ్యోతి బాధ్యతలు అయితే స్వీకరించారనమాట. ఉత్తరప్రదేశ్కి చెందిన జ్యోతి 2014 నుంచి 2024 వరకు కూడా ఫతేపూర్ పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారనమాట. ఇంకా ఎవరు ఏది సాధించారంటే ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కుల కమిటీకి భారత రాయబారి ప్రీతి శరణ్ తిరిగి ఎన్నికయ్యారనమాట. మానవ హక్కుల పరిపాలన పర్యవేక్షణలో ఈ కమిటీ అయితే పనిచేస్తుంది. మరి ఈ ఎన్నికతో ప్రీతి 2027 నుండి 3 ఏళ్ల పాటు ఈ కమిటీలో ఉంటారనమాట. మరి ఇంకా చెప్తాను ఎవరు ఏది సాధించారు అని చెప్పి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను గామి మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ధీరలు సాధించిన విజయాల గురించి. ఇంకా ఎవరు ఏది సాధించారు అంటే, అమెరికా ఎన్నికల చరిత్రలో మరో భారతీయ మహిళ చరిత్ర అయితే సృష్టించేశారనమాట. ఎవరు అంటే గనక, వాషింగ్టన్ డీసీ మేయర్ ఎన్నికల బరిలో నిలిచిన తొలి దక్షిణాసియా మహిళగా రిని సంపత్ అయితే చరిత్ర సృష్టించారనమాట. తేనీలో జన్మించిన రిని తన 7వ ఏటా అమెరికా వెళ్లారనమాట. దశాబ్దానికి పైగా వాషింగ్టన్ డీసీలో నివసిస్తున్నారు. తమిళనాడులోని తేనీలో జన్మించిన రిని వృత్తిపరంగా ఓ ప్రభుత్వ కాంట్రాక్టర్, ఇంకా సైబర్ సెక్యూరిటీ నిపుణురాలన్నమాట. సో వీళ్ళందరూ సాధించిన విజయాలు అయితే మాట్లాడేసుకున్నాం. అలాగే ఇప్పుడైతే మీ అందరి కోసం మహర్షి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది, అది వినేసండి. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో అనమాట. మరి అదేంటో తెలుసుకోవాలి అంటే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవం సందర్భంగా అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం. వార్తల వివరాలు. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జలవనరుల క్యాలెండర్కు అనుగుణంగా అన్ని ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోపు పూర్తి కావాలని ఆదేశించారు. నీటి నిర్వహణలో సాగునీటి సంఘాలతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని కూడా తీసుకురావాలని సూచించారు. రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఈ మధ్యాహ్నం జరగనున్న యుఎస్ న్యూక్లియర్ ఎగ్జిక్యూటివ్ డెలిగేషన్ సమావేశంలో పాల్గొంటారు. ఇంధన రంగం, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల అవకాశాలపై ఈ సమావేశంలో మంత్రి చర్చిస్తారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, అంతర్జాతీయ ప్రతినిధులతో కూడా మంత్రి లోకేష్ సమావేశమయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. రాష్టంలో ఐటీ రంగ అభివృద్ది, పెట్టుబడుల ఆకర్షణ, నూతన ప్రాజెక్టులపై చర్చల్లో పాల్గొంటారని తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తుల సురక్షిత దర్శనం కోసం భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేస్తామని ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలందరి మీద, తెలుగు ప్రజలందరి మీద అనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజు మీ అందరికీ తెలుసు, తిరుమల కొండ మీద కూడా భద్రతా వ్యవహారాల్లోని కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రత మా ధ్యేయంగా కూడా మేము పనిచేయడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే అఫీషియల్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు తిరుమలలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి భద్రతాపరమైన చర్యల్లో కూడా ఎటువంటి రాజీ లేకుండా ఈ రోజు మేము అందరం కూడా చూసుకుంటాం.
0: ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా అమరావతి సచివాలయంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ, దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. హీరాకుడ్, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు వంటి బహుళార్థక ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. దేశంలో 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించిన దార్శనికులు కేఎల్ రావు అని మంత్రి పేర్కొంటూ,
2: కేఎల్ రావు గారి వర్ధంతిని ఈరోజు ఇరిగేషన్ శాఖ ద్వారా సెక్రటరేట్ లో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతదేశ చరిత్రను మార్చేటువంటి ఒక హీరాహుడ్ గాని, ఒక నాగార్జున సాగర్ గాని, ఒక శ్రీశైలం గాని, ఇట్లా అత్యున్నతమైనటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులు నిర్మాణంలో కేఎల్ రావు గారు ప్రతిపాదించారు అని అంటే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయం అని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు భవిష్యత్తులో కూడా ఈ యొక్క నదుల అనుసంధానాన్ని ముందుకు

0: ఈ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మ్యూజియాల్లో పలు ప్రత్యేక కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలను అభివృద్ది చేసేందుకు రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్థ APTDC చైర్మన్ ఎన్ బాలాజీ తెలిపారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవం సందర్భంగా విజయవాడ బాపు మ్యూజియంలో నిర్వహించిన మ్యూజియం డే కార్యక్రమాన్ని NTR జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమ చరిత్రకు బాపు మ్యూజియం స్మారక చిహ్నమని అన్నారు. భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మహాత్మాగాంధీజీకి జాతీయ పతాకాన్ని అందించిన చారిత్రక ప్రదేశంగా ఈ మ్యూజియానికి ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవం సందర్భంగా పర్యాటక పురావస్తు శాఖ NTR జిల్లా యంత్రాంగం విజయవాడ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారసత్వ నడక హెరిటేజ్ వాక్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారసత్వ సంపదను సంరక్షిస్తూ సంస్కృతిని సజీవంగా నిలిపే నిలయాలు పురావస్తు ప్రదర్శనశాలని అన్నారు. మ్యూజియాల చారిత్రక ప్రాధాన్యతను భావితరాలకు తెలియజేసే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ
1: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాల భాగంగా ఈరోజు బాపు మ్యూజియం నుంచి ముగల్రాజ్పురం కేవ్ వరకు 5K వాక్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఈవెంట్. పెయింట్స్ కాంపిటీషన్ ఉంటుంది, క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది, ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ఉంటుంది. పురాతత్వం నుంచి వచ్చిన వస్తువులు ఉంటాయో ఆర్టిఫాక్ట్స్ దాని డిస్ప్లే కూడా ఉంటుంది. అక్కడికి చాలా మంది ఇంటలెక్చువల్స్ వస్తున్నారు. ఇది ఈవినింగ్ ఇక్కడ ఉంటుంది. ఇది అయిన తర్వాత విజయవాడ మున్సిపాలిటీ స్టేడియం లో ఈవినింగ్ మ్యూజిక్ లైవ్ కన్సర్ట్, డప్పు కళాకారుల ప్రదర్శన, అలాగే బ్యాండ్ ఇవన్నీ ఉంటాయి. వరల్డ్ మ్యూజియం డే సెలబ్రేషన్ లో భాగంగా NTR జిల్లాలో కార్యక్రమం చేయడం జరుగుతుంది.
0: కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతమున్న 52 ఎన్నికల వార్డులను 68 వార్డులుగా పునర్విభజించేందుకు సంబంధించిన ప్రతిపాదిత ముసాయిదాను నగరపాలక సంస్థ కమిషనర్ CH ఓబులేసు ఈరోజు విడుదల చేశారు. కర్నూలులోని కమిషనర్ క్యాంపు కార్యాలయంలో ముసాయిదా ప్రతులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కలు, భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యం, స్థానిక అవసరాలను పరిగణలోకి తీసుకుని ముసాయిదా రూపొందించినట్లు వివరించారు. ముసాయిదా ప్రతులపై ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను ఈ నెల 24వ తేదీ సాయంత్రంలోపు వ్రాతపూర్వకంగా సమర్పించాలని కమిషనర్ కోరారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే లక్ష్యంగా జన్ భాగీదారీ జనజాగృతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 25వ తేదీ వరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 14 మండలాల పరిధిలో ఉన్న 333 గిరిజన గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు నెల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం TTD ఈరోజు ఆన్లైన్లో విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోసం భక్తులు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ నెల 21వ తేదీన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకార సేవల టికెట్లు విడుదల చేయనుండగా అదే రోజు మధ్యాహ్నం వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
3: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జె నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

ఇచ్చట వాహనములు నిలపరాదు. ఈ మూవీ నుంచి లవ్లీ సాంగ్ వినేసిన తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం అనమాట. మరి సమ్మర్ బయట అయితే ఎండలైతే మామూలుగా లేవు కదా, మరి సమ్మర్లో ముఖ్యంగా అసలు వేసవి కాలంలో మనం ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం అనేది ఇవాళ ధీరాలో మీ అందరితో షేర్ చేస్తానన్నమాట. మీ అందరికీ తెలిసిందే అయినా మనం టైం వల్ల, కుదరకపోవడం వల్ల, పనుల వల్ల, సో ప్రత్యేకంగా వీటినే తినాలి అని కాకుండా ఆలోచించకుండా ఉంటాం కాబట్టి, సో వేసవి కాలంలో ఖచ్చితంగా ఈ ఫ్రూట్స్ అయితే తినేయాల్సిందే అనమాట. మరి ఇంతకీ అవి ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను కళ్యాణం కమనీయ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం దీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా మరి వేసవిలో ఇలాంటి పండ్లు తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అనేది. కర్బూజా అన్నమాట. నీటి శాతం అధికంగా ఉండే పండ్లలో కర్బూజా చాలా చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. దీన్ని మనం వేసవి కాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటి అంటే శరీరంలోకి నీరు చేరి చెమట రూపంలో కోల్పోయిన నీటి శాతాన్ని తిరిగి భర్తీ చేస్తుంది అన్నమాట. అలాగే రక్తపోటు వంటి సమస్యల్ని కూడా దరిచేరనియదని చెప్పి నిపుణులు అంటున్నారు. కాబట్టి మీకు దొరికేదే కాబట్టి ఖచ్చితంగా ఇది తినండి, అలాగే పిల్లలకి కూడా ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు మనం ఏం చేస్తే అదే చేస్తారు కాబట్టి. అండ్ తర్వాత అందరికీ, ముఖ్యంగా పిల్లలందరికీ ఫేవరెట్ అన్నమాట వాటర్ మిలన్, పుచ్చకాయ. సో ఎక్కువగా ఈ కాలంలో దొరుకుతూ ఉంటుంది, అలాగే దీనిలో కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి ఎప్పుడైనా అసలు దాహం తీరకుండా ఎంత మంచినీళ్ళు తాగినా అసలు అంటే దాహార్త ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటప్పుడు పుచ్చకాయ నిజంగా ట్రై చేయండి. పుచ్చకాయ జ్యూస్ కూడా డైరెక్ట్గా తీసుకోవడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. దీనిలో ఉండే పోషకాల్లో పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలతో పాటు విటమిన్ సి కూడా సమృద్ధిగా అందుతుంది అంటున్నారు నిపుణులు. ఇంకా కొన్ని పళ్ళు ఉన్నాయన్నమాట మనం వేసవి కాలంలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన వాటిలో, అవి కూడా యాడ్ అయిపోయినాయి. అవేంటి అనేది ఇవాళ దీరాలో మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం కిలాడి మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము నామ్ వీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి వేసవి కాలంలో మనందరం తీసుకోవాల్సిన పళ్ళ గురించి. ఇందాకే చెప్పేసా మీ అందరికీ, పుచ్చకాయ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి, అలాగే ఖర్బూజా గురించి మాట్లాడుకుందాం, ఇంకా తర్వాత కివి అన్నమాట. ఇందులో ఉండే విటమిన్ ఈ, సి, పొటాషియం, ఫైబర్ వంటివి శరీరం కోల్పోయిన నీటిని తిరిగి అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి అన్నమాట. సో ఈ పళ్ళు అన్నింటిలో నీటి శాతం అని ఎందుకు యాడ్ చేస్తున్నారంటే, మనందరికీ తెలిసిందే వేసవి కాలం అంటేనే ఉక్కపోత మామూలుగా ఉండదు. మరి బయటకు వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా చెమట రూపంలో ఎనర్జీ అంతా, సో చెమట నీటి శాతం అంతా బయటకు వెళ్ళిపోయింది అంటే ఖచ్చితంగా వాటర్ కంటెంట్ అవసరం. కాబట్టి మంచినీళ్ళు కూడా వీటితో పాటు తాగుతూ ఉండండి. చక్కగా ఫ్రూట్స్ ముక్కలు పెట్టుకుంటే ఈ టైంలో స్నాక్స్లో చాలా చాలా మంచిదన్నమాట. అలాగే పిల్లలకి కూడా అవే అలవాటు చేస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ తర్వాత ఆప్రికాట్ అన్నమాట. పొటాషియం, ఐరన్, బీటా కెరోటిన్, ఫైబర్ వీటన్నిటితో పాటు విటమిన్ సి వంటి పోషకాలు అధికంగా లభిస్తాయన్నమాట. ముఖ్యంగా ఎవరికైనా కొంచెం జీర్ణ సంబంధ అంటే ఇలాంటి ప్రాబ్లం, డైజెస్టన్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళైతే కనుక అవి తగ్గించడంలో ఆప్రికాట్ అనేది చాలా చాలా కీ రోల్ అయితే పోషిస్తుంది అని చెప్పి నిపుణులు అయితే తెలియజేస్తున్నారు అన్నమాట. అవన్నీ బాగానే ఉన్నాయి. అసలు సమ్మర్లో తీసుకోవాల్సిన పళ్ళు అని చెప్పి ఒకటి తప్ప అన్నీ చెప్పవేంటి అని చెప్పి మీరందరూ ఆలోచిస్తూ ఉంటారని నాకు తెలుసు. అందరి ఫేవరెట్ అనమాట. సో లాస్ట్లో చెప్దాం అని చెప్పి అలా సస్పెన్స్లో పెట్టేసా. ఎనీవే చెప్పేస్తాను, ఎలాగో ప్రతిదానికి ఒక టైం అనేది రివీల్ చేయడానికి ఉంటుంది కాబట్టి. సో చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి. మామిడి పళ్ళు అనమాట. సో అది ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? అసలు మామిడి పళ్ళ గురించి మాట్లాడుకోవాలి అంటే ఎంత టైం అయినా సరిపోదన్నమాట. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇందులో కూడా ఫైబర్ ఉంటుంది. అలాగే అసలు వేసవి కాలం అనగానే ఈ పళ్ళన్నిటికంటే ముందు మన బ్రెయిన్లో ఏవైనా వచ్చినాయా అంటే అది మామిడి పళ్ళే అనమాట. సో నేను కూడా అలాగే ఎదురు చూస్తూ ఉంటాను. మీ అందరిలాగే మామిడి పళ్ళు అనగానే చాలా చాలా ఇష్టం అనమాట. సో మామిడి పళ్ళు, ఇందులో ఎక్కువగా ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదన్నమాట. అలాగే వీటిలో ఉండే ఫైబర్, బీటా కెరోటిన్, విటమిన్ సి వంటి పోషకాలు అయితే మన ఆరోగ్యానికి చాలా చాలా అవసరం. వీటితో పాటు అనాస పండ్లు కూడా శరీరం పలు వ్యాధులు బారి పడకుండా కాపాడతాయి అన్నమాట. సో ఏదైనా సరే ఇష్టం కదా అని చెప్పి ఎక్కువగా తినేసేయకండి. అతి ఏదైనా ప్రమాదమే, అన్నీ మనమే మాట్లాడుకుంటాం కాబట్టి మితంగా తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈ పండ్లను మాత్రం తినడం మర్చిపోకుండా ఉందాం అన్నమాట. సో అది ఇవాళ్ళ దీరా. మరి మీ అందరికీ దీరా చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం కుబేర మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ వస్తుంది. ఈ సాంగ్తో దీరా ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: Dum-dum.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? బీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 2:31 అయితే అయిపోయింది అనమాట. మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సండడీ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి మీతో పాటు కలిసి సందడి చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నాను, నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది మెసేజ్లు అయితే పంపించారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి అంటే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ హాయ్ అంటూ మెసేజ్ చేశారనమాట. అలాగే కామర్తి శంకర్ రాజోలి నుంచి హాయ్ అంటున్నారు. అలాగే విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ అనమాట. అలాగే ఇంకా చాలామంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు. ఎవరు అంకయ్య అనమాట, బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి హాయ్ అంటున్నారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారనమాట. సరే, మీ అందరూ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే గనక, ఆదిలో ఉంటాను పదిలో ఉండను, పాలులో ఉంటాను పాదులో ఉండను, మనంలో ఉంటాను వనంలో ఉండను, గదిలో ఉంటాను మదిలో ఉండను, పగల్లో ఉంటాను పగడంలో ఉండను, నేను ఎవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. తర్వాత ఎలాగో మీ అందరికోసం ఇంకొకసారి అడిగేస్తాను, బట్ అడగకుండానే మీరు పంపించేస్తారని నాకు గట్టి నమ్మకం అనమాట. ఎనీవే, ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఆవకాయ బిర్యానీ అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి క్వశ్చన్ అయితే ఒకసారి అడిగా ఆన్సర్ కరెక్ట్ పంపించారా లేదా అవన్నీ తెలియాలి అంటే ముందు మెసేజ్లు అయితే చూడాలి. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎక్కడి నుంచి పేరు ఊరు అదేం అర్థం కాలేదు. కొంచెం ప్లీజ్ ఖాళీలు స్పేస్లు అవన్నీ పదాలు అక్షరాలు కొంచెం అన్నీ క్లియర్గా పంపిస్తే చదవడానికి కూడా బాగుంటుందన్నమాట. కంబసం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి హాయ్ అంటున్నారు. మరి క్వశ్చన్ అయితే విన్నారో లేదో అయితే తెలీదు. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేస్తున్నారు వీరు అనమాట, మాచర్ల గద్వాల డిస్ట్రిక్ట్ నుంచి. అలాగే రాజోల్ నుంచి జయన్న రాంగ్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేశారనమాట. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వంశీరాజు అనమాట గుంటూరు నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు జి పూర్ణచంద్రరావు ఇంకా శైలజ వీళ్ళందరూ అనమాట, హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుంచి. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు సుందరి ఫ్రమ్ పెనమలూరు. ఒకే ఒక్క రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి షార్ప్గా ఉన్నారు అప్పలరాజు గారు అయితే. సరే మీ అందరి కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడుగుతున్నాను. నాకు తెలిసి ఈసారి అందరూ పంపించేస్తారని అనుకుంటున్న ఆన్సర్ అయితే కరెక్ట్గా. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే ఆదిలో ఉంటాను పదిలో ఉండను, పాలులో ఉంటాను పాదులో ఉండను, మనంలో ఉంటాను వనంలో ఉండను, గదిలో ఉంటాను మదిలో ఉండను, పగలిలో ఉంటాను పగడంలో ఉండను, నేనెవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 0866243414 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇట్స్ మై లవ్ స్టోరీ మూవీ నుంచి ఇంకొక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం.

ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది ఆన్సర్స్ అయితే పంపిస్తూ ఉన్నారనమాట. మరి చూద్దాం ఈసారి కరెక్ట్ పంపించారా లేదా, అసలు ఎవరు పంపించారు అనేది. హాయ్ అంటున్నారు ఎవరు అంటే కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఇంతకీ అసలు ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ అయితే పంపించలేదనమాట. ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు. మరి యాక్చువల్గా మీరు ఇచ్చిన కాంప్లిమెంట్కి నేను కూడా క్వశ్చన్ అడగకుండా ఇంకా గొంతు గురించి మాట్లాడుతున్నాను. ఎనీవే థ్యాంక్ యూ. మరి ఇంతకీ అసలు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు కరెక్ట్గా పంపించారు అంటే ఈసారి భాస్కర్ గారు పెడన్ నుంచి పంపించేశారనమాట కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి అనమాట. ఓకే, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అండ్ మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చదవలేదని మాత్రం అనుకోకండి. యాక్చువల్గా ప్రోగ్రామ్కి ఇంకా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఇంకా హ్యాపీ అనమాట. సో మీరందరూ వింటూ ఉండండి, ఇంకా వివిధ భారతిని వినిపిస్తూ కూడా ఉండండి, అప్పుడు ఇంకా డబుల్ హ్యాపీ, ఒక కాంప్లిమెంట్ ఇచ్చినట్టే అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి అనమాట. మీరు కూడా ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఈ మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే ప్రశ్న వినలేదు అంటున్నారు, ఇప్పుడే చూన్ చేసా అంటున్నారు దేవసేన గారు తిరుపతి నుంచి. ఓకే, క్వశ్చన్ ఇంకా ఆన్సర్ చాలా ఉన్నాయి కాబట్టి చదవాల్సినవి. క్వశ్చన్ అయితే ఇంకొకసారి మీకు అందరి కోసం అడిగేస్తున్నాను అండ్ ఇదే ఫైనల్ అనమాట, ఎందుకంటే ఇప్పటికీ చాలాసార్లు అయితే క్వశ్చన్ అయితే అడిగేస్తాను. సో ఆన్సర్ చెప్పడానికి ఆన్సర్ ఒకసారి ఆలోచించండి, తెలియకపోతే ఇంకో తెలియసండి, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. సరే, ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఇప్పుడే చూన్ చేశానని అన్నారు కాబట్టి మీకోసం ఇంకొకసారి అడుగుతున్నాను. ఆదిలో ఉంటాను, పదిలో ఉండను, పాలిలో ఉంటాను, పాదిలో ఉండను, మనంలో ఉంటాను, వనంలో ఉండను, గదిలో ఉంటాను, మదిలో ఉండను, పగలులో ఉంటాను, పగడంలో ఉండను, మరి నేనెవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే తెలిసిందే కదా మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నమస్కారాలు అంటూ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అని చెప్పి ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పాలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే శ్రీరామారావు ఇంకా అపరాజిత పెనుమలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు ఇంకా దామర్ల పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఇంకా ఆర్జీ ప్రసన్న గారికి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్తూ ఇంతకీ మీరు అసలు కరెక్ట్ పంపించారా లేదా అంటే కనుక లేదు, రాంగ్ ఆన్సరే అనమాట. సో ఆల్రెడీ చదివేశాను, ఆన్సర్ చెప్పుంటే బాగుండేది. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే జి పూర్ణచంద్రరావు గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే చక్రధర్ మహిదేవర్ వీళ్ళందరూ పెనుమలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ అనమాట. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఒక్కసారి ఆలోచించాల్సింది. తర్వాత బాబోయ్ దేవుడా, ఏకంగా ఆదిమానవుడు అని పంపించారు. ఇంతకీ ఆదిమానవుడిని గుర్తు చేసిన ఆ లిజనర్ ఎవరు ఎవరు అంటే కనుక ఆ లిజనర్ రాజోలి నుంచి జయన్న అనమాట. కాదండి, అక్కడి దాకా వెళ్ళొద్దు, ఆల్రెడీ మనం 2026లో ఉన్నాం, ఇంకా ముందుకెళ్ళిపోతాం కానీ వెనక్కి మాత్రం వెళ్ళము. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి అనుకుంటా మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్గా గెస్ చేసి పంపించిన ఆన్సర్ ఏంటి అంటే ఆలు మగలు అనమాట. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతో పాటు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ కూడా ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ జర్నీ అనమాట. విన్ టు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. ఇప్పుడైతే మీరు ఒక సాంగ్ విన్నారు కదా, మూవీ ఏంటి అంటే నేనే చెప్పేస్తున్నా, కుదిరితే కప్పు కాఫీ అనమాట. మరి ఈ మూవీలో ఇప్పుడు మీరు విన్న సాంగ్కి మ్యూజిక్ అందించింది ఎవరు, ఇదే అనమాట క్వశ్చన్. అయితే ఇప్పుడు మీరు విన్న సాంగ్కి మ్యూజిక్ అందించింది ఎవరు, మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే కొన్ని క్షణాల్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తాయి, దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం సండే సండే ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నత

ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 14,000 కోట్ల రూపాయలతో అమృత్ పథకం కింద పనులు జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని 54వ డివిజన్లో 350 కిలోలీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న మంచినీటి ట్యాంకు పనులకు ఆయన ఈరోజు భూమి పూజ చేశారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పెడన శాసనసభ్యులు కె కృష్ణప్రసాద్ కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గిస్తూ కృష్ణా జిల్లా బంటుమిల్లిలో ఈ రోజు సైకిల్ యాత్ర చేపట్టారు. సైకిల్పై ప్రయాణిస్తూ పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కెఎల్ రావు వర్ధంతి సందర్భంగా అమరావతి సచివాలయంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పనే లక్ష్యంగా జన్ భాగీదారీ జన జాగృతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను స్వర సందేశాల రూపంలో 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు గానీ మై జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు గానీ లేదా 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింకు ద్వారా గానీ ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ ఆధ్వర్యంలో కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 20 మంది మంత్రులు ప్రమాణం చేశారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా. అమ్మా ఇషు.
0: అబ్బా అవును నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

గుడుంబ శంకర్ మూవీ నుంచి ఒక సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. ఇందాక న్యూస్ హెడ్లైన్స్ కంటే ముందు కుదిరితే కప్పు కాఫీ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినిపించడం జరిగింది. మరి ఆ సాంగ్కి మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు అని చెప్పి అడగడం కూడా జరిగింది. మరి ఆన్సర్ ఎవరు చేశారు, అసలు కరెక్ట్ చేశారా లేదా, అవన్నీ తెలియాలి అంటే మీరు పంపించిన మెసేజ్లు అయితే చదివేసే టైం కూడా వచ్చేసిందనమాట. మరి ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చాలామంది మెసేజ్లు అయితే పంపించారు. ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మహేశ్వరి, విజయవాడ వన్ టౌన్ నుంచి అనమాట. అలాగే ఈ ఫనీ సత్యశ్రీ తెనాల నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి దాని తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను కదా, అనంతపురం నుంచి అనురాధ గారు ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా లక్ష్మీకాంత్

రవళి వీళ్ళందరూ అనమాట మహబూబ్ నగర్ నుంచి. ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్, తర్వాత ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాను రాంగ్ ఆన్సర్ పంపించేశారు, కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. అలాగే రాజోల్ నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ పంపించేశారు అని చెప్పి, అలాగే ఎవరు అనేది కూడా చెప్పేశారు అనమాట. రాజు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే పాలెం పోలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు. అలాగే మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ అనమాట. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హెల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. జి పూర్ణచంద్రరావు గారు ఇంకా శైలజ అనమాట ఎక్కడి నుంచి, హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి. అలాగే మీ ప్రశ్నకి జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట. అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు అంటే కనుక ఓకే అందరూ ఎవరు ఏంటి అవన్నీ పంపించేశారు, కానీ నేను పాడింది అడగలేదు మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు అని అడిగాను అనమాట. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక రాజేష్ అంబిక వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, సోలాపూర్ మహారాష్ట్ర నుంచి అని మెసేజ్ చేశారు. అలాగే ఎంఎస్ దుర్గారావు గారు అనమాట. అండ్ ఇంకా ఆన్సర్ అయితే పంపించలేదు, చాలా ఈజీది అడిగారే అంటున్నారు. నేను అంతే అలా ఈజీ క్వశ్చన్స్ అడిగేస్తూ ఉంటాను, మరి మీరు ఆలోచిస్తే ఆన్సర్ కూడా తెలిసిపోతుందన్నమాట. అలాగే భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా షబానా పెద్దగూడెం విలేజ్ నుంచి వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే నున్న నుండి శోభారాణి గారు అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక చిలుకా నారాయణ అనసూయ వీళ్ళందరూ జాన్కంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్, దాని తర్వాత అడిగిన క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారనమాట. ఇంకా రాజోలి నుంచి బోరెల్లి సంజ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ మీరందరూ పంపించిన పేరేంటి, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే మీరందరూ పంపించింది ఇంతకీ ఏంటి అదే కదా చెప్పాలి, యోగేశ్వర శర్మ అనమాట. ఆల్మోస్ట్ లిజనర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా. సో మీ అందరి కోసం డెడికేట్ చేసిన ఫ్రమ్ ద మూవీ ఏక్ నిరంజన్ అనమాట. నిజంగా ఈ సాంగ్ అయితే చాలా బాగుంటుంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫిల్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న. నాకు తెలుసు మీ అందరూ క్వశ్చన్ కోసం, అంటే నేను అడగబోయే క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన చట్టాన్ని మార్చి 25 అమల్లోకి తెచ్చిన తొలి ఆగ్నేసియా దేశం ఏది? క్వశ్చన్ కొంచెం లెంతీగా ఉంది కదా, సో మీ అందరి కోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన చట్టాన్ని మార్చి 25 అమల్లోకి తెచ్చిన తొలి ఆగ్నేసియా దేశం ఏది? ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపించేస్తూ ఉండండి. ఇప్పుడు కూడా మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ కళ్యాణ రాముడు అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్లు పంపించారనమాట. మరి వాళ్ళందరూ కరెక్ట్ పంపించారా పంపించలేదా అవన్నీ చూసేద్దాం. అసలు ఇంతకీ క్వశ్చన్ అర్థమైందా కాలేదా తెలీదు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారనమాట. అలాగే నిన్న నుండి శోభారాణి గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కటైతే ఇంకా క్లూ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఆస్ట్రేలియా అయితే కాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మెసేజ్లో ఏవి చూసినా కూడా నాకు ఆస్ట్రేలియా అనే కనిపిస్తుంది. సో ఆస్ట్రేలియా వెళ్ళకండి, ఆస్ట్రేలియా అయితే కాదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వంశీ రాజ్ అనమాట గుంటూరు నుంచి, మీరు కూడా ఆస్ట్రేలియానే పంపించారు కాదు. అండ్ అలాగే గుడ్ ఈవినింగ్ అంటూ మీకు ప్రియ శ్రోతలందరికీ అంటూ ఓకే బెనర్జీ అనమాట ఎక్కడి నుంచి గుడ్లవల్లేరు నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా.

అండ్ నాకు తెలిసి చాలా క్లియర్గా అడిగానని అనుకుంటున్నా క్వశ్చన్, మీరు కూడా విన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అతడు మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేడియం 2 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిధ భారతీ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి క్లూ కూడా ఇచ్చాను. క్వశ్చన్ లోనే ఉంది, తొలి ఆగ్నేయాసియా దేశం ఏది అని చెప్పి అడిగాను అనమాట. మరి దానిలోనే క్లూ ఉన్నట్టు కదా. మరి చూద్దాం ఈసారి అసలు ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పంపించలేదు అవన్నీ చూసేద్దాం. ఎవరు ఎక్కడి నుంచి అంటే మెసేజ్లు మాత్రం చాలా వచ్చినాయి. ఓకే, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి రాంగ్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. మై నేమ్ ఈజ్ తేజోమై సర్కార్ అంటున్నారు, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా ఎవరు అంటే నమస్తే అంటూ ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హాయ్ ప్రసన్న గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే ఆన్సర్ కూడా రాంగ్ పంపించేశారు ఎవరు అంటే కనుక ఎంఎస్ దుర్గారావు గారు అనమాట. ఇంకా ఎవరు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఓకే చిరంజీవి గారు తిరుపతి నుంచి మెసేజ్ చేశారు, కానీ ఆన్సర్ అయితే మీరు పంపించింది రాంగ్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ముద్దునూరు కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నమస్తే మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీను అనమాట ఎక్కడి నుంచి కుంచనపల్లి నుంచి మెసేజ్ చేశారు. ఆన్సర్ అయితే ఏది పంపించలేదు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారంతే. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా, ఆన్సర్ కూడా ఆలోచించండి, ఆ తర్వాత మెసేజ్ చేసి పంపించేసేయండి. అండ్ ఇంకా ఎవరు అంటే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక జి పూర్ణచంద్రరావు గారు శైలజ వీళ్ళందరూ అనమాట ఆదిలాబాద్ నుండి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు స్మార్ట్గా ఫ్రాన్స్ నుంచి మళ్ళీ కరెక్ట్ ఆన్సర్కి వచ్చేసారనమాట. ఎనీవే మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజు ఏలూరు నుంచి క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఆల్మోస్ట్ చాలాసార్లు అడిగేసా ఇంత పెద్ద క్వశ్చన్, మళ్ళీ మీరు అడుగుతున్నారు కాబట్టి అండ్ ఇప్పుడే వింటున్న వాళ్ళ కోసం ఇంకొకసారి క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన చట్టాన్ని March 25th అమల్లోకి తెచ్చిన తొలి ఆగ్నేయాసియా దేశం ఏది అని చెప్పి అడగడం జరిగిందనమాట. ఇందాక క్లూ కూడా మెన్షన్ చేసేసాను. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662484 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి ఇంకా యశోద వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎవరు రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట రాంగ్ ఆన్సర్. మీరు కూడా ఫ్రాన్స్ అంటున్నారు, ఆస్ట్రేలియా అంటున్నారు కాదు. అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ అట్లాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహభాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే రాజోలి నుంచి జయన్న రాంగ్ ఆన్సర్. ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు విసి మోహన్ బొడ్డుచెర్ల విలేజ్ మార్కాపూర్ జిల్లా నుంచి అనమాట. అండ్ పార్థశారథి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భరత్ నగర్ సిద్దిపేట నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా చాలామంది మెసేజ్లు అయితే వస్తూనే ఉన్నాయి. అలాగే సాయి గుడివాడ నుంచి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అని చెప్పి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేయడం జరిగిందనమాట. అలాగే సిహెచ్ వేణు జయంపు వీళ్ళందరూ అనమాట ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే చిలక నారాయణ అనసూయ వీళ్ళందరూ అనమాట జానకంపేట నిజామాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే కుసుబ అమ్మటి నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎంఎంఎస్ నివాస్ అనమాట నల్లపాడు గుంటూరు నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శశికళ సంజయ వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక అంకయ్య గడ్డం నుంచి అనమాట బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి రష్యా అంటున్నారు. కాదండి, రష్యా ఫ్రాన్స్ ఆస్ట్రేలియా అసలు మామూలుగా గుర్తు రావట్లేదు కదా, మన చుట్టుపక్కల ఉన్న ఊళ్ళులాగా చెప్పేస్తున్నారు మీరైతే. అండ్ అలాగే శుభ మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి అంటున్నారు అనమాట హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి వీళ్ళందరూ. అలాగే ఆన్సర్ రాంగ్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక హరి నంజాల డిస్ట్రిక్ట్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే కనకారావు గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాలు వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్. అలాగే దస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి అనమాట రాంగ్ ఆన్సర్.
రేడియో మిత్రులందరికీ శుభదినం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కోట శ్రీమన్నారాయణమూర్తి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భవానీపురం విజయవాడ నుంచి అనమాట. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి, యశోద, జానకి వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది శబానా గారు పంపించేశారు పెద్దగూడెం నుంచి అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ అలాగే గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. రాజోలి నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, యశోద వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి క్వశ్చన్లోనే క్లూ ఉంది అని చెప్పిన తర్వాత మొత్తానికి వాళ్ళు పంపించిన ఆన్సర్ని సరి చేసుకొని కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మరి ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి అంటే కనుక ఇండోనేషియా అనమాట. క్వశ్చన్ అయితే ఆల్మోస్ట్ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు సార్లు అయితే అడిగేశాను కాబట్టి మీ అందరికీ ఎలాగో తెలుసు కాబట్టి. సో ఆ క్వశ్చన్కి మీరు అందరూ పంపించింది అనమాట. తర్వాత ఇండోనేషియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ దీని తర్వాత ఇప్పుడే మనకు ఒక కొన్ని మెసేజ్లు అయితే అలా టకటక వస్తున్నాయి. ఎవరు కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి క్వశ్చన్ అయితే అయిపోయింది. ఇంకా మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ దస్తగిరి సంజ పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సరే ఈ క్వశ్చన్ అయితే మరి అడిగేశాను కాబట్టి ఇంకా దీనికి బాయ్ బాయ్ చెప్పేద్దాం. అండ్ ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. మరి దానికంటే ముందు క్వశ్చన్ అడగాలి అని కదా మీ ఇంటెన్షన్, నాకు చెప్పాను కదా గాలి తరంగాల్లో అప్పుడప్పుడు అలా వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. సరే క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. దాని తర్వాత ఇందాక అడిగిన క్వశ్చన్ అయిపోయింది, దాన్ని మీరు మర్చిపోండి, నేను కూడా మర్చిపోతా. అండ్ ఇప్పుడు క్వశ్చన్ అయితే నేను అడుగుతున్నా, దాని తర్వాతే సాంగ్ ప్లే చేస్తాను. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే కనుక భారతదేశంలోనే పరిశుభ్రమైన నగరంగా ఇప్పటికీ 8 సార్లు నిలిచిన నగరం ఏది? మళ్ళీ మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నా. క్వశ్చన్లోనే భారతదేశం అని ఉంది కాబట్టి మీరు హాయిగా ప్రశాంతంగా భారతదేశం దగ్గరే ఆగిపోవచ్చు, ఇంకా చుట్టుపక్కల దేశాల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు కాబట్టి. సో క్వశ్చన్ ఇంకొకసారి, భారతదేశంలోనే పరిశుభ్రమైన నగరంగా ఇప్పటికీ 8 సార్లు నిలిచిన నగరం ఏది? ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 8 సార్లు నిలిచిందట. అంటే అక్కడ వాళ్ళు ఎంత కాన్సన్ట్రేషన్గా ఎంత డెడికేషన్గా ఉండుంటారు కదా. మరి ఇంతకీ అసలు ఆ నగరం ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ ఆది అనమాట. వింటూ స్టేజ్ ఉండు 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

ఓ బేబీ మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి యాక్చువల్గా ఇందాక ఒక క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. మొత్తానికి చాలా మంది ఆన్సర్లు అయితే మెసేజ్లు అయితే పంపించేశారు. సో అవన్నీ చదివేద్దాం. ఎవరు పంపించారు, కరెక్ట్ పంపించారా లేదా తెలియాలి అంటే నేను చదవాలి. సో ఎవరు పంపించారు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అనమాట. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట, భవానీపురం విజయవాడ నుంచి. అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు గారి నుంచి అప్పల్ రాజ్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రాజోల నుంచి జయన అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక ఓకే సిరి గిరి హరి చాలా బాగుంది రిథమిక్గా. అండ్ ఎక్కడి నుంచి అంటే కృష్ణా నంజల్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. సాయి గుడివాడ నుంచి ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి అనమాట కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక నల్లపాడు గుంటూరు నుంచి అనమాట. ఓకే మీరైతే ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించేశారండి. అలాగే జయం భాష, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి అనమాట సాయి శిరీష కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. ప్రతీక్ అండ్ వరలక్ష్మి కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే రఘు అనమాట, వంగూర్ బెంటోన్వెల్ యుఎస్ఏ నుంచి మెసేజ్ చేశారనమాట. ఓకే ఆన్సర్ అయితే కరెక్టే మెసేజ్ చేశారు మీరు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి వీళ్ళందరూ అనమాట. ఇప్పుడు ఇంకా లాస్ట్ క్వశ్చన్కి అందరూ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు కదా, ఎందుకంటే ఆల్మోస్ట్ కరెక్ట్ అనే ప్రతి ఒక్కళ్ళు పంపించినది కరెక్ట్ ఆన్సర్ అవుతోంది కాబట్టి. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. జి పూర్ణచంద్రరావు గారు, శైలజ వీళ్ళందరూ కూడా అనమాట కరెక్ట్ ఆన్సర్. ఆదిలాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ అలాగే మహేశ్వరి విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి, నెల్లూరు జిల్లా నుంచి సర్వేపల్లి నుంచి అనమాట వెంకటరాజ, వీళ్ళందరూ మెసేజ్ చేశారు కానీ ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అనంతనాగ్ త్రివేణి నిఖిల వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. మధ్యప్రదేశ్ అని నా చేత అట్లా నగరం పేరు కూడా చెప్పించబోయారు బట్ చెప్పలేదన్నమాట ఎవరు అంటే చిలకా నారాయణ అనుసుగా వీళ్ళందరూ

0: జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి అనమాట. సో ఆ నగరంతో పాటు మీ ప్రత్యేకత ఏంటి అంటే ఆ నగరం ఏ రాష్ట్రంలో ఉందో కూడా పంపిస్తారు నిజంగా. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా 8 సార్లు అంటే నిజంగా సామాన్య విషయం కాదు అంటున్నారు, నిజమే కదా. ఎవరు అంటే వేటపాలెం రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం వీళ్ళందరూ అనమాట. ఎగ్జాక్ట్లీ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మలాన్ బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే ఎన్ పార్థశారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజేష్ అంబిక వీళ్ళందరూ అనమాట, సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఈ మధ్య వాళ్ళు వెళ్ళొచ్చారట, నిజంగా సో నైస్. అలాగే షబానా పెద్దగూడెం విలేజ్ నుంచి వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అంకయ్య గడ్డం బందర్పల్లి నుంచి అనమాట. ఓకే, మీరు హాయ్ అంటున్నారు, ఆన్సర్ అయితే ఇంకా కరెక్ట్గా అయితే మెసేజ్ చేయలేదు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పి జానకి రామ్ అనమాట, ఆన్సర్ కూడా కరెక్టే, నందిగామ నుంచి మెసేజ్ చేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక రాజోలి నుంచి జయన్న అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తన్ రావు గారు, దామర్ల పెద్దమస్తన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. రాజోలి నుంచి బోరెళ్ళ సంజ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దుబాయ్ భాష అండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఎక్కడి నుంచి అంటే, ఓకే మీరు కూడా ఆన్సర్ అయితే కరెక్ట్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎవరు ఎక్కడి నుంచి అంటే మన విజయవాడ పరిస్థితి ఏంటి అంటున్నారు. మన విజయవాడ కూడా అది ఒక్కళ్ళ చేతిలో ఉండదు, మన అందరి చేతిలో ఉంటుంది. ఎప్పుడైతే మనం బస్ స్టాండ్స్ దగ్గర చెత్త వేయకుండా అక్కడ పెట్టిన డస్ట్బిన్లో వేయడం నుంచి ఒక అడుగు మొదలు పెడతామో, అసలు మన ఇల్లు ముందు తీసిన రిమోట్లు ఎక్కడైతే తీస్తామో అక్కడే పెడతామో, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత మన వీధిని, అలా ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఊరు కూడా ఆ ప్లేస్లో వచ్చే అవకాశం ఉంది. అది మనందరి చేతిలోనే ఉంది, అది ఒక్క రోజులో జరగకపోయినా కంటిన్యూగా మనకి మనమే మనల్ని మార్చుకుంటూ ఆ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ని మనం వాడకుండా సంచిలోనే బ్యాగ్లోనే, అంటే మనకి ఆల్రెడీ మనకి పేపర్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కాబట్టి అవి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్కూటీలో పెట్టేసుకొని మర్చిపోకుండా మళ్ళీ వాళ్ళని మనం ప్లాస్టిక్ కవర్ అడుగుతున్నాం. సో మనమే ఎంకరేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అలాగే ఇస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మార్పు అనేది ముందు మన నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక అడుగు మనం వేద్దాం, మనతో పాటు 4 కలిసి నడుస్తారనమాట. అది చిన్నమ్మాయి గారికి నేను ఇచ్చిన ఆన్సర్, చిన్నమ్మాయి గారికి కాదు వింటున్న లిజనర్స్ అందరికీ అనమాట. ఎనీవే ఇంకా ఎవరు అంటే కనుక ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు సంజ అనమాట. అలాగే పేటేరు నుంచి మెసేజ్ చేశారు. ఇంకా సాత్విక్ నాగేంద్ర ముద్దునూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కొత్తూరు రమణారెడ్డి, ఎంసీ వెంకటస్వామి వీళ్ళందరూ కలిసి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఎనీవే మరి ఇంతకీ అసలు ఇంతకీ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే కనుక భారతదేశంలోనే పరిశుభ్రమైన నగరంగా ఇప్పటికి 8 సార్లు నిలిచిన నగరం మధ్యప్రదేశ్లోని ఇండోర్ అనమాట. ఆల్మోస్ట్ లిజనర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు, మరి మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే ఇప్పుడు మనకి ఇండోర్ గురించి ఇంకొకటి ఏంటి అంటే అప్డేట్, ఇక్కడ మొట్టమొదటి హరిత వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా తయారు చేయబడింది అనమాట రీసెంట్గా. కాబట్టి సో డెవలప్డ్ కంట్రీగా, డెవలప్డ్ అంటే అసలు ముందు డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే ఇందాక చెప్పినట్టు మన ఇల్లు, తర్వాత మన వీధులు, తర్వాత మన ఊరు. సో ఇలా కంటిన్యూగా అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇంతకీ ఆన్సర్ అయితే కరెక్టే అనమాట. అండ్ ఇవాళ సన్నడే సన్నడి కూడా మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరొక బ్యూటిఫుల్ సూపర్ హిట్ సాంగ్తో, సీతారామ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో సన్నడే సన్నడి ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.
1: The voice that awakens the nation, the voice that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions. and this voice

ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జలవనరుల క్యాలెండర్ కు అనుగుణంగా అన్ని ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోపు పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా అమరావతి సచివాలయంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. హీరాకోడ్ శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వంటి బహుళార్థక ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే లక్ష్యంగా జన్ భాగీదారీ జనజాగృతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ఈ రోజు ప్రారంభిస్తూ ఈ నెల 25వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. దేశాల సాంస్కృతిక వారసత్వ సంపదలను కాపాడి భావితరాలకు అపురూపమైన విజ్ఞానాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వీటిని ఆవశ్యకతను తెలియజేసేందుకు 1977 నుంచి ప్రతి ఏటా మే 18వ తేదీన ప్రపంచ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవం సందర్భంగా పర్యాటక పురావస్తు శాఖ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, విజయవాడ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారసత్వ నడక హెరిటేజ్ వాక్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్టంలో ఎండల తీవ్రత పెరుగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:05 దాటి 23 సెకండ్లు అయితే అయిపోయింది అనమాట. మనమైతే ఇంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధలో థీమ్ ఏంటి అంటే గనక ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను అంటే దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన మ్యూజిక్ అంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించబోతున్నాను అనమాట ఇవాళ వివిధలో. ఇప్పుడైతే మీ అందరి కోసం వన్ నేనొక్కడిని, దాని తర్వాత ఆర్య, ఈ 2 మూవీస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ 2 లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేడియం 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఆట మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే, ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. మరి ఎవరి సాంగ్స్ వినిపిస్తున్నాను అంటే, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను. ఇప్పుడైతే మీ అందరి కోసం అదూర్స్, దాని తర్వాత బొమ్మరిల్లు, దాని తర్వాత కరెంట్, ఈ త్రీ మూవీస్ నుంచి త్రీ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే, ఓకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం కరెంట్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత ఇద్దరు అమ్మాయిలతో ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఈ సాంగ్తో అయితే వివిధ ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేస్తున్నాను. యాజ్ యూజువల్ ఆర్జే ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది, కాబట్టి నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి వింటూనే ఉండండి. సో అదనమాట సంగతి, ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై, సీ యూ.

ఆకాశవాణి విజయవాడ స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్ 90 glorious years 1936 to 2026 ఆకాశవాణి 90 years నాట్ అవుట్ ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ సాక్షిగా స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యో ఆర్జే చేతన్. చిన్న చిన్న నీటి బిందువులు కలిసి ఒక పెద్ద సముద్రాన్ని తయారు చేస్తాయి అనే ప్రసిద్ధి నానుడింది. అంటే అర్థం, మీరు కొద్ది సమయంలో చిన్న మొత్తంలో మొదలుపెట్టి దీర్ఘకాలం ఒక పెద్ద మొత్తాన్ని ఆదా చేయొచ్చు. ఆదాయాన్ని ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించేవారు బాగా పొదుపు చేయగలరు. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది విషయం కాదు, ఎక్కువ ఇబ్బంది పడకుండా ఎంత ఆదా చేస్తున్నారనేదే లెక్క. ఏదైనా సరే, ముందు ఒక బడ్జెట్ తయారు చేసుకొని ఖర్చుల ప్రణాళిక వేసుకొని ఒక డైరీని ఏర్పాటు చేసుకోవాలి. మీరు దీనికి సంబంధించి సాంకేతిక పరమైన ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అది మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. మనం సాధారణంగా చిన్న చిన్న ఖర్చులను లెక్క చేయము, కానీ చివరకు అవి కొంతకాలానికి పెద్ద మొత్తమయ్యి ఇబ్బంది పెడతాయి. ఇక్కడ మీరు పట్టించుకోకుండా ఉండకూడని కొన్ని డబ్బు ఆదా చేసే సలహాలు మీకోసమే చేతంతో వెన్నెలా ప్రోగ్రాంలో. ఫస్ట్, కిరాణా బడ్జెట్ వేసుకుందామండి. మనము మీకు కావాల్సిన సరుకుల జాబితాను తయారు చేసుకుని బడ్జెట్ వేసుకోండి, లేదా మీరు చివరకు అవసరం లేని వస్తువులు కూడా కొంటారు. ఒక జాబితా తయారు చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల అవసరం లేని వస్తువులను కొనకుండా ఉండొచ్చు. పండుగ సీజన్లో లేదా

అతిథులను ఆహ్వానించినప్పుడు ఒక జాబితాను పరిగణనలోకి తీసుకోవాలి. దాని ప్రకారమే కొనుగోళ్లు చేయడం మంచిది. ఆన్లైన్ విడిగా కొనేవాటితో కంపేర్ చేసుకోండి. మీరు ఆన్లైన్ లేదా విడిగా కొనేవాటికి కొంత తేడా ఉంటుంది. మీరు కొనాలి అనుకునే వస్తువులను ఏవైనా ఎక్కువ తగ్గింపు ధరలున్నాయేమో పోల్చుకొని చూసుకోండి. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటే ఒక ధర మాత్రమే కాకుండా ఆన్లైన్లో రివ్యూ కూడా చూడండి. ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆన్లైన్లో అప్పుడప్పుడు ఆఫర్లు వస్తూ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకోండి. మీరు మెడిసిన్స్ కొనేటప్పుడు మీ బిల్పై డిస్కౌంట్ వచ్చే ఫార్మసీ దుకాణాలలో కొనుగోలు చేయండి. ఈ ఫార్మసీలలో కొనుగోలు చేయడం వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే మీ మందులను ట్రాక్ చేసుకోవచ్చు, మీకు అవసరమైన జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు, వారు మీకు ఒక లాగిన్ ఐడి ఇస్తారు. అంతేకాకుండా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కూడా ఇది కొంతమంది కార్పొరేట్ ఉద్యోగులకు అవసరమవుతుంది. ఇకపోతే ఎంటర్టైన్మెంట్కి వచ్చేదానికి ఇంకొక షెడ్యూల్ వేసుకోవాలి. నిజంగా విశ్రాంతి కావాలంటే డిన్నర్ లేదా మూవీకి వెళ్ళాలి అనుకుంటే గాబరా పడి వెళ్ళవద్దు. ఏ రెస్టారెంట్లో తగ్గింపు ఆఫర్లు ఉన్నాయో ఈ ఆఫర్స్ని ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఆ వెబ్సైట్స్ పరిశీలించండి. మీరు సినిమా టికెట్స్ బుక్ చేసే ముందు ఆపరేటర్ ఏవైనా కార్డ్స్పై ఆఫర్స్ పెడతాడేమో తెలుసుకోండి. కొన్ని బ్యాంకులకు వీటితో టైఅప్ ఉంటుంది, మీకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సేవింగ్కి సేవింగ్ కూడా ఉంటుంది. మీరేదైనా పెద్ద వస్తువు మంచిది కొనుగోలు చేయాలంటే ఆఫర్ల కోసం ఎదురు చూడండి. పండుగ సీజన్స్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. పండుగ సమయాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులపై చాలా పెద్ద ఆఫర్లు ఉంటాయి. కొన్ని ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. పెద్ద వస్తువులు కొనేటప్పుడు క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తక్కువ ఉంటుంది కదా అని ఏదో అన్బ్రాండెడ్ తీసుకుంటే మళ్ళీ వాటి రిపేర్ ఖర్చు, అవి ఎంతకాలం సాగుతాయో మీకు తెలియదు. సేవింగ్లో ఇంకొక టిప్ ఏంటంటే అవసరం లేని వస్తువులను అమ్మడం. డబ్బు సంపాదించడానికి ఇదో మంచి పద్ధతి. కొంతమంది అనవసరపు వస్తువులను అమ్మి డబ్బు సంపాదిస్తారు. అయితే వస్తువులను అమ్మేటప్పుడు తెలివి అవసరం. ఇటీవల కొన్ని వెబ్సైట్స్ పాత వస్తువులను అమ్మడానికి యూజర్ ఫ్రెండ్లీ సైట్స్ చేసింది.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedbackamc1@gmail.com. క్రెడిట్ కార్డ్ ఎమర్జెన్సీలోనే వాడండి. ఎస్, ఇది ప్రతి ఒక్కరికి చెప్పే అత్యంత సాధారణ చిట్కా. తక్కువ పరిమితి గల క్రెడిట్ కార్డులను ఉపయోగించడానికి ప్రయత్నించండి. చాలా కష్టం అని మీరు గమనించే ఉంటారు. క్రెడిట్ కార్డులను వాడకపోవడానికి ప్రధాన ఉద్దేశం, క్రెడిట్ కార్డ్ నుండి ఎక్కువ ఆదా చేయాలంటే మీ క్రెడిట్ పాయింట్లను ట్రాక్లో ఉంచితే అవసరమైనప్పుడు వాటిని వాడుకోవచ్చు. పెట్రోల్ బంక్స్లో, ఫ్యూయల్ స్టేషన్స్లో సర్చార్జ్ అప్లై కాని వాటికి కార్డ్ ఉపయోగించడం మంచిది. యూజ్ యువర్ కార్ అండ్ అదర్ లగ్జరీ ఐటమ్స్ జుడిషియస్లీ. సాధ్యమైనంత వరకు కార్కి బదులు బైక్ని వాడండి, లేదా దగ్గరలో అయితే నడిచి వెళ్ళడం ఇంకా మంచిది. నడవడం అనేది అన్నిటికంటే ఇంకా మంచిది. తక్కువ దూరాలకు నడక మార్గాన్ని ఎంచుకోండి. ఇందుకు మీరు సమయ పాలన పాటించడం అవసరం. మనం ఈ చిన్న చిన్నవి అనుకుంటాం కానీ ఇవి ఫ్యూయల్ని చాలా సేవ్ చేస్తాయి. అంతేకాకుండా మీ హెల్త్కి కూడా చాలా మంచిది. మీ డబ్బును ఒక పని కోసం, మీ ఆదా కోసం పెట్టుబడి పెట్టండి. దేర్ ఆర్ మెనీ బ్యాంక్స్ విచ్ ప్రొవైడ్ ఆటో స్వీప్ ఫెసిలిటీ. అంటే మీ అకౌంట్ కొంత మొత్తాన్ని నిర్దేశిస్తే దానంతటదే ఆ మొత్తం డబ్బు ఫిక్సడ్ డిపాజిట్ ఖాతాలోకి మళ్లింపబడుతుంది. బ్యాంకులు ఏర్పాటు చేసిన ఎఫ్డీలపై వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని మనం పొందొచ్చు. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఆర్థిక పరమైన సమాచారం తెలుసుకుంటే మీరు బ్యాంక్ డిపాజిట్లు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా, లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అనే అనేక మార్గాలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఏదైనా ఆర్థిక వస్తువు కొనుగోలు చేసే ముందు ఆ డాక్యుమెంట్ జాగ్రత్తగా చదివి సరైన రీతిలో పెట్టుబడి పెట్టండి. ఆల్ దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్ ఇన్ యువర్ ఫైనాన్షియల్ హెల్త్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంక్రీజింగ్ యువర్ ఫైనాన్సెస్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద మూమెంట్. Only with a promise that I'll get back to you with more such interesting and useful information in our next segment. Till then,

బాయ్. మా ఈ ప్రోగ్రాంపై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515225739. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ప్రతి పనికి ప్రభుత్వం మీద ఆధారపడిన ఎడ్ల నిధుల సమస్య ఎదురవుతుందని, సాంకేతికతతో పాటు వినూత్న విధానాల ద్వారా ప్రజలే పర్యావరణ పరిరక్షణకు పూనుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మహారాష్ట నాగ్పూర్లో నిన్న నిర్వహించిన జల్ సంవాద్ సదస్సులో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. జలవనరుల నిర్వహణలో సాగునీటి సంఘాలతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఈ రోజు జరుగుతున్న యుఎస్ న్యూక్లియర్ ఎగ్జిక్యూటివ్ డెలిగేషన్ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఇంధన రంగం, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల అవకాశాలపై మంత్రి చర్చిస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు నెల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఆన్లైన్లో విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోసం భక్తులు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవం సందర్భంగా పర్యాటక, పురావస్తు శాఖ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, విజయవాడ ఉత్సవ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో వారసత్వ నడక హెరిటేజ్ వాక్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. వారసత్వ సంపదను సంరక్షించారు.

ప్రదర్శిస్తూ సంస్కృతిని సజీవంగా నిలిపే నిలయాలు పురావస్తు ప్రదర్శనశాలని లక్ష్మీశ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సమర్థవంతంగా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన ఈరోజు కలెక్టరేట్లో సీఎస్ డిఓ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 52 ఎన్నికల వార్డులను 68 వార్డులుగా పునర్విభజించేందుకు సంబంధించిన ప్రతిపాదిత ముసాయిదాను నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ ఓబులేసు ఈరోజు విడుదల చేశారు. కర్నూలులోని కమిషనర్ క్యాంపు కార్యాలయంలో ముసాయిదా ప్రతలను ప్రదర్శిస్తూ 2011 జనాభా లెక్కలు, భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యం, స్థానిక అవసరాలను పరిగణలోకి తీసుకుని రూపొందించినట్లు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఇంధన పొదుపును పాటించేందుకు వీలుగా ప్రైవేటు కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలకు ఢిల్లీ ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. వారానికి 2 రోజులు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అవలంబించాలని, కార్యాలయ పనివేళల్లో మార్పులు చేసుకోవాలని, ఉద్యోగులు కార్ పూలింగ్, ప్రజా రవాణాను వినియోగించుకోవాలని సూచించింది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా.
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు,
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం.
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.

గుడ్ ఈవినింగ్ యాదవ్, సలాం నమస్తే, స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అర్షే అల్క్నంద. సంగీతానికి భాషతో సంబంధం ఏమని చెప్పండి, ఆస్వాదించే ఆ మనసు ఉండాలి. కానీ మరి అలా మీరు ఆస్వాదించేందుకు వండర్ఫుల్ హిందీ ట్రాక్స్తో నేనైతే సిద్ధంగా ఉన్నాను. మరి ఎప్పుడు ఆ బీజియం అంటే ఆ ఫిల్లర్ వినిపిస్తావు తప్ప ఆ పాట నాకు ఎంత ఇష్టమో అని చాలామంది అనుకుంటున్నారు కదా. సో ఎస్, మరి ఈరోజు గీత్ కథచల్ 1942 లవ్ స్టోరీ నుంచి ఈ లవ్లీ ట్రాక్ తోటే స్టార్ట్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. స్టూడియో టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జే అల్క్నందా.

0: మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అంతే సీస్ యువర్ అర్జీ అల్క్నింద. సో బయట క్లైమేట్ ఎలా ఉంది అంటే ఎండగా ఉందా లేదా కూల్ అయిందా అని కాదు. ఫిలిమ్స్ గురించి కనుక ఫిలిం లవర్స్ మాట్లాడుకోవాలి అంటే చాలా ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఎగ్జామ్స్ అయ్యి ఫుల్ టు ఎంజాయ్ చేయాలి అన్న మూడ్లో ఉన్న స్టూడెంట్స్ ఒకవైపు, ఇంకా అలానే అబ్బా ఈ ఎండల్ని ఎస్కేప్ అవడానికి అట్లీస్ట్ ఒక 2.5 గంటలైనా హాయిగా ఏసీ థియేటర్లో కూర్చుని ఆ స్క్రీన్ మీద మ్యాజిక్ చూద్దాము అని వెయిట్ చేసే మంది కొంతమంది. సో ఇలా అందరినీ ఆలోచించడానికైతే మన టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో కూడా ఎన్నో చిత్రాలు మనకి మే జూన్లో రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. మరి మేలో రిలీజ్ అయ్యి ఈ జెన్జీ వాళ్ళతో కూడా వావ్ అనిపించుకుంటున్న ఒక చిత్రం కృష్ణావతారం పార్ట్ 1 హృదయం. సో పేర్లోనే అర్థమైపోయి ఉంటుంది ఆ శ్రీకృష్ణుని లీలల గురించి వచ్చిన చిత్రమే కృష్ణావతారం. అయితే ఒక ఐ ఫీస్ట్ అంటాం కదా, అంటే తెరపైన ఇందాక ఎలా అయితే చెప్పానో 2.5 గంటలు హాయిగా మనం రిలాక్స్ అయ్యి చూద్దాము అని, దానికి ఒక అడిషనల్ మ్యాజిక్ ఇలాంటి చిత్రాలని చెప్పాలి. అంటే తెరపైన ఆ సీనరీస్ ఆర్ అఫ్ కోర్స్ ఈ రోజుల్లో విఎఫ్ఎక్స్ లేకుండా ఏ చిత్రాలు కూడా లేవు, అంటే ఆ యాడెడ్ బ్యూటీ, సో ఆ బృందావనం కానీ అవన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఈ చిత్రంలో చూపించారు. ఆ గోకులం, బృందావనం, మధుర ఇవన్నీ కూడా, అండ్ ఇంకా రాధ, ఇంకా రుక్మిణి, సత్యభామ వీళ్ళందరి కాస్ట్యూమ్స్, కృష్ణుడి ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా కన్నుల విందుగా డైరెక్టర్ తీర్చిదిద్దారు. అండ్ ఎస్, ఇట్ ఈజ్ డైరెక్టెడ్ బై హార్తిక్ గజర్. సో అయితే ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ రివ్యూస్ని అందుకుంటుంది. బికాజ్ మన చరిత్ర గురించి, మన ఎపిక్స్ గురించి ఖచ్చితంగా ముందు తరాలకి తెలియజేయాలి అంటే ఇలాంటి చిత్రాలు రావాల్సిందే. అప్పుడే కదా అసలు ఏంటి అని మనకు అర్థమవుతుంది. మరి ఇంకా ఈ సినిమా గురించి తెలుసుకుందాం, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత ఒక లవ్లీ ట్రాక్ మీకోసం వస్తుంది. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జల్ కింద మనము నమ్ గీత్ గాథా చల్ ప్రోగ్రాంలో. అండ్ ఎస్, టూ లవ్లీ ట్రాక్స్. ఎందుకు టూ లవ్లీ ట్రాక్స్ అన్నాను అంటే, ఫస్ట్ వచ్చి రాజ్ కపూర్ నటించిన అనారి చిత్రంలో కిసీకి ముస్కురాహట్ ఒంపే. అంటే లైక్ లైఫ్ ఈజ్ సో స్మాల్, ఎవరికైనా కొంచెం స్మైల్ తెప్పించామంటే అది చాలు ఈ లైఫ్కి. మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి ఎంత స్వీట్ అండ్ బ్యూటిఫుల్ లిరిక్స్తో అప్పుడు రాస్తే మరి ఈ తరానికి అర్థమయ్యేలాగా కహోనా ప్యార్ హే చిత్రంలో ఎక్ పల్ కా జీనా ఎక్ పల్ కా మర్నా అంటూ అదే మెసేజ్ని ఈ జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎంత ట్రెండీగా అది కూడా హృతిక్ రోషన్ తన స్టెప్తో అందరినీ అట్రాక్ట్ చేస్తూ చెప్పారు. బట్ ఆ స్టెప్ గుర్తుంది, సినిమా గుర్తుంది, కానీ దీనిలో ఇంత మీనింగ్ ఉందని మేము గ్రహించలేదు అనుకుంటున్నారా? ఎస్, మేము ఉన్నాం కదా అందుకే ఇలాంటి విషయాలు చెప్పడానికి. సో ఎస్, మ్యూజిక్తో పాటు లిరిక్స్ అండ్ ఆ సిట్యుయేషన్కి తగ్గట్టుగా ఎంతో మెసేజ్ని డైరెక్టర్స్ అండ్ ఫిలిం టీమ్ అంతా మనకి అందించే ప్రయత్నం చేస్తారు. జస్ట్ మనం దాన్ని క్యాచ్ చేయాలి అంతే. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఈరోజు గీత్ కథా చల్ ప్రోగ్రాంలో అయితే ఈ సమ్మర్లో రిలీజ్ అయి అలరిస్తున్న బాలీవుడ్ చిత్రాల గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. సో కృష్ణావతారం పార్ట్ 1, సో హృదయం ది హార్ట్, సో పార్ట్ 1 రిలీజ్ అయింది, పార్ట్ 2 కోసం వెయిట్ చేసేలాగా చేస్తుంది అని అయితే అందరూ రివ్యూస్ చెప్తూ ఉన్నారు. అయితే అసలు ఈ ఫిలిం దేని ఆధారంగా తీశారు అంటే, మామూలుగా మనకి వాల్మీకి రామాయణం ఆధారంగా ఇట్లా ఒక బేసిస్ ఉంటుంది కదా, సో అలా ఈ కృష్ణావతారం నావలిస్ట్ రామ్ మోరి, సో గుజరాతీ నావెల్ అయిన సత్యభామ అనే ఆ నావెల్ ఆధారంగా, అంటే మన పురాణాల గాథనే తన పర్సెప్షన్తో రాశారు ఈ సత్యభామ అనే నావెల్లో. అంటే సత్యభామకి కృష్ణుడిపై ఉన్న ప్రేమ, కృష్ణుడు మరి రాధతో ఉన్నప్పుడు, రాధ నుంచి విడిపోయినప్పుడు ఈవిడ ఎలా స్పందించారు, ఇవన్నీ కూడా సత్యభామ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసిన నావెలే సత్యభామ. సో దాని ఆధారంగా హార్దిక్ గజ్జర్ ఈ స్టోరీని రాయడం అండ్ అలానే డైరెక్ట్ చేయడం జరిగింది. స్టోరీని రాయడం ఇన్ ద సెన్స్, ఆ 2.5 అవర్స్ పాటు తెరపైన తను ఎట్లా ప్రేక్షకులకి చూపించాలి అనుకుంటున్నారో అట్లాగా. సో ఎస్, మరి ఈ చిత్రం లో అంటే లైక్ మెయిన్ స్టోరీ అంటే అందరికీ తెలిసిందే ఆ కృష్ణుని లీలలు అవన్నీ ఉంటాయి అని చెప్పి, అయితే ఇది ఈ జెన్జీకి దగ్గర అవడానికి అన్నట్టుగా సినిమా స్టార్టింగ్లోనే అంటే కొంతమంది యూత్ జగన్నాథ్ టెంపుల్కి వచ్చినప్పుడు అలా ఆ కృష్ణుని స్టోరీ గురించి ఒక పూజారి చెప్పడం స్టార్ట్ చేయడం అండ్ మీకు ఇంకా అర్థమైపోయి ఉంటుంది అలా ఆ కృష్ణుని లీలలు వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా చెప్తూ. సో ఆ నిర్యాణం చెందేటప్పుడు ఆ బాధ, అంటే ఆయన పాదాలకి ఆ బాణం గుచ్చుకున్నప్పుడు ఆ బాధలో ఆయన వాయించే ఆ వేణువు, సో అలా ఆ స్టోరీ అంతా కొనసాగుతూ ఉంటుంది. అండ్ అందుకే ఈ జనరేషన్ వాళ్ళకి కూడా ఎంతో నచ్చింది ఈ చిత్రం. సో ఎస్, మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మరి సత్యభామతో ఉంటే రాధా కేసైనా జలే. సో అర్థమైంది కదా, లగాన్ ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్స్ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 and this is your RJ Alknanda.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజయల్ నింద మనము నాము గీత్ కథ చల్ ప్రోగ్రామ్ వింటూ. సో ఎస్, మరి గీత్ కథ చల్లో మేలో రిలీజ్ అయ్యి మనల్ని అలరిస్తున్న బాలీవుడ్ హిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. చరిత్ర కేవలం పుస్తకాల్లో ఉంటే సరిపోదు, మన కళ్ళ ముందు కనిపిస్తేనే కదా మనకు గుర్తుంటుంది. అంటే పుస్తకాల్లో ఉంటే ఎందుకు గుర్తుండదు అని మీకు అనిపించవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడున్న పేరెంట్స్ కానీ పిల్లలు కానీ బుక్స్, ఎగ్జామ్స్, మార్క్స్ ఇదే టార్గెట్గా ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది వాళ్ళు చూస్తున్నారు తప్ప, ఆ పాఠాల వల్ల ఆ పిల్లల యొక్క క్యారెక్టర్ అనేది డెవలప్ అవుతుంది. ఆ క్యారెక్టర్స్ అంటే ఆ చరిత్రలో ఉన్న వాళ్ళ ఆ స్టోరీస్ అన్నీ కూడా విని ధర్మం కోసం వాళ్ళు ఎలా పోరాడారో తెలుసుకోవాలి అని ఎవ్వరూ చెప్పట్లేదు. అంత ఓపికన్న పేరెంట్స్ లేరు, అంత ఓపికగా చెప్పే టీచర్స్ కూడా ఎక్కువగా లేరు అనే అనాలి. సో అందుకని చెప్పి ఇదిగో ఈ చాప్టర్లో ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా వస్తుంది చదువు అని చెప్పేవాళ్ళే తప్ప, ఛత్రపతి శివాజీ అంత గొప్పవాడు, ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంత ఉందో తెలుసా అని చెప్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకుంటాం, తెలుసుకుంటాం, ఆచరించే ప్రయత్నం కూడా చేస్తాం. మరి అలా రాజా శివాజీ చిత్రం May 1st మన ముందుకు వచ్చింది థియేటర్స్లోకి. సో ఎస్, రితేష్ దేశ్ముఖ్ డైరెక్షన్లో తనే స్వయంగా ఛత్రపతి శివాజీగా నటించిన చిత్రం రాజా శివాజీ. జెనీలియా ప్రొడ్యూసర్గా అంటే అందరికీ తెలిసిందే, సో వాళ్ళ సొంత ప్రొడక్షన్ హౌస్లో వచ్చిన సినిమా రాజా శివాజీ. సో మహారాష్ట్ర డే కూడా May 1st అవడం అండ్ ఇంటర్నేషనల్ లేబర్ డే, సో ఈ మూడు కోయిన్సైడ్ చేస్తూ May 1st 2026 ఈ చిత్రం మరాఠీ అలానే హిందీలో రిలీజ్ అవడం జరిగింది. సో ఈ చిత్రం షూటింగ్ అప్పుడే బైలింగ్యువల్ అంటే రెండు భాషల్లో కూడా సైమల్టేనియస్గా చిత్రించడం అనేది జరిగింది. అండ్ యునో వాట్, హైయెస్ట్ గ్రాసింగ్ మరాఠీ ఫిలిం. సో 114 crores గ్రాస్ టర్నోవర్ తోటి మరాఠీ ఫిలిమ్స్లోనే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలింగా రికార్డ్ సృష్టించింది ఈ రాజా శివాజీ చిత్రం. సో దీని వెనుక వండర్ఫుల్ క్యాస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్స్ ఇంకా ఎంతో టీం కష్టపడి ఉంటారు. ఎందుకు అంటే కేవలం ఆ చరిత్ర మన కళ్ళ ముందు ఉంచడానికి.

పద్మావత్ ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము గీత్ కథా చల్ ప్రోగ్రాంలో. సో బ్యూటిఫుల్ హిందీ ట్రాక్స్ అన్నీ కూడా వింటూ మరి మేలో రిలీజ్ అయి అల్లుస్తున్న బాలీవుడ్ ఫిలిమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఎస్, రాజా శివాజీ, జెనీలియా డిసౌజా అండ్ రీతేష్ దేశ్ముఖ్, మరి వీళ్ళిద్దరూ ప్రాణం పెట్టి ఈ ప్రాజెక్ట్ తీశారు అని చెప్పాలి. ఎందుకు అంటే 2026లో రిలీజ్ అయిన ఈ చిత్రం కేవలం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ముందు స్టార్ట్ అవ్వలేదు. మరి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2015లో. మొట్టమొదటిసారిగా 2015 ఆగస్టులో ఇలా ఒక ఛత్రపతి శివాజీ గురించి ఫిలిం తీయాలనుకుంటున్నాము అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత ప్రతి యాక్టర్ కూడా సూట్ అయ్యే విధంగా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాము అని చెప్పి స్క్రిప్ట్ దగ్గర నుంచి స్క్రీన్ ప్లే వరకు ఆ స్టోరీని అలా డెవలప్ చేసుకుంటూ వస్తూ అండ్ మధ్యలో మ్యూజిక్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా వస్తూ ఉన్నారు. అయితే మధ్యలో రితేష్కే అనిపించిందట ఏమని, ఇంకా అంటే మరాఠీలో ఉన్న ఈ బుక్స్ అన్నీ కూడా చదివితే ఈ హిస్టారికల్ టెక్స్ట్ వేద్ మహామన్వాచ శ్రీ రాజా శివ ఛత్రపతి శివచరిత్ర ఇట్లా ఇవన్నీ కూడా చదివితే స్క్రిప్ట్ ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందేమో, అంటే ఒక చిన్న మైనర్ పాయింట్ కూడా మనం మిస్ అవ్వకుండా అని చెప్పి, అంటే అనుకుంటే అప్పుడే ఉన్న నాలెడ్జ్తో ఆర్ ఉన్న ఆ స్టోరీ లైన్తో తీయచ్చు, కానీ ఇది ఏదో మేము ప్రాఫిట్ కోసమో లేదా పేరు కోసమో తీస్తున్న చిత్రం కాదు, కానీ మరాఠీ మహారాజు అయిన ఛత్రపతి శివాజీకి నివాళులు అర్పిస్తూ మేము ప్రాణంగా తీస్తున్న చిత్రం అని చెప్పి అట్లా 2015 అండ్ 2018 టైంలో మొత్తం వాళ్ళు ఇన్డెప్త్ ఇంకా హిస్టారికల్ టెక్స్ట్ అన్నీ కూడా చదివి స్క్రిప్ట్లో మోడిఫికేషన్స్ అన్నీ చేసి 2019 అండ్ 2020 టైంలో షూటింగ్ స్టార్ట్ చేద్దాము అనగా COVID-19 రావడం, సో అలా అది డిలే అవడం, మళ్ళీ ఆర్టిస్ట్కి డేట్స్ లేకపోవడం, మొత్తానికైతే 2026 May 1st మన ముందుకి వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన రాజా శివాజీని తీసుకొచ్చారు జెనీలియా అండ్ రితేష్ దేశ్ముఖ్.

సో విన్నారు కదా, హమ్ దిల్ లే చుకే సనమ్ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్. మరి మధ్యలో ఈ పాట ఎందుకు వచ్చింది అంటే, రాజా శివాజీ చిత్రంలో మన సల్మాన్ భాయ్ కూడా గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు కాబట్టి, రితేష్ దేశ్ముఖ్ ఛత్రపతి శివాజీగా, సంజయ్ దత్ అఫ్జల్ ఖాన్గా, అభిషేక్ బచ్చన్ సాంబాజీ అంటే వాళ్ళ ఎల్డర్ బ్రదర్గా, ఇంకా విద్యా బాలన్ జెనీలియా, ఫర్దీన్ ఖాన్, ఇట్లా ఎందరో వండర్ఫుల్ యాక్టర్స్ నటించారు. అండ్ రెమో డిసౌజా, ధీరజ్ దేశ్ముఖ్, ఇంకా సిద్ధార్థ్ జాదవ్, సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ అయితే ఒక గెస్ట్ అపియరెన్స్లో మనకి ఈ రాజా శివాజీ చిత్రంలో కనిపిస్తారు. సో కేవలం ప్రాఫిట్స్ కోసం అండ్ ఏదో పేరు కోసం తీసిన చిత్రం కాదు రాజా శివాజీ. మరాఠీయుల గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయే శివాజీ కథ అందరికీ తెలియాలి అని చెప్పి, అండ్ అందులోనూ ఈ ఫిలింలో ఛత్రపతి 1674లో అయితే, అంటే ఛత్రపతి శివాజీ ఆ ముందు ఆయన లైఫ్ ఎలా ఉంది అని చెప్పి ముఖ్యంగా ఈ చిత్రంలో చూపించారు. అండ్ యస్ ఫ్రెండ్స్, ఇది మరి ఈనాటి గీత్ కథ చెల్ ప్రోగ్రామ్. స్టూడియోలో సమయం అయితే 6:00, ఇప్పుడైతే మీకోసం వస్తాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రపంచ నాయకులకు స్వీడన్ దేశం అందించే అత్యున్నత పురస్కారం రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్ పురస్కారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లభించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానికి అభినందనలు తెలిపారు. తిరుమల కొండల్లో పచ్చదనాన్ని గణనీయంగా పెంచినందుకు తిరుమల తిరుపతి దేవస్థానంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. తిరుమలగిరిలో వ్యాప్తంగా సుమారు 89% మేర అటవీ విస్తీర్ణాన్ని సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ టీటీడీకి అభినందనలు తెలిపారు. హోంమంత్రి వంగలపూడి అనిత ఈ ఉదయం తిరుపతిలోని స్పెషల్ సబ్ జైల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్కడ ఖైదీలకు లభిస్తున్న వసతులు, భద్రతా ప్రమాణాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జైళ్లు శిక్షా కేంద్రాలు మాత్రమే కాదని, ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావడమే వాటి ముఖ్య ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు సేవలు చిరస్మరణీయమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా అమరావతిలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి నిమ్మల నివాళులర్పించారు. రాబోయే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నదీ జలాలను అందిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు.

నెల్లూరులోని 54వ డివిజన్లో 350 కిలోలీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న మంచినీటి ట్యాంకు పనులకు ఆయన ఈరోజు భూమి పూజ చేశారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయారాణి తెలిపారు. సికిల్ సెల్ వ్యాధి బాధితులకు అండగా విశాఖ కేజీహెచ్లో సెంటర్ ఆఫ్ కాంపిటెంట్ హిమోగ్లోబినోపతీస్ సెంటర్ను ఆమె ఈరోజు ప్రారంభించారు. ఏపీ లాసెట్, ఏపీ పీజీఎల్సెట్ ఫలితాలను ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. మొత్తం 23,996 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 19,197 మంది ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ సీఎన్జీ కిలో ఒక్కింటి ధరను కేంద్ర ప్రభుత్వం రూపాయి చొప్పున పెంచుతూ నిన్న ప్రకటన విడుదల చేసింది. తాజా పెంపుతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర 80.09, నోయిడా ఘాజియాబాద్ లో 88.70 రూపాయలకు చేరుకుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద. మరి ఏం జరుగుతుంది మన కృష్ణా తీరంలో తెలుసుకుందాం. 6:20 మరి ఇప్పుడైతే సమయం 6:10. ఇప్పుడు వింటారు తెలుగులో ప్రాంతీయ వార్తలు.
1: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
2: అమలు,
1: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
2: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
3: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
1: ఎక్కడికి?
3: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
1: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: చెప్పి చెప్పి విసిగిపోయా.
4: ఏమైంది?
5: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
4: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
5: కరెక్ట్.
4: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బీఐ అంటుంది,
1: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ ఓంబుడ్స్మన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వచ్చే జూన్ 1 నుండి కాలువలకు సాగునీటి విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. యూరియా ముందస్తు నిల్వలు చేయవద్దని, అవసరం మేరకు మాత్రమే వాడాలని మంత్రి కె అచ్చెన్నాయుడు రైతులకు స్పష్టం చేశారు. విశాఖపట్నం కేజీహెచ్లో హిమోగ్లోబినోపతి కేంద్రాన్ని మంత్రి గుమ్మడి సంజారాణి ఈరోజు ప్రారంభించారు. జలవనరుల శాఖ వార్షిక క్యాలెండర్ ప్రకారం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో 25 ప్రాజెక్టులతో ఇరిగేషన్ క్యాలెండర్ను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ క్రమంలో పోలవరం సహా రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. గతంలో ప్రకటించిన ప్రాజెక్టులు కాకుండా ప్రాధాన్యత కలిగిన మరో 11 ప్రాజెక్టుల పనులు కూడా చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, సివిల్ వర్క్స్ వంటి వాటికి ఎలాంటి నిధుల కొరత లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. ఇక పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా వివరించారు. పోలవరం ప్రాజెక్టులో సివిల్ వర్క్స్ 88% పూర్తి అయ్యాయని వెల్లడించారు. భూసేకరణ 93% పూర్తయిందని, నిర్వాసితుల తరలింపు 45% పూర్తయిందని చెప్పారు. ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 1-2 పనులు 2027 మార్చి 31 నాటికి పూర్తవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్న సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా వంటి జన్యుపరమైన రక్తహీనత వ్యాధుల నిర్మూలనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంచారాణి పేర్కొన్నారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్లో 3,77 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన హిమోగ్లోబినోపతి కాంప్రహెన్సివ్ కేర్ సెంటర్ COCను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, రక్తహీనతతో బాధపడే నవజాత శిశువులను ముందే గుర్తించేందుకు పుట్టిన 24 గంటలలోపే వారికి బ్లడ్ టెస్ట్ చేసే సరికొత్త విధానాన్ని దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా కేజీహెచ్లోనే ప్రారంభించడం జరిగిందని చెప్పారు. దీనివల్ల చిన్న వయసులోనే రక్తహీనత వ్యాధులను గుర్తించి ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలోని పాలకొండ నుండి రంపచోడవరం, పోలవరం వరకు ఉన్న గిరిజనులందరూ ఈ కేంద్రాన్ని సందర్శించి ఉచితంగా రక్త పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచిస్తూ,
1: దాదాపు మన ఆంధ్రప్రదేశ్ లో 40 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఈ 40 లక్షల మంది గిరిజనులకు కూడా అందరికి ఈ టెస్ట్ చేయాలని ఉద్దేశంతో, ఎందుకంటే కేజీహెచ్ కు వస్తే ఈ టెస్ట్ చేస్తే వాళ్ళకి వస్తే ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు పట్టుకొని వాళ్ళు వస్తే వాళ్ళకి మందులు ఇవ్వటం గాని, లేదా రేపు పెళ్లిళ్ళ సమయంలో కూడా ఈ వ్యాధి ఉంది అని అవతల వాళ్ళకి చెప్పడానికి. జస్ట్ న్యూ బోర్న్ బేబీస్ ఎవరైతే ఉంటారో 24 గంటల తర్వాత వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయటం అనేది మన సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు. ఫస్ట్ మనమే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖరీఫ్ 2026 సీజన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో సిద్దంగా ఉందని ఆ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర ముందస్తు ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమరావతిలోని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి ఈరోజు వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విత్తనాలు, ఎరువులు, పంటల వ్యూహంపై కీలక సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. యూరియా సరఫరా విషయంలో జిల్లాల వారీగా నిల్వలపై పకడ్బందీగా పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. ఎరువుల దుర్వినియోగం, అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు యూరియా సరఫరాను మరింత పారదర్శకంగా చేసేందుకు ప్రత్యేక కార్డుల విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్డు ద్వారా అవసరానికి అనుగుణంగా యూరియా పొందే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ముందస్తుగా యూరియా నిల్వలు చేయరాదని రైతులకు విజ్ఞప్తి చేశారు. యూరియా వినియోగంలో సమతుల్యత అవసరమని, మొదటి దశలో యూరియా వినియోగించి తరువాతి దశల్లో నానో యూరియా ఉపయోగించాలని రైతులకు సూచించాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలోని 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట సచివాలయంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. మూలపేట పోర్టుకు సంబంధించి ప్రధానంగా ఉప్పు భూముల సమస్య, రోడ్డు, రైల్వే, పునరావాసం వంటి మౌలిక సదుపాయాల కల్పన సమస్యలు పరిష్కరించి పనులు వేగవంతం చేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టుకు సంబంధించి బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ పనులు మరింత వేగవంతం చేయాలని, రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టులో డ్రెడ్జింగ్, పునరావాసం వంటి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ మూడు పోర్టులతో పాటు ఫేజ్ వన్ ఫిషింగ్ హార్బర్ల పనులు కూడా సకాలంలో పూర్తి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు నగరంలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఈ రోజు పాల్గొన్నారు. నెల్లూరు 48వ డివిజన్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. 54వ డివిజన్లో మంచినీటి ట్యాంకు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ రాష్టంలో 14 వేల కోట్ల రూపాయలతో అమృత్ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల పనులు జరుగుతున్నాయని తెలిపారు.

0: రాబోయే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నదీ జలాలను అందిస్తామని నారాయణ తెలియజేస్తూ,
1: ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో 14,000 కోట్ల రూపాయలతో వర్క్స్ టేకప్ చేశాం. అందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 54 డివిజన్లో 761 కోట్లతో వర్క్ స్టార్ట్ అయినాయి. ఒకటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి ఒక్కరికి రాబోయే 2 సంవత్సరాల్లో స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలి, అది కూడా నదుల నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకుని ఇవ్వాలి, బోర్లేస్ కాదు, పేదరికాన్ని పూర్తిగా పారదారాల P4 ప్రోగ్రామ్ తీసుకోవాలని ఉద్దేశిస్తూ యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం.
0: ఖరీఫ్ సీజన్ సంసిద్ధతలో భాగంగా కాలువల్లో పూడిక తొలగింపు పనులు ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రులు నిమ్మల రామానాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ 2026 సీజన్ దృష్ట్యా అమరావతిలోని రాష్ట సచివాలయంలో వ్యవసాయ నీటిపారుదల శాఖల సమావేశం ఈ రోజు జరిగింది. ఇరువురు మంత్రులు సాగునీటి విడుదలపై ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. వచ్చే జూన్1వ తేదీ నుండి కాలువలకు సాగునీటిని విడుదల చేస్తామని మంత్రి రామానాయుడు వెల్లడించారు. 2025-26 ఖరీఫ్లో 99.35 లక్షల ఎకరాలకు గాను 888 టీఎన్సీల నీటి సరఫరా చేశామని స్పష్టం చేశారు. రబీ సీజన్లో 23.67 లక్షల ఎకరాలకు 153 టీఎన్సీల నీరు అందించామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వచ్చే జూన్1 నుండి కాలువలకు సాగునీటిని విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. యూరియా ముందస్తు నిల్వలు చేయవద్దని, అవసరం మేరకు మాత్రమే వాడాలని మంత్రి కె అచ్చెన్నాయుడు రైతులకు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం కేజీహెచ్లో హిమోగ్లోబినోపతి కేంద్రాన్ని మంత్రి గుమ్మిడి సంజారాణి ఈ రోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
2: ఇది నీ కోసం అమ్మా.
3: దీనికి ఇంత తొందర వచ్చింది?
2: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం, ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
3: కానీ నాయనమ్మా, నీ కోసం
4: అంతా తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
2: శుభం పలకండి. ఏంటిది
4: ఆర్బీఐ అంటుంది?
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నా?
7: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
6: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
7: ఎలా తెలుసుకోవచ్చు?
6: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి, ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
7: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
6: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
5: ఆర్బిఐ అంటుంది.

0: ఎఫ్ఎం 101.3.
1: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
2: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, అ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
1: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

యోర్ అజువల్ కింద అండ్ మనము ఉన్నాము కృష్ణా తీరంలో. మరి ఏం జరుగుతుంది కృష్ణా తీరంలో అంటే, ఈరోజు ఇంటర్నేషనల్ మ్యూజియం డే. మరి ఈ సందర్భంగా మన బెజవాడలోని బాపు మ్యూజియం గురించి బోల్డ్ విశేషాలు తెలుసుకుందాం. అసలే బాపు మ్యూజియం ఈరోజు ఎంట్రీ ఫీ లేకుండా అందరినీ, అంటే సందర్శకులను అందరినీ కూడా ఆహ్వానించింది. సో ఎంతోమంది మన బాపు మ్యూజియంకి వచ్చి దానిలోని ఆ అద్భుతాలన్నీ కూడా నేరుగా వీక్షించడం జరిగింది. మరి ఇంతకీ ఏంటి ఆ అద్భుతాలు, అసలు బాపు మ్యూజియం చరిత్ర ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. బట్ ఒక బ్యూటిఫుల్ ట్రాక్ తోటి ఇప్పుడైతే మిమ్మల్ని అలరించబోతుంది మన కృష్ణ తీరం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

RRR ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ విన్నారు కదా. మరి మ్యూజియం సందర్శించినప్పుడు ఆ చారిత్రాత్మకమైన సంఘటనలు ఇంకా దాని ఆనవాలు చూసినప్పుడు ఖచ్చితంగా ఇదే ఫీలింగ్ అందరికీ కలుగుతుంది. మరి అందుకే మ్యూజియంస్ని అండ్ అందులోని వస్తువుల్ని అంత పదిలంగా కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఎస్ ఫ్రెండ్స్, మరి ఈనాటి కృష్ణా తీరంలో బాపు మ్యూజియం గురించి కొన్ని విశేషాలు మీతో షేర్ చేస్తానని చెప్పాను. సో చిన్నమ్మాయి, ఎలా ఉన్నావు? ఓకే, నువ్వు బాగానే ఉంటావని. ఇంతకీ ఏ మ్యూజియం? బందర్ రోడ్లో ఉన్న మ్యూజియమేనా అంటున్నారు. అవునండి, మన బందర్ రోడ్లో ఉన్న బాపు మ్యూజియం గురించే విశేషాలు తెలుసుకుందాం. మరి ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా క్వీన్ విక్టోరియా 20 జూన్ 1837 తన పరిపాలన మొదలుపెట్టారు. 1887 జూన్కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీ ఫినిష్ చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆ వేడుకల్ని అంతా కూడా ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారట. మరి అందులో భాగంగా 1887 జూన్ 27 అప్పటి కృష్ణాజిల్లా కలెక్టర్ రాబర్ట్ సివిల్ మన బెజవాడలో క్వీన్ విక్టోరియా పేరు మీద మ్యూజియం కట్టించడానికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. సో అలా 1887 క్వీన్ విక్టోరియా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఆవిర్భవించిందే మన బాపు మ్యూజియం.

మరి ఈ జేజమ్మ ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తే, క్వీన్ విక్టోరియా తన పరిపాలనలో ప్రజల కోసం ఎన్నో మార్పులను తీసుకొచ్చారు. మరి ఆ కాలంలోనే అంటే 1837 నుంచి ఇండస్ట్రియల్గా, టెక్నాలజికల్ డెవలప్మెంట్, సైంటిఫికల్గా ఇట్లా వాళ్ళ ప్రజలందరూ కూడా, అంటే వాళ్ళ రీజియన్లో ఉన్న పీపుల్స్ అందరినీ కూడా ఎంతగానో అడ్వాన్స్మెంట్కి దగ్గర చేశారు క్వీన్ విక్టోరియా. మరి అందుకే ఆవిడ పరిపాలించిన ఆ ఎరాని విక్టోరియన్ ఎరా అని చెప్పి ఏకంగా పేరే పెట్టారు. అండ్ అలా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయారు. అందుకే ఆవిడ గోల్డెన్ జూబ్లీ ఫినిష్ చేసుకున్న సందర్భంగా క్వీన్ విక్టోరియాని కేవలం ఆవిడ పరిపాలించిన ఆ దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. మరి అందులో భాగంగా ఏర్పడిందే క్వీన్ విక్టోరియా మ్యూజియం. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ వారు ఈ మ్యూజియంని, అంటే మన బాపు మ్యూజియంని, ఎప్పటికప్పుడు ఈ తరానికి కూడా ఆసక్తి కలిగే విధంగా తీర్చిదిద్దుతున్నారు. మరి ఇందులో 2nd and 3rd centuries సంబంధించిన స్కల్ప్చర్స్, పెయింటింగ్స్, కాయిన్స్, స్వార్డ్స్, షీల్డ్స్, ఆర్నమెంట్స్, ఇలా మన చరిత్రల్ని ప్రతిబింబించే ఎన్నో ఆధారాలు ఉన్నాయి. సో నిజంగా మన చిన్నప్పుడు ఇయే, అరే ఇది నేను చిన్నప్పుడు వాడుకున్నా.

పెన్సిలా పెన్నా లేదా ఇది నా చిన్నప్పటి డ్రెస్సా అంటే ఏదో పెద్ద గ్రేట్లా ఫీల్ అయిపోతాం. అంటే అఫ్ కోర్స్ ఎవరి లైఫ్లో వాళ్ళే గ్రేట్ అనుకోండి, బట్ జస్ట్ ఇమాజిన్ ఎన్నో యుద్ధాల్లో లేదా ప్రజల కోసం ఎన్నో సంఘటనల్ని ఎదుర్కొని ఆ రోజు ఆ రాజులు కానివ్వండి, ఆ సోల్జర్స్ కానీ వాళ్ళందరూ చేసిన ఆ ఈవెంట్స్కి నిదర్శనంగా ఉన్న ఈ ఆధారాలు, షీల్డ్స్, ఫొటోస్, పెయింటింగ్స్ మన కళ్ళ ముందు కనిపిస్తే అసలు ఇట్స్ ఎ వావ్ మూమెంట్ అనే చెప్పచ్చు. మరి అందుకే అవన్నీ కూడా తరతరాలుగా చెక్కు చెదరకుండా ముందు తరాల వారికి కూడా అందించాలి అని చెప్పే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటన్నిటిని కూడా ఎంతో భద్రంగా సంరక్షిస్తున్నారు. మరి ఇంకా తెలుసుకుందాం మన బాపు మ్యూజియం గురించి. బట్ అందుకనే ముందు జ్యోదా అక్బర్ ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 ఎంతసీస్ యోర్ యాజ్ ఎల్ట్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజయ్. మనమున్నాము కృష్ణా తీరంలో. ఈరోజు మరి ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా మన బెజవాడలోని బాపు మ్యూజియం గురించి తెలుసుకుంటున్నాం. ఇంకా మన బాపు మ్యూజియం కన్స్ట్రక్షన్ ఇండో యూరోపియన్ స్టైల్లో ఉంటుంది. ఇందులో హిందూయిజం బుద్ధిజంకి సంబంధించిన ఎన్నో కళాఖండాలు కూడా మనకి మ్యూజియంలో కనువిందు చేస్తాయి. ముఖ్యంగా లెమన్ స్టోన్తో చేసిన బుద్ధుడి విగ్రహం, అలానే శివుడు ఇంకా దుర్గాదేవి మహిషాసురుణ్ణి చంపిన ఆ విగ్రహం, ఇంకా సప్తమాతృకలు, ఇంద్రుని విగ్రహం, ఇలా ఎన్నో ఫైన్ స్కల్ప్చర్స్ ఈ మ్యూజియంలో మనల్ని కనువిందు చేస్తాయి.

సెవెన్ సెన్స్ ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము కృష్ణా తీరంలో. మరి ఈరోజు ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా మన బాపు మ్యూజియం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా ఈ ప్రదేశం కేవలం ఒక మ్యూజియం లేదా ఒక కట్టడం మాత్రమే కాదు, చరిత్ర లిఖించిన ఒక ప్రదేశం కూడా. 1921లో శ్రీ పింగళి వెంకయ్య గారు మన త్రివర్ణ పతాకాన్ని మహాత్మా గాంధీజీకి సమర్పించిన ప్రదేశం కూడా ఈ బాపు మ్యూజియమే.

లీడర్ ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. మరి ఈ మ్యూజియం కేవలం ఒక కట్టడం కాదు, ఎందరో లీడర్స్ నడిచి మనకి ఆదర్శంగా ఒక బాటని నిలిపిన ఒక పుణ్యభూమి. మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యోర్ ఆచే అల్కనింద. మరి ఈనాటి కృష్ణ తీరంలో ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా మన బాపు మ్యూజియం గురించి తెలుసుకుంటున్నాం. మరి 1887 నుంచి కూడా విక్టోరియా మ్యూజియంగా పిలువబడ్డ ఈ మ్యూజియంని 2015 శ్రీ సత్యరాజు లక్ష్మీనారాయణ గారి జ్ఞాపకార్థం విక్టోరియా మ్యూజియంని కాస్త బాపు మ్యూజియంగా రీనేమ్ చేయడం జరిగింది. పేరు ఏదైనా చరిత్ర పుటాల్లో మాత్రం ఎప్పటికీ నిలిచిపోయే సంఘటనలు ఆధారాలు లోపల ఎన్నో ఉన్నాయి, సందర్శకుల్ని ఇప్పటికీ అలరిస్తూ ఉన్నాయి. ఇక ఈరోజు ఉదయం నుండి ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా ఎంతో వైభవంగా ఇక్కడ వేడుకల్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కింద, అంటే ఆ డిపార్ట్మెంట్ కింద ఉన్న ఈ కట్టడాలన్నిటినీ, అంటే ఏవైతే సైట్స్ ఆర్ మ్యూజియమ్స్ ఉన్నాయో, ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డే అంటే మే 18 ఎంట్రీ టికెట్ లేకుండా అందరికీ కూడా ఫ్రీగా అలౌ చేయడం జరుగుతుంది. సో మరి ఇప్పుడా నువ్వు చెప్పేదలిగినందా అనుకుంటున్నారా? సో నెక్స్ట్ ఇయర్కి అయితే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ఆ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలోని సైట్స్ అన్నిటిని కవర్ చేసే ప్లాన్ వేయండి, పెద్ద స్కెచ్ గీసుకోండి. బట్ ఈసారికి అయితే ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా మీ మైండ్లో దాచుకోండి. సో మరి ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా ఎన్నో వేడుకలు జరుగుతున్నాయి. సో ఫోటోగ్రఫీ, పెయింటింగ్, స్టోరీ టెల్లింగ్, హెరిటేజ్ క్విజ్. సో ఫోటోగ్రఫీ, పెయింటింగ్ ఇవన్నీ కూడా అంటే మన హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదనే. సో స్టోరీ టెల్లింగ్, మీరు విజిట్ చేసిన ఏదైనా ఒక హెరిటేజ్ సైట్ ఆర్ మ్యూజియం గురించి చెప్పండి ఒక 100 వర్డ్స్లో అని చెప్పి, ఇలా అటు కాంపిటీషన్స్తో ఇటు కలర్ఫుల్ లేజర్ షోతో అందరినీ ఆకర్షిస్తుంది మన బాపు మ్యూజియం. చరిత్రను వీక్షించలేకపోవచ్చు, కానీ ఆ చరిత్ర గుర్తులని చూసి గర్విద్దాం, వాటన్నిటిని గర్వంగా కాపాడుకుందాం.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలు పొదుపు చర్యలు పాటించాలని, విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఈరోజు సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వంటి సంస్థల అధిపతులకు లేఖ రాసింది. నిర్దేశిత గడువులోగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఈరోజు అమరావతిలో సమీక్ష నిర్వహించారు. రాష్టంలో 14,000 కోట్ల రూపాయలతో అమృత్ పథకం కింద పనులు జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని 54వ డివిజన్లో 350 కిలోలీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న మంచినీటి ట్యాంక్ పనులకు నారాయణ ఈరోజు భూమి పూజ చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత ఈ ఉదయం తిరుపతిలోని స్పెషల్ సబ్ జైల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్కడ ఖైదీలకు కల్పిస్తున్న వసతులు, భద్రతా ప్రమాణాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గంజాయి సరఫరా వాడకాన్ని ఉపేక్షించబోమని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. సికిల్ సెల్ ఎనిమియా వ్యాధి నివారణ మిషన్ 2047లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో 3.77 కోట్ల రూపాయల వ్యయంతో వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి గుమ్మిడి సంజయారెడ్డి తెలిపారు. సికిల్ సెల్ వ్యాధి బాధితులకు అండగా విశాఖ కేజీహెచ్లో సెంటర్ ఆఫ్ కాంపిటెంట్ హిమోగ్లోబినోపతీస్ సెంటర్ను ఆమె ఈరోజు ప్రారంభించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38 పెంచుతూ ప్రత్యేక ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ ఆర్డినెన్స్ ను ఆమోదించడంతో ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న రష్యా చమురు నౌకల నుంచి మాత్రమే కొనుగోళ్లు జరపాలని గతంలో అమెరికా వెల్లడించింది. ఈ గడువు నిన్నటితో ముగిసిన నేపథ్యంలో అమెరికా ఆంక్షలు ఉన్నా లేకపోయినా రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగుతాయని, దేశీయ ఇంధన అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా ముడి చమురు దిగుమతులు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం

మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు. బాపట్ల జిల్లా పారిశ్రామిక అభివృద్దికి, పరిశ్రమల స్థాపనకు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఈరోజు బాపట్ల కలెక్టరేట్లో జరిగింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

0: City FM 101.3.
1: స్టూడియోలో సమయం 8:05. ఇప్పుడు వింటారు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుంచి రిలే.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్ నార్వే సంబంధాలను గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, బ్లూ ఎకానమీ, గ్రీన్ ట్రాన్సిషన్ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, కృత్రిమ మేధ, అంతరిక్షం, ఆర్కిటిక్ ప్రాంతాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించారు. గత ఏడాది అమల్లోకి వచ్చిన భారత్ ఈఎఫ్టీఏ ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సాంకేతిక సహకారం, ఉపాధి కల్పనకు అపారమైన అవకాశాలు అందిస్తుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. గత ఏడాది పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కారణంగా వాయిదాపడిన తన నార్వే పర్యటనను గుర్తు చేసుకుంటూ, ఆ కష్టకాలంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అండగా నిలిచిన నార్వేకు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు ప్రధాన సముద్ర తీర దేశాలుగా నౌకాదళ భద్రత సామర్థ్య పెంపులో కలిసి పనిచేస్తామని చెప్పారు. అంతర్జాతీయ నియమాలను తాము విశ్వసిస్తామని, ఏ సమస్యను కూడా కేవలం సైనిక ఘర్షణ ద్వారా పరిష్కరించలేమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థల సంస్కరణలతో పాటు ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని నేతలు పునరుద్ఘాటించారు. 5 దేశాల పర్యటనలో చివరి భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇటలీ రాజధాని రోమ్ నగరానికి చేరుకుంటారు. ఇటలీ ప్రధాని జార్జియో మెలోనీ ఆహ్వానం

మేరకు ఆయన అక్కడ 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాను కూడా కలుసుకుంటారు. 2 దేశాల మధ్య వర్తక పెట్టుబడులను మరింత పెంపొందించడానికి మోదీ అక్కడి వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. ఇటలీ ప్రధానితో జరిగే ప్రతినిధుల స్థాయి చర్చల్లో సముద్ర తీర భద్రత, పటిష్ట సంబంధాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మొదట వియత్నాం రాజధాని హనోయ్కి చేరుకుంటారు. రాజ్నాథ్ సింగ్ ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ఫాన్వాన్ గియాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్ర తీర ఉమ్మడి సహకారాన్ని పెంపొందించడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ దక్షిణ కొరియా పర్యటనకు వెళతారు. అక్కడ దక్షిణ కొరియా రక్షణ మంత్రి అన్గ్యూ బ్యాక్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని సమీక్షించడంతో పాటుగా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వారు అభిప్రాయాలు పంచుకుంటారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తును వేగం చేస్తూ ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ ప్రాంతాల నుంచి 10 మంది నిందితులను అరెస్టు చేశారు. గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లోని 5 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. పరీక్షకు ముందే లీకైన కెమిస్ట్రీ, బయాలజీ పేపర్ల లీకేజీకి ఉన్న అసలు మూలాలను ఇప్పటివరకు జరిగిన విచారణలో అధికారులు గుర్తించారు. ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా లాతూర్ ప్రధాన కేంద్రంగా 9 శాఖలతో నడుస్తూ విద్యార్థులకు నీట్ యూజీ కోచింగ్ ఇచ్చే ప్రముఖ ఆర్సీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రొఫెసర్ శివరాజ్ మోటేగావ్కర్ను సీబీఐ అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో సంబంధం ఉన్న కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణితో ఈయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్టు దర్యాప్తులో తేలింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తన ప్రణాళికపై చర్చించడానికి ఈరోజు మంత్రిత్వ శాఖాధికారులు, అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ప్రతినిధులు, పునరుత్పాదక ఇంధన రంగానికి చెందిన ముఖ్య భాగస్వాములతో సమావేశమయ్యారు. ఈ ఏడాది నవంబర్లో జరగబోయే భారత్ పునరుత్పాదక ఇంధన సదస్సు గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు మంత్రి జోషి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమల అధినేతలు, విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. పునరుత్పాదక ఇంధనం వాతావరణ కార్యాచరణలో భారతదేశం సాధిస్తున్న ఎదుగుదలను ప్రపంచానికి చాటి చెప్పడానికి, అంతర్జాతీయ భాగస్వాములను బలోపేతం చేయడానికి ఈ సమ్మిట్ ఎంతగానో దోహదపడుతుందని మంత్రి వివరించారు. అమెరికా ఉన్నత స్థాయి పరిశ్రమల ప్రతినిధి బృందం ఈరోజు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమై భారత అణురంగంలో ప్రైవేటు పెట్టుబడులు, పారిశ్రామిక భాగస్వామ్యాలపై చర్చించింది. ఇందులో అమెరికా అణు పరిశ్రమ ప్రతినిధులు, భారత్ అమెరికా పౌర అణు ఇంధన సహకార అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సైన్స్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో బలమైన భాగస్వామ్యం ఉందన్నారు. యుఎస్ ఇండియా ట్రస్ట్ తీసుకునే చర్యలతో సరికొత్త సాంకేతికతల్లో సహకారం పెరుగుతుందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న 8.8 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచడమే భారత్ లక్ష్యమని చెప్పారు. ఈ వృద్ది వల్ల గ్లోబల్ పార్ట్నర్షిప్లు, తయారీ, పరిశోధనా రంగాల్లో భారీ అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ సమగ్ర ప్రజారోగ్య సలహాపత్రాన్ని జారీ చేసింది. శరీరాన్ని

హైడ్రేట్గా ఉంచుకోవడం, కాటన్ దుస్తులు ధరించడం, ఎండలో తిరక్కపోవడం, పండ్ల రసాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలను సూచించింది. కళ్లు తిరగడం, తలనొప్పి, స్పృహ తప్పడం వంటి వడదెబ్బ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 108, 102 నెంబర్లను సంప్రదించాలని పేర్కొంది. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, కార్మికులకు ప్రత్యేక సంరక్షణ అవసరమని పేర్కొంది. వడగాల్పులను తట్టుకోవడానికి ఆయుర్వేదం, హోమియోపతి వంటి ఆయుష్ విధానాల ద్వారా మజ్జిగ, కొబ్బరినీరు, నింబూకఫల పానకం వంటి సాంప్రదాయ పానీయాలను, అలాగే పుచ్చకాయ, దోసకాయ వంటి చలవ చేసే ఆహార పదార్థాలను రోజువారీ డైట్లో చేర్చుకోవాలని ఆయుష్ శాఖ సిఫారసు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 పాయింట్లు సాధించి 3వ స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 12 పాయింట్లు సాధించి 5వ స్థానంలో నిలిచింది. టాప్ 4లో చోటు దక్కించుకోవడానికి ఈ జట్టుకు ఇంకా అవకాశాలున్నాయి. ఈ నెల 26వ తేదీన కేరళంలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు ప్రవేశిస్తాయని, రాబోయే 2 నుండి 3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద. మరి స్టూడియోలో సమయం 7:18, విచ్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం మనసున మనసై ప్రోగ్రాంలోకి. మరి మనసున మనసై ప్రోగ్రాంలో ఫస్ట్ ఫ్రెండ్షిప్ గురించే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఎందుకబ్బా అంటారా? బికాస్ ఈరోజు మండే కాబట్టి అందరికీ ఆ మండే బ్లూస్ అయితే ఉండే ఉంటాయి. ఏంటి మండే బ్లూస్ అంటే, అబ్బా కాలేజ్కి వెళ్ళాలా, అబ్బా ఆఫీస్కి వెళ్ళాలా, ఇంకొక సండే ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. కానీ ఆ ఫీలింగ్ పోగొట్టి రే కలుద్దాంరా అని చెప్పే ఆ ఫ్రెండ్స్ ఉంటారు చూడండి, వాళ్ళే మనకి కొండంత బలాన్ని ఇస్తారు, ఎస్పెషల్లీ మండేస్ రోజున అని చెప్పాలి. సో ఎస్, మరి అయితే ఈరోజు మన్సున్ మన్సేలో నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయాలి అంటే మీరు చూసే మొదటి ఫీచర్ ఏంటి, అంటే మొదటి క్వాలిటీ మీకు ఏం కావాలి వాళ్ళలో? అంటే అరే ఈ క్వాలిటీ ఉంటే నేను కనెక్ట్ అవుతాను వీళ్ళతోటి అని అనిపిస్తుంది కదా, అందరితో కూడా వెళ్ళి మాట్లాడలేము అండ్ అందరితో కూడా వెళ్ళి ఫ్రెండ్షిప్ చేయలేము. అలా మరి మీ దృష్టిలో ఫ్రెండ్షిప్ చేయాలి అంటే మీరు చూసే మొదటి క్వాలిటీ ఏంటి? సో మీరు మీ ఒపీనియన్స్ నాతో షేర్ చేసుకోవాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపించేసేయండి. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488144, 8662488814. సో ఎస్, మరి ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అయితే పంపించేసేయండి. ఇప్పుడైతే మీ అందరి కోసం హ్యాపీ డేస్ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జెల్ నందా. మనము నా మన్సున్ మన్సై ప్రోగ్రాంలో ఫ్రెండ్షిప్ ఏజ్కి, రీజియన్కి అండ్ భాషకి దేనికి సంబంధం లేని ఒక అద్భుతమైన భావన. మరి ఆ ఫ్రెండ్షిప్ చేయాలి అంటే మీరు చూసే మొదటి లక్షణం ఏంటి అని అడిగాను. సో ఎస్, చూద్దాం ఎవరెవరు ఏమేం మెసేజెస్ పంపించారు అని చెప్పి. సో ఎస్, ఫస్ట్ ఎవరు అంటే శుభ సాయంత్రం అల్కిందా మేడం అంటూ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ గ్రామం నుంచి. ఓకే, ఉండాల్సినవి నీతి నిజాయితీ నమ్మకం. ఓకే, బట్ అవన్నీ మనకి ఎలా తెలుస్తాయండి, ఎలా ఉన్నారో ఎలా తెలుస్తాయి, ఫస్టే మనకు తెలియదు కదా. అండ్ మనతో బాగా ఫ్రెండ్లీగా ఉంటూ మాట తీరు బాగుండాలి. ఎస్, అలా ఫస్ట్ కలిసినప్పుడు ఆర్ అంటే ఈ నీతి నిజాయితీ ఎలా ఉంటారో మనకు తెలియదు కదా, ఇష్టపడడం ఫ్రెండ్షిప్ చేయాలనుకోవడం రెండు డిఫరెంట్ కదా. సో ఎవరినైనా చూస్తే వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అని ఏ గుణం ఆర్ ఏ క్వాలిటీ చూసి మీకు అనిపిస్తుంది అండ్ ఇంతకీ మాట తీరు బాగుండాలి అని చెప్పింది ఎవరు అంటే అప్పలరాజు గారు పెడన నుంచి. అండ్ నెక్స్ట్

అయితే మనకి మాట్లాడితే తెలుస్తుంది, మిగిలిన అన్ని మనకైతే తెలియదు. కాబట్టి వాళ్ళు ఎంత నమ్మకస్తులో ఎంత నిజాయితీగా ఉంటారో అవన్నీ తర్వాత తర్వాత తెలిసే విషయాలు. అండ్ కాను నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ స్పెషల్ స్టార్ అల్కనంద గారు అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. సో మంచి మనసు ఉండాలండి, అబద్ధం చెప్పకూడదు. నిన్న కిషోర్ గారు కూడా, ఓకే, నిన్న కిషోర్ అడిగిన ప్రశ్నలు కూడా నేను ఇదే సమాధానం పెట్టాను అన్నారు. ఓకే అండి, సో అబద్ధాలు చెప్పకూడదు, ఇదైతే వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే అబద్ధాలతో స్టార్ట్ అయిన ఏ రిలేషన్ కూడా ఎక్కువ దూరం వెళ్ళదు కదా. అండ్ రాధ, మీరు హిందీ పాటల గురించి చెప్తుంటే మన తెలుగులానే ఉన్నాయి అంటూ అంటున్నారు ఎవరు, దుర్గారావు గారు అనుకుంటా. ఈ మెసేజ్ దారి తప్పిట్ వచ్చిందా లేదా గీత్ గతశల్ షో గురించా? సో ఆ క్లారిటీ మీరే ఇవ్వాలి. అండ్ ఇంకా గుడ్ ఈవినింగ్ నందు మేడం, కాస్త నిజాయితీ ప్రియంగా మాట్లాడడం, సింపుల్ లివింగ్ స్టైల్ అంటూ మెసేజ్ పంపించారు కుర్నూతుల సునీల్ గారు. ఓకే అండి, సింపుల్ లివింగ్ స్టైల్ అన్నారు చూడండి, అబ్బాబ్బా ఆ పదం నాకు తెగ నచ్చేసిందండి. బికాస్ కొంతమందిని చూస్తుంటాను నేను మా ఫ్రెండ్స్ని, అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఎక్కడికైనా బయటకు కలిసినప్పుడు ఆ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం మన సోషల్ మీడియాలో కదా. కానీ ఇప్పుడు నేను చెప్పా కదా కొంతమంది ఫ్రెండ్స్ అని చెప్పి, వీళ్ళది ఫ్రెండ్షిప్ కాదు, లిటరలీ చెప్పాలంటే అది ఒక స్టేటస్ సింబల్లా అనుకుంటారు. ఎలాగా అంటే మామూలు ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఫొటోస్ పెట్టరు, కానీ కార్లో వెళ్ళే ఫ్రెండ్స్ అండ్ ఇంకా పబ్స్కి, పార్టీస్కి, రిసార్ట్స్కి వెళ్ళే ఫొటోస్ అలాంటివి అంటే, చూసావా అసలు నాకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో అనేది చెప్పుకోవడానికి పెట్టారా ఏంటి వీళ్ళు అనిపిస్తుంది. సో ఎస్, సింపుల్ లివింగ్ స్టైల్ ఇదైతే నాకు తెగ నచ్చిందండి. బికాజ్ అంతే కదా, ఫ్రెండ్స్ దగ్గర కూడా మనం మనలా లేకపోతే ఇంకెందుకండి ఆ ఫ్రెండ్షిప్కి అర్థం ఏమిటో చెప్పండి. అండ్ గుడ్ ఈవినింగ్ అల్కనంద మేడం అంటున్నారు లత గారు ఉయ్యూర్ నుంచి. లాయల్టీ మాట్లాడమే కాకుండా మన మాటను ఓపిక్గా వినేవారు ఉండాలి అంటున్నారు. అవునా లత గారు, దానికి ఇంట్లో వాళ్ళు ఉండుంటారు కదా, అంటే అదే మీ హస్బెండ్ ఉండుంటారు కదా చెప్పేది వినడానికి. బట్ ట్రూ, ఫ్రెండ్షిప్లో ముందు ఎలా అంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అరే వీడికి చెప్పుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ లేకపోతే ఆ ఫ్రెండ్షిప్ ఎక్కువ రోజులు నిలవదు. ఇందాక చెప్పినట్టుగా ఏదో పార్టీలకి ఫంక్షన్లకి తప్ప అది ఉండదు. అండ్ ఇంకా చీరాల శాంతినగర్ నుంచి గోపి గారు, క్వాలిటీ చూస్తానికి వస్తువు కాదండి ఫ్రెండ్, నాకైతే ఫ్రెండ్స్ లేరు కానీ ఫ్రెండ్ అంటే గౌరవం ఉంది. అరే అసలు మీరు ఏ క్వాలిటీ చూడకుండా ఫ్రెండ్షిప్ చేస్తా అన్నారు, మీకు ఫ్రెండ్స్ లేకపోవడం ఏంటి మరి, ఇదే కదా అసలు కలికాలం అంటే. సో గోపి గారు, నేను అంది చూసి చేయడానికి కొనడానికి అదేం వస్తువు కాదు, అలా అని చెప్పి చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తారా? చేయరు కదా, చేస్తే చేయండి బట్ ఫ్యూచర్లో మీరే నష్టపోతారు. అండ్ హెల్పింగ్ నేచర్ అండి అంటున్నారు విజయవాడ నుంచి కరుణ గారు. ఎస్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్. షేరింగ్ ఉండాలి, ఆనెస్ట్గా ఉండాలి, నిజమే అండి షేరింగ్ ఉండాలండి, లేకపోతే చాలా కష్టం. అంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మనం మనీ తీసామనుకోండి మన ఫ్రెండ్సే కదా అనుకుంటాం, కానీ కొంతమంది ఉంటారు మనకి తెలియకుండానే మనతో ఖర్చు పెట్టిస్తారు. ప్రతిసారి అరే కార్డ్తే లేదురా, అరే నెట్ బ్యాలెన్స్ లేదురా అని చెప్పి. సో ఇలా నేను చాలాసార్లు ఇరుక్కుని, ఆల్మోస్ట్ ఒక 10-15 సార్లు ఇరుక్కున్న తర్వాత, ఓ వీళ్ళు నాతో కట్టిస్తున్నారా అని అర్థమైందనమాట అంత పిచ్చిదాన్ని. సో ఫ్రెండ్షిప్లో ముందు మన అన్న భావం అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఎస్, ఎవరైతే ఇప్పుడే ట్యూన్ చేశారో మీ అందరి కోసం మీ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను అండ్ మీ ఆన్సర్స్ కూడా పంపించేసేయండి త్వరగా. అండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఫ్రెండ్షిప్ చేయాలి అంటే మీరు చూసే ఫస్ట్ క్వాలిటీ ఏంటి? సో నేను, ఐ మీన్ ఇద్దరు ముగ్గురు అడిగారు ఏంటి మీరేం చూస్తారు అని చెప్పి. సో నా వరకు అయితే ముందు ఇందాక చెప్పినట్టుగా ఏదో పెద్ద నేను బ్రాండెడ్ వాచ్ పెట్టుకున్నా, నేను పెద్ద గొప్పోడిని అట్లా బిల్డప్ ఇవ్వకుండా ముందు సింపుల్గా ఉండాలి. సో బికాజ్ ఫ్రెండ్ అంటే అన్నీ షేర్ చేసుకుంటాం, నువ్వు స్టార్టింగే ఈ బిల్డప్పులతో ఈ హడావిడితో స్టేటస్ అది ఇది అంటే అస్సలు వద్దమ్మా, నువ్వు లైట్ తీసుకో పక్కెళ్ళి ఆడుకో అని చెప్పాలనిపిస్తుంది నాకు. సో ఎస్ ఫ్రెండ్స్, మరి మీ మనోభావాలు ఇంకా ఈ ఫ్రెండ్షిప్ గురించి, అంటే మీకు ఫ్రెండ్షిప్ చేయాలి అంటే ఎలాంటి గుణం నచ్చుతుంది? సో ఒక్కొక్కరికి ఒకటి నచ్చచ్చు, మనమేం చేయలేం కాబట్టి. సో అలా మీరు ఏ క్వాలిటీని చూస్ చేసుకుంటారు ఆర్ చూసి అట్రాక్ట్ అవుతారు మాతో షేర్ చేసుకోవాలి అంటే మా వాట్సాప్ నెంబర్ 8662488114. సో వన్ బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం. ఈ ట్రాక్ తర్వాత సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. ఈలోపు ఎవరైతే ఇంకా పెడదామా వద్దా, అరే యాక్చువల్గా నాకైతే సర్లే ఆల్రెడీ వీళ్ళు పెట్టేశారు కదా ఇలా అనుకోకుండా, అది వాళ్ళ మనసులోని
భావం. సో మీ మనసులో ఏమనుకుంటున్నారో మాకు పంపించేసేయండి మా వాట్సాప్ నెంబర్కి. అండ్ ఎస్,

సో అందరూ వెళ్ళిపోయారా అలా కాలేజ్ డేస్లోకి? సో వచ్చేసేయండి, మళ్ళీ తిరిగి వచ్చేసేయండి, బికాజ్ సెకండ్ క్వశ్చన్ అడగడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి. సో ఎస్, మరి నేనైతే అడిగాను, ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేయాలి అంటే మీరు చూసే మొదటి లక్షణం ఏంటి, అంటే ఏం చూసి కనెక్ట్ అవుతారు అని చెప్పి. సో నున్న నుండి శోభారాణి, రంగరావు, సాగర్, చాందీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారో తెలుసా? ఎందుకు నేను ఇట్లా నవ్వానో తెలుసా? సో మా అల్క్నంద లాంటి అమ్మాయి స్నేహం కావాలి అన్నారు. దట్ సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే సిహెచ్ రంజిత్ ఫ్రమ్ కానూరు. బేసికల్లీ నేను ఇంట్రోవర్ట్ అండి. సో నాకేంటి అంటే ఎక్స్ట్రోవర్ట్ ఫ్రెండ్ కావాలి, సో టాకెటివ్ పర్సన్ కావాలి నాకు అంటూ ఉన్నారు. ఇంతకీ ఎవరు రంజిత్ అంటే మన తాతారావు గారి మనవడు అనమాట. అరే అసలు మీరు ఇంట్రోవర్ట్ ఏంటి? తాతగారితో మాట్లాడండి రోజుకు ఒక గంట సేపు, దెబ్బకి మీరు కూడా ఎక్స్ట్రావర్ట్ అయిపోతారు. సో ఎస్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వీబీ ఫ్యామిలీ. మీరు కూడా మెసేజెస్ పంపిస్తుండండి, మా షోస్లో మేము అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయండి. అండ్ అల్కంద మేడం గారు, ఫ్రెండ్షిప్ చేయాలంటే అతనిలో గుడ్ క్వాలిటీస్ ఉండాలి, అంటే మంచితనం, మానవత్వం, ఎదుటి వారికి సహాయం చేసే గుణం, ఒకరి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం. అయ్యో బాబా, ఇంత పెద్ద లిస్ట్ పెట్టేశారేంటండి? ఎవరు? పాలెం పోలే గారు, ఆల్గడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఓకే, ఫ్రెండ్ అంటే మన కుటుంబ సభ్యుల్లో ఒకటిగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు. ఓకే, రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి అంటున్నారు. ఎస్, మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇవన్నీ చూసుకుంటే అసలు దొరకరండి. బట్ ఈ రోజుల్లో అసలు దొరకరు. బట్ హోప్ఫుల్లీ మీరు అప్పటి మీ ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా ఇలానే ఉండుంటారు, అది దృష్టిలో పెట్టుకునే రాశారు అనుకుంటున్నారు. అండ్ ఎస్, నెక్స్ట్ ఎవరు అంటే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. గుడ్ ఈవినింగ్ అండి, భలే వేశారుగా అంటున్నారు. ఒకరి మాట ఒకరు అర్థం చేసుకునే మనస్తత్వం, మనసు బాగాలేనప్పుడు మనం చెప్పే విషయం వింటూ రెండు ఓదార్పు మాటలు చెప్పేవారైతే నాకు ఇష్టం. అలానే మా ఫ్రెండ్ తన కష్టసుఖాలు చెప్తే ఓ నాలుగు ఓదార్పు మాటలతో నేను, అలా మొదలై ఇప్పటికీ విడిపోని స్నేహం అండి మాది అంటున్నారు. అంత బాగానే ఉంది. ఆవిడ పేరు పెట్టలేదు ఏంటండి? ఆవిడని ఫోన్ చేసి అడిగి ఓకే అంటేనే పెడతారా ఏంటి? సో మొత్తానికి మీ ఫ్రెండ్షిప్ ఇలానే కలకాలం రెండు జోకులు ఇంక నాలుగు ఓదార్పులుగా ఉండాలి అని కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ ది మెసేజ్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఎడ్లపల్లి శ్రీనివాసరావు అండ్ ఇంకా నీరజ, హాయ్ అల్కనంద గారు అంటూ హైదరాబాద్ అయ్యప్ప హోమ్స్ నుంచి మెసేజ్ పెట్టారు. లాయల్టీ అండ్ బిహేవియర్. ఎస్, అవునండి, బిహేవియర్ బాగోపోతే ఎంత గొప్ప ఫ్రెండ్ అయినా ఆ టైంకి మనల్ని హర్ట్ చేసేస్తారు కదా. సో అదనమాట. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే గుడ్ ఈవినింగ్ ఆర్జీ అల్కనంద గారు, హిందీ సాంగ్ సూపర్గా వేశారు అంటున్నారు కొడుమూరి వీరేష్ అండ్ ఊర్మిళ. థ్యాంక్ యూ సో మచ్. హిందీ సాంగ్స్ ఏంటి, ఇప్పుడు 11 o'clock వరకు మన తెలుగు సాంగ్స్ కూడా అదరగొట్టేస్తూ ఉంటాం. స్టే ట్యూన్డ్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి, హలో. సో గుడ్ ఈవినింగ్ అంటూ ఆనెస్ట్గా హెల్పింగ్ చేయాలి, రిచ్ పూర్ అని చూడకూడదు. యా ఎస్, ఈ మాటే.

0: కమాండ్ కోసం నేను వెయిట్ చేశాను, ఒకళ్ళైనా పంపిస్తారు అని చెప్పి. ఈ రోజుల్లో ఎస్పెషల్లీ చాలామంది అరే వీడు రిచ్చా పూరా, అంటే ఫ్యూచర్లో వీడికి మనకి ఏమైనా ఉపయోగపడతాడా లేదా అని అనుకుంటున్నారు. బట్ అలా ఉండకూడదండి, ఫ్రెండ్షిప్ అంటే ఎంత స్వచ్ఛమైన భావం చెప్పండి. ఆఖరికి దాన్ని కూడా మనోళ్ళు కల్తీ చేసేస్తున్నారు, అట్లా చేయకండి. దాన్ని అలానే ప్యూర్గా ఉండనిద్దాం. అండ్ హాయ్ అక్క, గుడ్ ఈవినింగ్, హ్యాపీ టు లిసన్ టు యూ అంటున్నారు జాస్పర్ ఫ్రమ్ విజయవాడ. సో జాస్పర్ ఏ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఫ్రెండ్షిప్ గురించి అడిగా, లాస్ట్లో వచ్చావు నువ్వు, ఇట్స్ ఓకే, త్వరగా మెసేజ్ పంపించేసే. అండ్ వేటపాలెం దగ్గర నుంచి బొడు బాలసుబ్రహ్మణ్య గారు, మంచితనం అనేది చాలా మందిలో లేకుండా పోతుంది, నలుగురితో నారాయణ అనుకోవాలి అంటున్నారు. బట్ ఆ నలుగురిలో ఉంటారు కొంచెం కొంచెం మంచి వాళ్ళు, అక్కడక్కడ ఉంటారు. అండ్ ఫ్రెండ్స్ ఎంతో మేజర్ రోల్ ప్లే చేస్తారు వాళ్ళని. అంటే చెడ్డ గుణాలున్నా మనం ఫ్రెండ్షిప్ చేయాలి, సరైన మార్గంలో పెట్టాలి. అంతేగాని ఇప్పుడు నేను చూస్తున్నా చాలా ఫ్రెండ్షిప్స్ ఆర్ రిలేషన్స్లో, వాడు ఎలా ఉంటే నాకెందుకు, నాతో బాగానే ఉంటున్నాడు కదా అన్న భావనలో ఉంటున్నారు. అది అస్సలు కరెక్ట్ కాదండి. సో నిజంగా మీ ఫ్రెండ్ ఆర్ ఇంట్లో వాళ్ళైతే మనం కరెక్ట్ చేస్తాం కదా. సో అలానే ఫ్రెండ్షిప్లో కూడా వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు సరిచేసే రైట్ అండ్ ఆ బాధ్యత ఫ్రెండ్స్దే. సో ఎస్ ఫ్రెండ్స్, మరి సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో చాలా సినిమాలు చూస్తూ ఉంటాం కదా, కొన్ని కొన్ని క్యారెక్టర్స్తో కనెక్ట్ అయిపోతాం. ఎలాగంటే ఏ నేను కూడా ఇట్లానే రియాక్ట్ అవుతా కదా అని చెప్పి. సో మరి మీకైతే ఒక 15 నిమిషాలు ఛాన్స్ ఇచ్చేస్తున్నాను. దేనికి అంటారా, ఒక సినిమాలో యాక్ట్ చేయాలి అంటే ఏ క్యారెక్టర్ని చూస్ చేసుకుంటారు, అంటే అదేదో క్యారెక్టర్ బాగుంటుంది అని కాదు, మీ పర్సనాలిటీకి దగ్గరగా ఏ క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పి. సో అంటే ర్యాష్గా అందరితో మాట్లాడడం, ఆర్ సెటైర్ లేయడం కామ్గా, లేకపోతే హీరోయిన్ కొంచెం మన అతడులో పూరిలాగా అందగత్తా అని ఫీల్ అవడం. సో ఇట్లా ఏ క్యారెక్టర్ అయినా సరే స్క్రీన్ మీద ఆ క్యారెక్టర్ చూసినప్పుడు అరే ఇదేదో కొంచెం మనకి దగ్గరగా ఉందే అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది, ఆర్ ఏ రోల్ని చూస్తే అనిపిస్తుంది నాకు మెసేజ్ పంపించేసేయండి. సో ఒక సినిమాలో యాక్ట్ చేయాలి అంటే ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ని చూస్ చేసుకుంటారు, ఎందుకు అని మీరు చెప్పక్కర్లేదు, అది మీ క్యారెక్టర్కి దగ్గరగా ఉంది కాబట్టి మీరు చూస్ చేసుకుంటున్నారని మాకు అర్థమైపోతుంది. సో మరి వెంటనే మెసేజ్ పంపించేసేయండి, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ 7:45, ఇంకా 15 నిమిషాలు మాత్రమే ఉంది. మరి త్వరగా మీరు ఏ సినిమాలో ఏ క్యారెక్టర్కి దగ్గరగా ఉంటారు నాకు ఆన్సర్స్ పంపండి. మరి నా సంగతి కూడా నేను చెప్తా 15 నిమిషాల్లో, నేను నెక్స్ట్ ప్రోగ్రామ్లోకి వెళ్ళే లోపు చెప్తాను. బట్ ముందైతే మీ ఆన్సర్స్ నాకు పంపించేసేయండి. నేను కొత్తగా ట్యూన్ చేసిన వాళ్ళ కోసం మా వాట్సాప్ నెంబర్ 8662488144, 866-24-8884. సో ఇప్పుడైతే మీ అందరి కోసం చిత్రలహరి ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: కమ్ ఆన్ బాయ్స్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజయల్ కదా. మనము నా మన్సూర్ మన్సాయ్ కార్యక్రమంలో అండ్ నేను అడిగిన సెకండ్ క్వశ్చన్, ఒక సినిమాలో యాక్ట్ చేయాలి అంటే ఏ క్యారెక్టర్ని చూస్ చేసుకుంటారు అని చెప్పి. సో ఎస్, మెసేజెస్ అయితే వస్తున్నాయండి. సో ఫస్ట్ ఎవరు పంపించారంటే సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి. పోక్రి మూవీలో మహేష్ బాబు క్యారెక్టర్ అంటున్నారు. అయ్యో బాబోయ్, అవునా? సో మీరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దన్నమాట. అండ్ నెక్స్ట్ కానూరు నుంచి దాతారావు గారు, దూకుడు మూవీలో ప్రకాష్ రాజ్ అంటున్నారు. ఓ, సో అలా కూల్గా అరే మన ఎన్టీ రామారావు సీఎం అయ్యారా అని చెప్పి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారేమో. అండ్ ఎస్, మీరైతే ప్రకాష్ రాజ్ అన్నారు కానీ నేను మామూలుగా అంటే మీ మెసేజెస్ చూసి, సో కానూరు నుంచి తాతారావు గారు ఎలా ఉంటారు అని అనుకున్నాను చెప్పన. సో మనకి ఎస్వి రంగారావు గారు ఉంటారు కదా, ధనమేరా అన్నిటికీ మూలం. సో అలా మిమ్మల్ని ఊహించుకున్నాను అనమాట మీ మెసేజెస్ ఆర్ మీరు పెట్టే తీరును బట్టి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు అయితే అర్థమైంది ఎస్వీఆర్ కాదు నేను, ప్రకాష్ రాజ్ అని చెప్పి. అండ్ రాకేష్ ఫ్రమ్ ముంబై, విక్రమ్ సినిమాలో సూర్య గారి రోలెక్స్ క్యారెక్టర్ అంటున్నారు. ఓకే, సూపర్. అండ్ ఇంకా అప్పల్ రాజు గారు పెడన్ నుంచి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఓ వెంకటేష్ క్యారెక్టర్ అండి అంటున్నారు. అవునా? అరే నాకు అలా అనిపించలేదే, మీరు మహేష్ బాబులో అందరితో కలిసిపోతూ ఉంటారు కదా. ఓకే, సో మొత్తానికైతే అంజలి మీ వైఫ్ పరిస్థితి ఏంటో ఆలోచిస్తున్నా. సో మీరు ఇలా చెయ్యి ఏ అనగానే అన్ని మీ ముందు ఉంటాయన్నమాట. అండ్ ఇంకా మన్మధుడిలో నాగార్జున క్యారెక్టర్ అంటున్నారు కుర్నూతుల సునీల్ గారు. అవునా? అంటే బాసిజం చూపిస్తారా లేదా ఎప్పుడు అందమైన భామలు అంటూ ఉంటారా? నెక్స్ట్ కనకరావు గారు పెడన్ నుంచి మెగాస్టార్ డాడీ మూవీ. ఓకే, సో అంత ప్రేమ ఉంటుంది అని అర్థమైపోయిందండి. నెక్స్ట్ ఎవరు అంటే నేను బాలకృష్ణ ఫ్యాన్ అండి. సో ఆయన డైలాగులైనా పాటలైనా చాలా ఇష్టం. ఆయనకి డైలాగులకి ఈళ్ళలు కేకలు వేస్తుంటారు కాబట్టి నేను బాలకృష్ణ గారి క్యారెక్టరే చేయాలనుకుంటాను అంటున్నారు. ఆయన వీరాభిమాని అయిన పాలెంపోలే గారు ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి. ఓకే, సో నెక్స్ట్ ఎవరు అంటే వీళ్ళ నేమ్ పంపించలేదండి. సో క్వశ్చన్కి రిలేటెడ్ ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ ఆ నలుగురు మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారు అంటున్నారు. మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్. ఓకే, సో సూపర్ క్యారెక్టర్ అండి. అంటే నలుగురికి హెల్ప్ చేసే రోల్ అనమాట మురళీకృష్ణ గారు, టచ్ చేశారండి. సో దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. నిజంగా అలా

వందలో ఒకళ్ళు కాదు, 10లో ఒకళ్ళు ఉంటే కానీ మన దేశం బాగుపడుతూ బట్ ఇప్పుడు 1000లో ఒకళ్ళు కూడా ఇలా ఉండట్లేదు. అంటే పక్క వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు. అండ్ నూనె నుంచి శోభారాణి గారు ఏమంటున్నారంటే, అన్యాయాన్ని ఎదిరించే విజయశాంతి ప్రతిఘటన మూవీలో విజయశాంతి పాత్ర అబ్బా సూపర్ అండి. సో అలా ఊహించుకుంటున్నాం మిమ్మల్ని ఆ డ్రెస్లో. నిజంగానే ఇవాళ అంటే ఆ నలుగురు అండ్ ఇంకా మీరు చెప్పారు కదా ఈ ప్రతిఘటన, ఈ క్యారెక్టర్స్ నిజంగా లైఫ్లో కూడా అందరూ చేయాలండి, అప్పుడే మన దేశం బాగుపడుతుంది కదా. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, నా ఫ్రెండ్ పేరు దమయంతి అంటూ మెసేజ్ పంపించారు. ఓకే, అండ్ ఇంకా ఏమంటారంటే, నందుజీ నాకైతే ఒక టీచర్ పాత్ర చేయాలి అని అనుకుంటున్నాను. అదేనండి నాకు ఇష్టం, సుందరకాండ, ఓల్డ్ బడిపంతులు అట్లా. ఓకే అండి, సో మీరు కూడా టీచరా అండి, అందుకే ఇది ఇష్టమా లేదా అవ్వాలని అనుకున్నారా? అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, అంకుశంలో డాక్టర్ రాజశేఖర్ క్యారెక్టర్ అంటున్నారు మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి. ఓకే సూపర్ అండి. అండ్ ఎస్, ఇంకా మరి చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి, బట్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్, ఆ తర్వాత మీ మెసేజెస్ అన్ని కూడా చదివి వినిపిస్తాను. అండ్ ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం, మీరు ఒక సినిమాలో యాక్ట్ చేయాలి అంటే మీ క్యారెక్టర్కి దగ్గరగా ఉన్న ఏ పాత్రని చూస్ చేసుకుంటారు? మా వాట్సాప్ నెంబర్ 8662488144, 8662488814. సో ఇప్పుడైతే లవ్లీ ట్రాక్ స్టేట్ యూట్యూబ్ విత్ భారతీ ఎఫ్ఎం 101.3, అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

యస్ ఫ్రెండ్స్, ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా. సో బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఉన్నారు కదా. మరి ఇక్కడైతే చాలా మెసేజెస్ వచ్చేసాయి. సులోచన గారు కరీంనగర్ నుంచి గుడ్ ఈవినింగ్ అంటున్నారు. సులోచన గారు అయితే క్వశ్చన్ వినలేదని అర్థమైపోయిందండి. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూర్, రాజా సినిమాలో సౌందర్య గారంటే ఇష్టం, అంటే ఆ రోల్ చేస్తాను అంటున్నారు. ఓకే. అనంతపూర్ నుంచి అనురాధ గారు, నాకు సుహాసిని గారి క్యారెక్టర్ రాక్షసుడు సినిమాలో ఓకే. అసలు అందరూ ఏది ఒక్కళ్ళది కూడా కలవకుండా భలే యునిక్గా పంపిస్తున్నారండి, అందుకే నాకు ఈ మనసు మనసు భలే ఇష్టం. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూర్, ఆ సినిమాలో నితిన్ గారి సిస్టర్ క్యారెక్టర్ ఓకే మేడం, హస్బెండ్ కంటే ముందు ఫ్రెండ్కే కదండి లైఫ్లోకి వచ్చేది అంటున్నారు. ఓకే, మీరు ఆ మాట మీదే ఉంటే ఓకే అండి, బట్ మా ఫ్రెండ్స్ని చూశాను, పెళ్ళయ్యాక హస్బెండ్కే ప్రయారిటీ ఇస్తారు, ఫ్రెండ్స్ని మర్చిపోతారండి, మర్చిపోతారు, అదే నా బాధ కూడా. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే తొమ్మండ్రు సతీష్ వర్మ, దివ్య వీరవల్లి నుండి విక్రమార్కుడులో రవితేజ క్యారెక్టర్ ఓకే. ఏ రవితేజ, జింతా చిత్తా చిత్త ఆ రవితేజనా లేదా పోలీస్ రవితేజనా, పోలీస్ అనే అనుకుంటున్నాను. అండ్ గుడ్ ఈవినింగ్ మేడం, బాగున్నారా అంటున్నారు హైదరాబాద్ నుంచి శ్వేతలక్ష్మిని స్కాన్ హనీ. ఆపద్ బాంధవుడు చిత్రంలో మీనాక్షి శేషాద్రి గారి క్యారెక్టర్ మేడం అంటున్నారు. ఎస్, సో క్యూట్ క్యారెక్టర్ కదా. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి ఇంటర్లింక్ అనమాట ఈ ఆన్సర్. సో ఫ్రెండ్షిప్ ఆర్ ఎవరినైనా గౌరవించడం, ఇష్టపడడం అనేది వాళ్ళ స్థాయి అండ్ ఇంకా డబ్బులు దాన్ని చూసి కాదు అని చెప్పే ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ మీనాక్షి శేషాద్రి గారిది. అండ్ నెక్స్ట్ శంకరాభరణంలో అల్లు రామలింగయ్య గారి పాత్ర అంటున్నారు సుధాకర్ పోల్కొండ బెంగళూరు నుంచి. సూపర్ అండి అసలు మీరు. అండ్ ఘర్షణ మూవీలో వెంకటేష్ గారి క్యారెక్టర్ కూడా మేడం అంటున్నారు కుర్నూతుల సునీల్ గారు. అబ్బా అసలు ఒక గంట టైం ఇస్తే ఒక పెద్ద లిస్టే ప్రిపేర్ చేసుకునేలా ఉన్నారు, బట్ సో నైస్ కదా, మనం ఎలాంటి వాళ్ళం అని చెప్పి ఆల్రెడీ వీళ్ళు సినిమా తీసేశారు కదా. సో ఇలా ఎవరికైనా ఇంట్రొడక్షన్ ఇవ్వాలంటే ఈసారి వెళ్ళి చెప్పడా, ఇదిగో నేను ఎలాంటి వాళ్ళో తెలుసా, ఘర్షణలో వెంకటేష్ టైప్ అని చెప్పుకోవచ్చు. అండ్ పి జానకిరామ్ ఓకే, సో హ్యాకింగ్ మూవీస్లో హ్యాకర్గా అంటున్నారు. సో నందిగామ నుంచి ఓహో వావ్ సూపర్ అండి, అయితే మీకు మీతో మాకు చాలా పని ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మనసు మనసేలో పాల్గొనలేకపోయాను అంటున్నారు ఉమ్మడి నుండి మమ్మ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్. ఇట్స్ ఓకే అండి, కూల్. అండ్ యస్ ఫ్రెండ్స్, మరి ఇందాక కొంతమంది అడిగారు మీరు అని చెప్పారు. సో నాకైతే కొంచెం నా క్యారెక్టర్కి దగ్గరగా ఆనంద్ ఫిల్మ్లో రూపా క్యారెక్టర్ అనిపిస్తుంది, అంటే కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్, అదేదే కొంతమంది పొగరనుకుంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్, కొంచెం తిక్క, ఎక్కువ ప్రేమ, అట్లా అన్నీ అన్నమాట. ఈజీగా నమ్మేయడం, నమ్మి మోసపోయాక ఎవరిని నమ్మకపోవడం, ఇలా చాలా క్యారెక్టర్స్ అయితే ఆ రూపా క్యారెక్టర్తో నేనే కాదు చాలామంది అమ్మాయిలు కనెక్ట్ అవుతారు అనిపిస్తుంది. అండ్ యస్ ఫ్రెండ్స్, ఇది మరి ఈనాటి మనసున్న మనసై ప్రోగ్రామ్. సో స్టూడియోలో సమయం 8 గంటలు. ఇప్పుడైతే మీకోసం వస్తున్నాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్, స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియంలో ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో కడపటి వార్తలు అందేసరికి చెన్నై సూపర్ కింగ్స్ 4.1 ఓవర్లో 1 వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. ప్రపంచ నాయకులకు స్వీడన్ ప్రభుత్వం అందించే అత్యున్నత రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్ పురస్కారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రదానం చేసింది. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ను నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడమే తమ ధ్యేయమని రాష్ట మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన యుఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా సదస్సుకు లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఏపీ లాసెట్, ఏపీ పీజీ, ఎల్ సెట్ ఫలితాలను ఈ రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. మొత్తం 23,996 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 19,197 మంది ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 14,000 కోట్ల రూపాయలతో అమృత పథకం కింద పనులు జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని 54వ డివిజన్లో 350 కిలోలీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న మంచినీటి ట్యాంక్ పనులకు ఆయన ఈరోజు భూమి పూజ చేశారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కెఎల్ రావు వర్ధంతి సందర్భంగా అమరావతి సచివాలయంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. దేశ నీటిపారుదల రంగంలో కెఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను 1800117780 టోల్ ఫ్రీ నంబర్కు స్వర సందేశాల రూపంలో పంపవచ్చు. అదేవిధంగా MyGOV.in వెబ్సైట్ ద్వారా కానీ లేదా నరేంద్ర మోదీ యాప్కు లేదా 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింక్ ద్వారా కూడా ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవం సందర్భంగా పర్యాటక, పురావస్తు శాఖ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, విజయవాడ ఉత్సవ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో వారసత్వ నడక హెరిటేజ్ వాక్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధిక

అధికారులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవా టికెట్లు ఆగస్టు నెల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈ రోజు ఆన్లైన్లో విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ, పాద పద్మారాధన సేవల కోసం భక్తులు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6 గంటలకు తిరిగి వినవచ్చు.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జీ అల్పిన. సో ఇస్ మరి వన్ లాస్ట్ మెసేజ్, బికాస్ వాళ్ళు పంపించిన పాత్ర అలాంటిది. ఏంటి ఆ పాత్ర అనుకుంటారా? అంజలి అంజలి అంజలి మురిసే వెన్నెల పూల జాబిలి. సో అంజలి ఫిలింలో రఘువరన్ రోల్ అంటూ పంపించారు గౌతమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఎస్ గౌతమ్ గారు, నిజంగా ఆ సినిమాలో అన్ని రోల్స్ నాకు భలే ఇష్టం. అండ్ రఘువరన్ రోల్ ఎస్పెషల్లీ ఎంత క్యూట్గా ఉంటుందో, అంటే పిల్లలతో ఉండే బాండ్ కానివ్వండి, ఆర్ వైఫ్తో ఉండే ఎమోషన్స్, ఆర్ ఆ చిన్నపిల్ల అంటే అంజలికి పాపం అట్లా హెల్త్ బాగాలేదు అని చెప్పి అది వాళ్ళ వైఫ్ అండ్ ఫ్యామిలీ తీసుకోలేరు అని చెప్పి తన్ని వేరే చోట ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించడం, సచ్ ఎ రెస్పాన్సిబుల్ గై అనిపిస్తుంది. సో ఎస్ థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు ఈ వండర్ఫుల్ ఫిలిం అండ్ అలానే ఈ రోల్ని గుర్తు చేసినందుకు. సో ఎస్ ఫ్రెండ్స్, స్టూడియోలో సమయం 8:08, విచ్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రాంలోకి. సో డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రాంలో లవ్లీ డ్యూయట్స్ వినిపించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. సో మీరందరూ కూడా రిలాక్స్ అయిపోండి. సో మండే బ్లూస్ అన్నీ పోయి ఉంటాయి, ఇంకా పోవడం ఏంటి, రేపు ట్యూస్డే వచ్చేసింది, మళ్ళీ సండే వచ్చే వరకు ఇదే జోష్ని మేము కొనసాగించాలి, తప్పదు అని మైండ్ సెట్ వచ్చేసి ఉంటుంది కదా. సో ఎస్, మరి ఈనాటి డ్యూయట్ డ్యూయట్లో డాకు మహారాజ్ ఫిలిం నుంచి ఒక్క లవ్

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆచే అల్కనంద. డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రామ్లో మనమైతే ఉన్నాం ఆచార్య, అండ్ అలానే అంతరిక్షం ఫిల్మ్ నుంచి లవ్లీ ట్రాక్ విన్నాం. సో నిజంగా ఇలా మన కోసం ఒకళ్ళు ఉన్నారు అన్న ఫీలింగ్ ఉంటే సమయమే తెలీదు, జస్ట్ లైక్ ఇప్పుడు మీరు విన్న ఈ పాటలాగా. మరి సమయం పక్కన పెడితే అసలు నువ్వు నాకే సొంతం అని ఇక్కడ ఓ ఇద్దరు పాడుకుంటున్నారు. మరి వీళ్ళ గోల ఏంటో కూడా వినేద్దాం. గోల కాదు, వీళ్ళ ప్రేమ గోల ఏంటో వినేద్దాం. సో భారతీయుడు ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ స్ట్రీట్ ఏంటో వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జల్ తిందా అండ్ మన విన్నాం డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రామ్లో. సో ఎస్, బ్యూటిఫుల్ డ్యూయట్స్ అన్నీ కూడా వింటున్నారు. హరిహరన్ హరిని పాడిన బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు ఫ్రమ్ ద ఫిలిం భారతీయుడు. సో మ్యూజిక్ అందించింది వన్ అండ్ ఓన్లీ ఏఆర్ రెహమాన్ అండ్ రచించింది భువన్ చంద్ర. సో ఇప్పుడైతే స్టూడియోలో సమయం 8:30 ఇప్పుడైతే వింటారు తెలుగులో వార్తా ప్రసారం. అనంతరం కంటిన్యూ చేద్దాం డ్యూయట్ డ్యూయట్.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంతో భారత్, నార్వే దేశాలు దీర్ఘకాలిక భవిష్యత్తును నిర్మించుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. కేరళం నూతన ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ఈరోజు ప్రమాణం స్వీకారం చేశారు. వార్తల వివరాలు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్, నార్వే 2 దేశాలు నియమాల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను, దౌత్యాన్ని విశ్వసిస్తాయని అన్నారు. కేవలం సైనిక ఘర్షణతో ఏ సమస్యను పరిష్కరించలేమని అన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలోని పరిస్థితులను ప్రస్తావిస్తూ శాంతిని త్వరగా పునరుద్ధరించే లక్ష్యంతో చేసే అన్ని ప్రయత్నాలకు ఇరు దేశాలు మద్దతు ఇస్తాయని చెప్పారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నార్వేలో పర్యటించిన ఆయన నార్వే ప్రధాని జోనాస్ గహర్స్టోర్తో కలిసి ఓస్లోలో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధాన్ని గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచేందుకు ఇరువురు అంగీకరించారు. అనంతరం నిర్వహించిన ఉమ్మడి పాత్రికేయుల సమావేశంలో భారత ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: ఎక్సలెన్సీ, ఆర్కిటిక్ సే ఔటర్ స్పేస్ తక్, గ్రీన్ షిప్పింగ్ సే బ్లూ ఎకానమీ తక్, ఎనర్జీ సెక్యూరిటీ సే లేకర్ ఫుడ్ సెక్యూరిటీ తక్, హమారా సహయోగ్ నయే ఫ్రంటియర్స్ కో చూ రహా హై. ఆయే హమ్ అప్నే గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే మాధ్యమ్ సే ఏక్ ట్రస్టెడ్ ఫ్యూచరిస్టిక్ ఆర్ లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ కా నయా అధ్యాయ లిఖే. ఆప్కా బహుత్ బహుత్ ధన్యవాద్.
0: అంతకుముందు స్వీడన్ పర్యటనను ముగించుకున్న ఆయన ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల సంబంధాలకు సరికొత్త వేగం లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. ఉమ్మడి పరిశోధనల కోసం జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0, శాస్త్ర సాంకేతిక రంగాల బలోపేతానికి భారత్ స్వీడన్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారిడార్ను ప్రారంభించామని చెప్పారు. 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దిగుమతులకు అంతరాయం ఏర్పడినప్పటికీ దేశంలోని రిఫైనరీలు యథావిధిగా పనిచేస్తున్నాయని, భారతదేశం వద్ద తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్ మంత్రిత్వ మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజ వాయువుల నిల్వలు తగినంతగా ఉన్నాయని చెప్పారు. ఏ ఎల్పీజీ పంపిణీ కేంద్రంలోనూ నిల్వల కొరత ఏర్పడలేదని, అయితే వదంతులు వ్యాపించడం వల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భయాందోళనలతో అధిక కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇక రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అపర్ణ ఎస్ శర్మ మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువుల లభ్యత 50% పైగా ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఆమె చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం తర్వాత దేశీయ ఉత్పత్తి గణనీయంగా సుమారు 86.2 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఉందని ఆమె వివరిస్తూ,
2: availability of fertilizer for the season, that is kharif season, more than 51% across the states and about 200.98 lmt

0: Fertilizer is available across the country. There's no major change in the MRP of major fertilizer. Domestic production after the crisis period has been substantial, that is 86.2 LMT, and about more than 22 LMT of imports have reached our shores. So overall, the position is comfortable.
1: కేరళం నూతన ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో కేరళం రాష్ట 13వ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ బాధ్యతలు చేపట్టారు. ఆయనతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్బులు, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు చాలా త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, వీరి పట్ల ప్రత్యేక శ్రద్ద వహించడంతో పాటు నిరంతరం పర్యవేక్షణ అవసరమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. శరీరానికి చలవనిచ్చే ఆహార నియమాలను పాటించాలని ఆయుర్వేద విభాగం సూచించింది. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి పానీయాలు తీసుకోవడంతో పాటు తీవ్రమైన ఎండల్లో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సాంప్రదాయకంగా తయారు చేసే నిమ్మరసం, మామిడి, చింతపండుతో చేసిన పానీయాలను తీసుకోవాలని సూచించింది. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ఎదురుగా వస్తున్న మ్యాజిక్ వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 5 గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లఖింపూర్ ఖేరిలో ఊంచ్ గ్రామంలోని సిసయ్య జాతీయ రహదారిపై ఈ ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 12 మందికి పైగా రోజువారీ కూలీలతో ప్రయాణిస్తున్న ఈ వాహనం అదుపు తప్పి ముందు వెళుతున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ప్రధాని ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు మే 26న కేరళంను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD ప్రకటించింది. సాధారణంగా ఇవి ప్రతి ఏడాది జూన్ 1న కేరళకు చేరుకుంటాయని, ఈసారి 6 రోజులు ముందుగానే చేరుకునే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు ఈరోజు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని IMD వెల్లడించింది. మరిన్ని వివరాలను IMD శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
2: South West monsoon has further advanced into some more parts of Southeast Arabian Sea, some parts of Comorin area, some more parts of Southwest and Southeast Bay Bengal, most part of Andaman Sea, entire Andaman and Nicobar Islands, and some parts of East Central Bay of Bengal. Then isolated heavy to very heavy rainfall is likely over Northeast India and over Andaman and Nicobar Island, Sub-Himalayan West Bengal and Sikkim during next 6 to 7 days, and over Tamil Nadu, Puducherry, Karaikal, Kerala, Mahe, Lakshadweep and South Indian Karnataka during next 3 days.
1: నీట్ యూజీ 2026 ప్రశ్న పత్రం లీకేజీ కేసుతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA సంస్కరణల అమలుపై సమీక్షించాలని పార్లమెంటరీ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు చర్చల కోసం NTA చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ జోషి సహా ఇతర ఉన్నతాధికారులకు కమిటీ నోటీసులు జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ NTA సంస్కరణలపై ఈ నెల 21న విద్యామంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు కమిటీ ముందు విచారణకు హాజరు కావాలని రాజ్యసభ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక మరోవైపు ప్రశ్న పత్రం లీకేజీపై సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. గడిచిన 24 గంటల్లో సీబీఐ 5 వేరువేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ప్రముఖ ఆర్సీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రొఫెసర్ శివరాజ్ మొటెగావ్కర్ను కూడా అరెస్టు చేసింది. ఇప్పటి వరకు న్యూఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ ప్రాంతాలలో 10 మంది నిందితులను సీబీఐ అరెస్టు చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంతో భారత్, నార్వే దేశాలు దీర్ఘకాలిక భవిష్యత్తును నిర్మించుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. కేరళం నూతన ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ఈరోజు ప్రమాణం స్వీకారం చేశారు. జాతీయ వార్తలు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ నంద అండ్ మనం విన్నాము డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రాంలో. సో డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రాంలో మరి ఇంటర్నేషనల్ మ్యూజియం డే రోజున ఈ పాట వినిపించకపోతే ఎలా చెప్పండి, మరి ఏంటా పాట అనుకుంటున్నారా? సో ఈ హీరో హీరోయిన్ ప్రేమ ఎంత అతిశయం అంటూ ప్రపంచమంతా చుట్టొచ్చారు, అది కూడా 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్. సో ఎస్, జీన్స్ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు విభిన్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ తింద మన జివే డివేట్ ప్రోగ్రామ్లో సీక్ఎస్ మరి వన్ లవ్లీ డివేట్ తోటి ఈ నాటి డివేట్ డివేట్ ప్రోగ్రామ్ ఎండ్ చేసేద్దాం. సో ఎస్, వి ఫిలిం నుంచి మరి మరీ ఇంత ఒత్తుగా అంటూ ఈ హీరో హీరోయిన్ పాటలాడు

పాట పాడుకోవడం, యాక్చువల్లీ మాట్లాడుకోవడం కాదు, మాట్లాడుకుంటున్నట్టుగా పాట పాడుకుంటున్నారు. సో ఈ లవ్లీ ట్రాక్ తోటి జీవెట్ జీవెట్కి టాటా బాయ్ చెప్పేద్దాం. స్టే ట్యూన్డ్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యోర్ ఆశయాల్ నింద అండ్ స్టూడియోలో సమయం 9:06 అంటే మనం ఎంటర్ అయిపోయాం మధుర స్వరాలు కార్యక్రమంలోకి. రిలీజ్ అయ్యి 30 సంవత్సరాలైనా ఇప్పటికీ మనకి గుర్తుండిపోయే చిత్రాలు ఎన్నో. ఏంటబ్బా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ 30 మీద పడ్డాను అనుకుంటున్నారా? మరి 2026కి 30 ఏళ్ల క్రితం అంటే 1996 సంవత్సరంలో మన టాలీవుడ్లో ఎన్నో వండర్ఫుల్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి కదా. మరి అయితే ఆ చిత్రాల గురించి మాట్లాడుకుంటూ ఆ చిత్రాల్లోని పాటలు విందాం ఈనాటి మధురస్వరాలు కార్యక్రమంలో. ఇంతకీ అందరూ ఏం చేస్తున్నారు, ఇంకేం చేస్తాం, బోన్ చేస్తున్నాం అనుకుంటున్నారా? సో మనమైతే ఇయ చేస్తాం, కానీ ప్రేమలో ఉన్న వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి కదా. మరి వాళ్ళ లెక్కలు ఏంటో తెలియాలి అంటే 1996లో రిలీజ్ అయ్యి హల్చల్ చేసిన గులాబీ చిత్రంలోని ఈ లవ్లీ ట్రాక్ తోటి ఈనాటి మధురస్వరాలు కార్యక్రమం స్టార్ట్ చేయాల్సిందే. సో ఎస్, మరి ఇప్పుడైతే ఈ లవ్లీ ట్రాక్ గులాబీ చిత్రం నుంచి ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు సాంగ్ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యోర్ ఆర్జే అల్క్నందా.

సో 30 సంవత్సరాల క్రితం కాబట్టి అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను అంటూ పాడుకున్నారు. అదే ఇప్పుడు అంటారా? ఏం చేస్తున్నాడు అబ్బా, ఉండు ఫోన్ చేద్దాం. నువ్వు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలే? అసలు నువ్వు ఫోన్ ఎందుకు ఎంగేజ్ వస్తుంది అన్న జనరేషన్లో ఉంటాం. సో ఎస్, మరి జోక్స్ అబౌట్ ప్రేమికుల గురించి మనకి ఎందుకు చెప్పండి. మనం మన మధురస్వరాలు టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఎస్, 1996. సో కరెక్ట్గా 30 సంవత్సరాల క్రితం మన టాలీవుడ్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు రిలీజ్ అయినాయి అండ్ మనల్ని అలరించాయి, సూపర్ డూపర్ హిట్స్గా నిలిచాయి. కొన్ని సూపర్ డూపర్ హిట్స్ అవ్వకపోయినప్పటికీ మంచి చిత్రాలుగా అలానే మంచి యాక్టర్స్ని మనకి అందించాయి. అండ్ ఎస్, అదే 1996లో రిలీజ్ అయిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన వేండితరికి పరిచయమైన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఎప్పుడు రిలీజ్ అయింది అంటే 1996 11th అక్టోబర్. సో ఈ అక్టోబర్కి 30 సంవత్సరాలు అవుతుంది పవన్ కళ్యాణ్ మన వెండితెరకి పరిచయమై. అండ్ యునో వాట్, ఈ సినిమా 1988లో రిలీజ్ అయిన ఖయామత్ సే ఖయామత్ తక్ ఫిల్మ్కి అఫీషియల్ రీమేక్. అండ్ మీకు కనుక గుర్తుండుంటే అప్పటి వరకు తెలుగులో అంటే మన టాలీవుడ్లో వచ్చిన ఫిల్మ్స్లో మార్షల్ ఆర్ట్స్ అనేవి సుమన్ గారు అండ్ ఇంకా భానుచంద్ర గారు కరాటే అలాంటివి మనకి వెండితెర పైన చూపించారు, అంటే రుచి చూపించారు అని చెప్పాలి. అయితే ఈ చిత్రంలో మాత్రం పవన్ కళ్యాణ్ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు అనే చెప్పాలి. సో ఆ బ్రిక్స్ పగలగొట్టేవి కానివ్వండి, ఆర్ ఆ చేతుల మీద నుంచి ఆ బైక్స్ అండ్ ఇంకా ఆ టైర్స్ అవన్నీ వెళ్ళేవి, అవన్నీ చూసి ఫస్ట్ అయితే వామో అని అనిపించే ఉంటుంది ఖచ్చితంగా అందరికీ. బికాజ్ అప్పట్లో మనకి సోషల్ మీడియా అండ్ అవి ఎట్లా చేస్తారు ఇదంతా అవేర్నెస్ లేదు కాబట్టి జస్ట్ వావ్ అని అనిపిస్తుంది. అండ్ ఎలా అయితే డ్యాన్స్ని వాళ్ళ బ్రదర్ మెగాస్టార్ ఇంట్రడ్యూస్ చేశారో, ఇలా ఈ ట్రెండ్ని మన టాలీవుడ్కి ఇంట్రడ్యూస్ చేశారు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ద్వారా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో ఎస్, మరి ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ నటించిన బద్రి ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్, ఆ తర్వాత మన 1996లో రిలీజ్ అయిన మరిన్ని చిత్రాల గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అంత సిస్ యోర్ అజల్ కింద మనమున్నాము మధురస్వరాలు కార్యక్రమంలో. సో ఎస్, తమిళ ఫిలింలోంచి లవ్లీ ట్రాక్ విన్నారు కదా. మరి అలా 1996లో పవన్ కళ్యాణే కాదు, ఇంకా చాలామంది హీరోస్ సూపర్ డూపర్ హిట్స్ మనకి అందించారు. మరి హీరోస్ పక్కన పెట్టేస్తే పిల్లలే ఈ ఫిలింలో మెయిన్ క్యారెక్టర్స్ అని చెప్పచ్చు. మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళే హీరో హీరోయిన్కి మించి చేశారు అని చెప్పచ్చు. అండ్ ఎస్, దాట్ ఈజ్ లిటిల్ సోల్జర్స్ ఫిలిం. సో 1996లో గున్నం గంగరాజు గారి డైరెక్షన్లో, సో ఆయనే ప్రొడ్యూస్ చేసిన చిత్రం లిటిల్ సోల్జర్స్. ఇప్పటికీ ఈ జనరేషన్ పిల్లలు చూసినా అరే భలే ఉందే అంటారు. మరి అంత అద్భుతంగా నటించారు దీనిలో బేబీ కావ్య అండ్ బాలాదిత్య. సో రమేష్ అరవింద్ అండ్ హీరా హీరో హీరోయిన్గా ఒక వెరీ ఇంపార్టెంట్ రోల్ చేసినప్పటికీ మొత్తం సినిమా వాళ్ళ భుజాల మీద మోశారు అనే చెప్పచ్చు ఈ ఇద్దరు లిటిల్ సోల్జర్స్. అండ్ అందుకే ప్రతి ఒక్కళ్ళు ఈ చిత్రానికి కనెక్ట్ అప్పుడు అయ్యారు, ఇప్పటికీ అవుతుంటారు. బికాజ్ సాంగ్స్ వైజ్, స్టోరీ వైజ్, అంటే లవ్ మ్యారేజ్ అంటే ఎలా ఇంట్లో రెస్ట్రిక్ట్ చేస్తారు ఆర్ మేము ఒప్పుకొని ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటే, ఇన్ కేస్ పేరెంట్స్కి ఇష్టం లేకుండా వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయొచ్చు, తర్వాత మళ్ళీ వాళ్ళు మనవాళ్ళ కోసం కలవడం. సో ఇట్స్ సచ్ ఎ క్యూట్ స్టోరీ, అందుకే ఇంత సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ యునో వాట్, 6 నంది అవార్డ్స్ అండ్ ఇంకా ఆ సంవత్సరం నేషనల్ ఫిలిం నేషనల్ ఫిల్మ్ అవార్డ్ బేబీ కావ్యకి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా రావడం జరిగింది ఈ చిత్రానికి గాను. సో 30 సంవత్సరాలు అయింది, మేబీ వీళ్ళిద్దరూ పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు, బట్ స్టిల్ ఈ ఫిల్మ్ చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి పాటల్ని, కామెడీని, సీన్స్ని అంతా కూడా ఎంజాయ్ చేస్తారు. సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఫిల్మ్ లిటిల్ సోల్జర్స్. సో యస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే ఇందులోంచి ఒక లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మరి అలా పండగల్లే సాగుతున్న ఆ జీవితంలో యాక్సిడెంట్ రూపంలో విషాదం చోటు చేసుకుంటుంది. సో నిజంగా 3 ఇయర్స్ అండ్ 7-8 ఇయర్స్ పిల్లలు పేరెంట్స్ లేకపోతే ఒక్కళ్ళు ఎలా ఉంటారు, ఒక్కళ్ళు అన్ని పనులు ఎలా చేసుకోగలుగుతారు? ఆ ఊహే అసలు ఎవరికి ఈ సిట్యుయేషన్ రాకూడదు అనిపిస్తుంది కదా. మరి అలాంటి సిచ్యువేషన్లో సన్నీ బన్నీ ఏం చేశారు, వాళ్ళ తాతగారి ఇంటికి వెళ్ళి అక్కడ ఉండే ఆ స్ట్రిక్ట్ రూల్స్ని ఎలా ఎదుర్కొన్నారు? ఫైనల్లీ ఆస్తి కోసం చేసే అంటే విలన్స్ చేసే ఆ స్కామ్ నుంచి వాళ్ళని వాళ్ళు సంరక్షించుకుంటూ ఆఖరికి అమ్మమ్మ తాతయ్య ప్రేమకి ఎలా దగ్గరయ్యారు అన్నదే ఈ లిటిల్ సోల్జర్స్ ఫిలిం. సో నిజంగా అన్ని క్యారెక్టర్స్ కూడా మరీ ఓవర్గా కాకుండా వాళ్ళ వరకు వాళ్ళు అద్భుతంగా నటించారు. కాబట్టి ఇందాక చెప్పినట్టుగా 6 అవార్డ్స్ వచ్చాయి, 6 నంది అవార్డ్స్ 1996 ఫిల్మ్లో. సో వెండి నంది అంటే సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా అండ్ బెస్ట్ డైరెక్టర్గా గుణం గంగరాజ్ గారు, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా కూడా అందుకున్నారు అవార్డ్ని అండ్ బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్గా కోట శ్రీనివాసరావు గారు. అప్పటి వరకు తన కామెడీతో మనల్ని అలరించిన కోట శ్రీనివాసరావు గారు ఇందులో ఒక మేజర్ రోల్లో అంటే ఒక స్ట్రిక్ట్ ఫాదర్ రోల్లో, బట్ మళ్ళీ మనవల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ మీద ప్రేమ అండ్ ఇంకా అలానే వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించాలి అని దానిలో కూడా కొంచెం డిసిప్లిన్ యాడ్ చేయడం. సో సచ్ ఎ క్యూట్ రోల్. సో అందుకే బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్గా 1996లో అవార్డు అందుకున్నారు కోట శ్రీనివాసరావు గారు. అండ్ బెస్ట్ జైల్ యాక్టర్గా మాస్టర్ బాలాదిత్య, బెస్ట్ జైల్ యాక్ట్రెస్గా బేబీ కావ్య. సో ఎస్ ఫ్రెండ్స్, ఇది మరి 1996ని ఇంకా బ్యూటిఫుల్గా చేసిన లిటిల్ సోల్జర్స్ ఫిలిం గురించి. అండ్ ఎస్, బ్రహ్మానందం గారి క్యారెక్టర్ గురించి మర్చిపోతే ఎట్లా చెప్పండి, అటు కామెడీ అండ్ అట్ ది సేమ్ టైం ఈ పిల్లలకి కొండంత ధైర్యం ఇచ్చే ఒక పాత్ర. అంటే నేను ఉన్నా కదా, నేను చూసుకుంటానులే అని చెప్పి. సో అప్పుడే పేరెంట్స్ని కోల్పోయిన వాళ్ళు ఈ తాత పెట్టే స్ట్రిక్ట్ రూల్స్కి ఇంకా భయపడిపోకుండా అరే కూల్గా ఉండండి, చిల్ అవ్వండి అని చెప్పి ఆయన రోల్ కూడా నిజంగా ఎంత బాగుండదంటే అబ్బా, నిజంగా మన లైఫ్లో అందరూ ఇలా మంచివాళ్ళు ఉంటే ఎంత బాగుంటుందో అన్నంత వండర్ఫుల్ ఫిల్మ్ లిటిల్ సోల్జర్స్. మరి ఇప్పుడైతే ఒక లవ్లీ ట్రాక్ వినేద్దాం. మన శ్రీ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలోని పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి, బట్ ఎస్పెషల్లీ ఈ పాట అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా స్పెషల్గా ఉంటుంది అని చెప్పాలి. సో యస్, మీకోసం మేరా నామ్ జోకరు మేరా కమ్ నౌకరు. సో ఈ

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జేఎల్ క్రింద మర్మనామ్ మధుర స్వరాలు కార్యక్రమంలో. అండ్ ఎస్, 1996 ఒక ఐకానిక్ ఇయర్ అనే చెప్పాలి, బికాస్ అందరు హీరోస్కి సూపర్ డూపర్ హిట్లు అందించింది అండ్ అలానే మనకి ఎన్నో వండర్ఫుల్ ఫిలిమ్స్ కూడా.

మరి ఎందరో హీరోస్కి సూపర్ డూపర్ హిట్స్ అన్నాను కదా, ఆ కేటగిరీలో హ్యాట్రిక్ కొట్టిన హీరో జేడి చక్రవర్తి. సో జేడి చక్రవర్తి ఆ సంవత్సరంలో బొంబాయి ప్రియుడు, గులాబీ అండ్ దయ్యం మృగం, సో ఇట్లా ఎన్నో వండర్ఫుల్ ఫిలిమ్స్లో నటించడం జరిగింది. అండ్ అందులోనూ గులాబీ చిత్రంలో ఆ కెమిస్ట్రీ మహేశ్వరి గారు అండ్ ఇంకా జేడి చక్రవర్తి గారు, సో చూసుకోకుండా ప్రేమించడం, అది కూడా హీరోని టీజ్ చేయడం, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చారు ఈ చిత్రం ద్వారా. అండ్ ఇంకా బొంబాయి ప్రియుడు, బొంబాయి ప్రియుడు అటు కామెడీ అండ్ లవ్స్ రెండు కలిపి మన ముందుకు తీసుకొచ్చారు కె రాఘవేంద్రరావు గారు. అండ్ ఎస్, మరి ఆ సంవత్సరంలో మూడు హిట్లు అందించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నారు మన జేడి చక్రవర్తి. సో ఎస్, మరి ఇప్పుడైతే బొంబాయి ప్రియుడు ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఎస్ మనమున్న మధుర స్వరాలు కార్యక్రమంలో 30 సంవత్సరాల క్రితం రిలీజ్ అయినప్పటికీ ఇప్పటికీ మనకు గుర్తుండిపోయే చిత్రాలు అండ్ ఆ పాటలు కూడా ఒక్కొక్కటి అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా. సో ఎస్ గులాబీ ఫిలిం నుంచి డ్రీమ్ గర్ల్ అంటూ శశి ప్రీతం స్వరపరిచిన వండర్ఫుల్ ట్రాక్ అయితే వినేశారు. అండ్ ఎస్ మరి 1996లో ఇన్ని బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ ఉంటే 1 అవర్లో ఎలా చెప్దాం అనుకున్నావు అని అనుకుంటున్నారా? సో ఎస్ ఎగ్జాక్ట్లీ, అసలు ఒక్కొక్క ఫిలిం గురించి ఒక్కొక్క షోలో చెప్పచ్చు. అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ మనకి 1996లో మన టాలీవుడ్లో అందించారు వేరియస్ డైరెక్టర్స్ అండ్ హీరోస్. సో అయితే మరి 1 లాస్ట్ ఫిలిం గురించి మాట్లాడుకున్నాం, తర్వాత ఎలాగో మీకు అర్థమైపోయి ఉంటుంది దీనికి పార్ట్ 2 ఉండబోతుంది అని చెప్పి. సో ఎస్ మళ్ళీ 27th మాట్లాడుకుందాం పార్ట్ 2, అదో ఫిలిమ్స్ 1996లో ఏవైతే రిలీజ్ అయ్యాయో వాటి గురించి. బట్ రైట్ నౌ అయితే నిన్నే పెళ్ళాడతా. సో కృష్ణ వంశీ డైరెక్షన్లో నాగార్జున, టబు, లక్ష్మి, చంద్రమోహన్, చలపతిరావు, అబ్బా ఒకళ్ళు ఏంటండి ఈ చిత్రంలో ప్రతి ఒక్కరికి ఒక ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది అనే చెప్పాలి. అంటే ప్రతి సీన్లో కూడా మొత్తం ఫ్యామిలీ అంతా ఉంటారు కాబట్టి. సో లక్ష్మి గారు, గిరిబాబు గారు, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ బెనర్జీ అండ్ యూ నో వాట్, రవితేజ గారు టబుని ఏడిపించే ఒక సీన్లో మనకు కనిపిస్తారు. అంటే లైక్ ఇన్ స్టార్టింగ్ ఆఫ్ హిస్ కెరియర్. అండ్ ఇంకా ఉత్తేజ్ కజిన్స్గా చాలామంది, ఇంకా రమాప్రభా గారు, మంజు భార్గవి గారు టబు వాళ్ళ మదర్గా, కవిత, ఇట్లా ఎంతమంది యాక్టర్స్ ఉన్నారో ఈ చిత్రంలో. సో ఇంతకీ ఈ చిత్రం 1996 అక్టోబర్ 4 రిలీజ్ అయింది. అండ్ ఇవన్నీ నాకు తెలిసి దసరాకి ప్లాన్ చేసుకుని మన హీరోస్ అందరూ రిలీజ్ చేసుంటారు. సో అలా కుటుంబ సమేతంగా చూడదగిన ఫిలిం అండ్ అలానే అందరినీ అలరించి సూపర్ డూపర్ హిట్ అయిన ఫిలిం నిన్నే పెళ్ళాడతా. సో ఎస్ ఫ్రెండ్స్, మరి నిన్నే పెళ్ళాడతాలోని ఈ లవ్లీ ట్రాక్ తోటి ఈనాటి, అంటే చెప్పా కదా 1996లో ఇంకా బోల్డ్ ఫిలిమ్స్ అయితే రిలీజ్ అయినాయి, వాటన్నిటి గురించి మన నెక్స్ట్ షోలో ఎప్పుడైనా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ అయితే

ఇవాల్టి మధురస్వరాలు ఈ నిన్నే పెళ్ళాడతా ఫిలిం తోటి ఎండ్ చేసేద్దాం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్కనందా.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో అలనాటి సుస్వర గీతాలు అన్నీ వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా. మరి మరి ఈరోజు ఎవరి గురించి తెలుసుకోబోతున్నాం, ఏం పాటలు వినబోతున్నాం, ఇవన్నీ ముందు తెలుసుకోవాలి అంటే కార్యక్రమం మొదలు పెట్టాలి కదా. సో ఎస్, మరి ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమంలో గులేబా కావాలి కదా చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాటతోటి మన వినిపించని రాగాలే స్టార్ట్ చేసేద్దాం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ అల్క్నందా.

మీరు విన్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజల్ నంద అండ్ మనమునాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. మరి ఈరోజు వినిపించని రాగాలే కార్యక్రమంలో ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే, వెరీ ఫేమస్ నావలిస్ట్ ఎద్దనపూడి సులోచన రాణి గారి గురించి. 1940 April 2 కాజా గ్రామంలో జన్మించారు ఎద్దనపూడి సులోచన రాణి గారు. అండ్ 70s 80s ఎన్ని నావల్స్ రాశారో అవన్నీ ఎంత ఫేమస్సో చెప్పక్కర్లేదు. అండ్ యునో వాట్, ఆవిడ నావెల్స్కి ఎంతమంది ఎంత ఫ్యాన్స్ ఉండేవాళ్ళు అంటే, 70s పుట్టిన వాళ్ళకి అంటే పిల్లల పేరు కూడా సులోచన రాణి అని చాలామంది పెట్టుకునేవాళ్ళు అంటే ఏమాత్రం అతిశయక్తి కాదు. మరి సులోచన రాణి గారు రాసిన ఎన్నో నావెల్స్ని మన టాలీవుడ్కు వండర్ఫుల్ ఫిలిమ్స్గా తెరపైన ఎందరో దర్శకులు తీర్చిదిద్దారు. మరి వాటి గురించి అయితే తెలుసుకుందాం ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమంలో. ముందుగా జీవన తరంగాలు, ఎద్దనపూడి సులోచన గారు రాసిన జీవన తరంగాలు నావెల్ ఆధారంగా 1973 మన ముందుకు వచ్చిన చిత్రమే జీవన తరంగాలు. శోభన్ బాబు, కృష్ణరాజు, వాణిశ్రీ, చంద్రమోహన్ లక్ష్మి ఇట్లా వీళ్ళందరూ అంటే ఒక మల్టీ స్టారర్ ఫిలిం అనే చెప్పాలి. సో ఈ ఫిలింలో నటించడం జరిగింది. అండ్ ఎస్, ఇది ఆవిడ నావెల్ ఆధారంగా తీసిన ఒక చిత్రం. అండ్ ఈ చిత్రం ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందంటే 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా అందుకుంది ఆ సంవత్సరం. ఫస్ట్ వచ్చి బెస్ట్ ఫిలిం అవార్డ్ డి రామానాయుడు గారు అంటే ప్రొడ్యూసర్, అండ్ బెస్ట్ డైరెక్టర్గా ఫిలింఫేర్ అవార్డ్ టి రామారావు గారు అందుకున్నారు. అండ్ ఇంకా బెస్ట్ యాక్ట్రెస్గా ఫిలింఫేర్ అవార్డ్ వాణిశ్రీ గారు ఆ సంవత్సరం అందుకున్నారు. సో ఎస్, మరి ఇప్పుడైతే జీవన తరంగాలు చిత్రం నుంచి ఈ లవ్లీ ట్రాక్ విన్న తర్వాత ఇంకా ఎద్దనపూడి సులోచన రాణి గారు మనకు అందించిన నావెల్స్ అండ్ వాటి నుంచి వచ్చిన చిత్రాల గురించి తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ టు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున వినిపించని రాగాలే కార్యక్రమంలో లేత మనసుల చిత్రం నుంచి బ్యూటిఫుల్ రాగ్ విన్నారు. మరి ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమంలో ఎద్దన్పూడి సులోచన రాణి గారు రాసిన నావెల్స్ నుంచి మన టాలీవుడ్లో తీసిన చిత్రాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అయితే చిన్నప్పటి నుంచి సాహిత్యం పట్ల ఎంతో ఆసక్తి ఉన్న సులోచన రాణి గారు 80కి పైగా నవలలు రాయడం జరిగింది. కీర్తి కిరీటాలు, ఆత్మీయులు, ఆహుతి, అమృతధార, ఈ జీవితం నాది, గిరిజా కళ్యాణం, జాహ్నవి, జీవన తరంగాలు, కృష్ణలోహిత, మధుర స్వప్నం, ప్రియసఖి, సంయుక్త, స్నేహమయ్యి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైనవి. అయితే ఇప్పుడు అందరూ ఫోన్లో పడి కొంచెం పుస్తక పఠనం మీద ఆసక్తి తగ్గించారు. కానీ అప్పట్లో బుక్స్ చదవడం అలవాటు లేని వాళ్ళని అరే ఏంటి వీడు బుక్స్ చదవడా అని అనుకునేవాళ్ళు ఏమో బహుశా. మరి అప్పట్లో అంత అద్భుతమైన నావెల్స్ ఉండేవి అండ్ అలానే టైంని కొంచెం కూడా వేస్ట్ చేయకుండా ఉపయోగించుకునేవాళ్ళు అప్పటి తరం వాళ్ళు అనే చెప్పాలి. మరి అట్లా ఎన్నో అద్భుతమైన నావెల్స్ అండ్ ఈవిడ నావెల్స్ చూస్తే లైక్ అప్పట్లోనే అంటే 70స్లోనే ఆడవాళ్ళు ఎలా వాళ్ళ అంటే స్వయం ఉపాధి అనాలా లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ అనాలా లేదా ఇండిపెండెంట్గా ఉండాలి అన్నట్టుగా ఆవిడ పాత్రలన్నీ కూడా ఉంటాయి. మరి అలాంటి నావెల్స్లో కొన్ని మన దర్శకులు వెండితెరపై మన కోసం అలా మనకి ఇంకా దగ్గర చేసే ప్రయత్నం చేశారు. సో అలా జీవన తరంగాలు అని చెప్పాను అండ్ ఇంకా 1973లో రిలీజ్ అయిన మీనా చిత్రం, అదే చిత్రం 2016లో సో సమంత అండ్ ఇంకా నితిన్ నటించిన ఈ ఫిలిం కూడా మీనా నావెల్ ఆధారంగా తీసిందే.

సో మీనా చిత్రం కూడా ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది స్టోరీ ఏంటి అని చెప్పి. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి అరే మీనా అంటే 1973 నేను చూడలేదే అనుకుని ఉంటారు. సో ఆ ఫిలింకి రిలేటెడ్గా, సో మదర్ స్ట్రిక్ట్గా ఉంటే ఎలా ఉంటుంది? అఫ్కోర్స్ అమ్మ పెట్టే ఆ రూల్స్ అన్నీ పిల్లల మంచి కోసమే, కానీ అవి కొన్నిసార్లు కఠినంగా ఉండడం వల్ల పిల్లలు తల్లిదండ్రుల్ని అపార్థం చేసుకునే ఒక అవకాశం ఉంటుంది. సో ఎస్, మరి ఇంకా తెలుసుకుందాం ఎదన్పూడి సులోచనారాణి గారి నవలల్ని మన వెండి తెరపై దర్శకులు ఏ విధంగా తీర్చిదిద్దారు అని చెప్పి. బట్ రైట్ నౌ అయితే మీ అందరి కోసం మీనా చిత్రం నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టేట్యూన్టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. అలనాటి మధుర గీతాలన్నీ కూడా వింటూ మరి ఇప్పుడు మీరు విన్న పాట తోడికోడలు చిత్రంలోంది. ఘంటసాల గారు పాడారు, మరి రచించింది ఆత్రేయ గారు. మరి ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమంలో నవల రచయిత యద్దన్పూడి సులోచనారాణి గారి నవలల ఆధారంగా మన టాలీవుడ్లో రిలీజ్ అయిన చిత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి అలా ఆవిడ నావెల్ బంగారు కలలు ఆధారంగా తీసిన చిత్రమే 1974లో రిలీజ్ అయిన బంగారు కలలు. ఆదుర్తి సుబ్బారావు గారి డైరెక్షన్లో అక్కినేని నాగేశ్వరరావు గారు, లక్ష్మి ఇంకా వహీదా రెహమాన్. సో సచ్ ఏ వండర్ఫుల్ యాక్ట్రెస్ మన తెలుగులో నటించారు అంటే ఆ కథ ఎలాంటిదో నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు సాలూరి రాజేశ్వరరావు గారు. 1974లో రిలీజ్ అయిన ఈ ఫిలిం సూపర్ డూపర్ హిట్ అవడం అంటే ఇందాక చెప్పినట్టుగానే యద్దన్పూడి సులోచనారాణి గారి నావెల్స్ అన్నీ కూడా. సో ఉమెన్ సెంట్రిక్ అంటే హీరో అమ్మాయే, అంటే మామూలుగా హీరో హీరోయిన్ అంటుంటాం కదా, సో హీరో అంటే అబ్బాయి అయి ఉండాలి అని ఎక్కడా లేదు. ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ ప్లే చేస్తారో వాళ్ళని హీరో అంటారు. మరి అలా యద్దన్పూడి సులోచనారాణి గారి అన్ని నావెల్స్లో నాకు తెలిసి ముఖ్య పాత్ర ఆడవాళ్ళదే ఉంటుంది. అందులోన వాళ్ళు విజయాలు సాధిస్తే ఎలా ఉంటుంది, ఇండిపెండెంట్గా ఉంటే ఎలా ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఇవన్నీ వాళ్ళకి

తోడైతే ఎలా ఉంటుంది అని చెప్పి ఎంతో అద్భుతంగా ఆవిడ నావెల్స్లో మనకి ఆవిడ రచించి అంటే ఆ పాత్రల్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దుతారు. మరి అలా ఆవిడ మనకి అందించిన ఇంకొక అద్భుతమైన చిత్రమే బంగారు కళలు. మరి ఇప్పుడైతే బంగారు కళలు చిత్రం నుంచి ఒక వండర్ఫుల్ ట్రాక్ మీ అందరి కోసం. సో ఈ పాట ఎక్కడో విందే అని అనిపిస్తుందా? సో ముందైతే ఈ పాట వినండి, తర్వాత మాట్లాడుకుందాం. ఎక్కడ విన్నారా, ఏంటి ఆ కథ అని చెప్పి స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ అల్క్నందా.

పద పెదవి వయ్యారి గాలి పటమ అంటూ నిజంగా జీవలేని ఆ వస్తువులకు కూడా జీవం పోశారు మన రచయితలు. కులదైవం చిత్రం నుంచి అద్భుతమైన పాట విన్నారు కదా. మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మరి ఇందాక బంగారు కలలు చిత్రంలోని నాలోన వాళ్ళు పొంది పాట వింటే ఏదో పాట గుర్తొచ్చింది అని చాలామందికి అనిపించింది కదా. మరి అది ఏ పాటో చెప్పేస్తాను, లేదంటే పాపం మీకు ఇంకా నిద్ర పట్టదు. అసలే 10:46 అయిపోయింది మన స్టూడియోలో సమయం. సో ఆ పాట దేనికి దగ్గరగా ఉంది అంటే, బంగ్లేకి పీచే తెరే బేరీకే నీచే హరే ఆరపియా కంటలాగా. సో 1972 రిలీజ్ అయిన సమాధి చిత్రంలోని ఈ పాటకి దగ్గరగా ఉన్న పాటే బంగారు కలలు చిత్రంలో మనం విన్న నాలో నవలపుంది అన్న ఈ లవ్లీ ట్రాక్. సో యస్ ఫ్రెండ్స్, మరి ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమంలో యదన్పూడి సులోచన రాణి గారి నవలల ఆధారంగా మన టాలీవుడ్లో రిలీజ్ అయిన చిత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇంకా ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి, బట్ చెప్పా కదా సమయం అయితే 10:47 అయిపోయింది. మరి ఆవిడ నవల ఆధారంగా కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన చిత్రం 1966 రిలీజ్ అయిన ఆత్మగౌరవం. మామూలుగానే ఆవిడ కథల్లో ఉన్న పాత్రలు ఆత్మగౌరవానికి నిదర్శనంగా ఉంటాయి అని చెప్పాను. మరి అలాంటిది ఆ నావెల్ పేరే ఆత్మగౌరవం అంటే ఇంకా కథ ఎంత అందంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. సో కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో అకినేని నాగేశ్వరరావు, కాంచనా, రాజశ్రీ వీళ్ళందరూ మెయిన్ కాస్టింగ్గా నటించిన చిత్రమే ఆత్మగౌరవం. సో విశ్వనాథ్ గారు మామూలుగా ఆయన కథలు కానీ లేదా స్క్రీన్ ప్లే ఆయనే ఆయన కథలకు అందిస్తుంటారు. మరి అలాంటిది ఆయన ఒక నావెల్ ఆధారంగా తీశారు అంటేనే అది ఎంత అద్భుతమైన నావెల్ అయి ఉంటుందో మనం వేరే చెప్పిన అవసరం లేదు. సో అలా వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రం ఆత్మగౌరవం. మరి ఆత్మగౌరవం చిత్రం హిట్ అవడమే కాదు, బెస్ట్ స్టోరీ రైటర్గా గొల్లపూడి మారుతీరావు గారు అండ్ ఇంకా యద్దన్పూడి సులోచన రాణి గారికి నంది అవార్డు కూడా వచ్చింది 1966. ఇంకా అలానే బ్రాంజ్, అంటే మనకి నంది అవార్డ్స్ 3 ఇస్తారు కదా, సో గోల్డ్, సిల్వర్ అండ్ బ్రాంజ్. సో 3rd బెస్ట్ ఫీచర్ ఫిలింగా ప్రొడ్యూసర్ డి మధుసూదన్ రావు గారు ఆ సంవత్సరం నంది అవార్డు కూడా అందుకున్నారు. అండ్ స్టోరీ అంటే గొల్లపూడి మారుతీరావు గారు అందరికీ యాక్టర్గా తెలుసు, బట్ ఆయన ఎన్నో అద్భుతమైన రచనలు కూడా చేసి మనకు అందించారు. మరి అందులో ఒకటే ఈ ఆత్మగౌరవం చిత్రం. అయితే నవల రాసింది యద్దన్పూడి సులోచనారాయణ గారు అయినప్పటికీ అంత పెద్ద నావెల్ని 2.5 hours పాటు వెండి తెరపైన చూపించాలి అంటే ఆ కథలో ముఖ్యమైన అంశాలు ఏంటి, ఇంకా అలానే ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఆ డైలాగ్ని ఎలా మార్చిరాయాలి, సో ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా. సో అలా గొల్లపూడి మారుతీరావు గారు ఇంకా యద్దన్పూడి సులోచనారాయణ గారు కలిసి ఈ చిత్రానికి కథ సమకూర్చడం అనేది జరిగింది. అందుకే వాళ్ళిద్దరూ 1966 నంది అవార్డ్ ఫర్ బెస్ట్ స్టోరీ రైటర్గా అవార్డు అందుకోవడం జరిగింది. మరి ఇంతకీ ఎందుకు అసలు యద్దన్పూడి సులోచనారాయణ గారి గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం అదంతా కూడా మీతో షేర్ చేస్తాను. బట్ అందుకన్నా ముందు మరి ఆవిడ ఎంతో అద్భుతంగా రాసిన నవల ఆత్మగౌరవం నుంచి ఈ పాట

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం నా వినిపించని రాగాలే కార్యక్రమంలో ఆత్మగౌరవం చిత్రం నుంచి అద్భుతమైన పాట విన్నారు కదా. మరి ఈరోజు వినిపించని రాగాలే కార్యక్రమంలో నవల రచయిత్రి ఎద్దనపూడి సులోచన రాజీనాని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఇన్ని అద్భుతమైన రచనలు చేశారు, మరి అందులో ఇంకా చెప్పా కదా కొన్ని మాత్రమే మాట్లాడుకున్నాం. సో మీన జీవన తరంగాలు, అమ్మ నాన్న, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, ప్రేమలేఖలు, బంగారు కళలు, విచిత్ర బంధం, జై జవాన్, ఆత్మగౌరవం, కాంచనగంగ, గిరిజా కళ్యాణం, ఆత్మీయులు, మధుర స్వప్నం, చండీప్రియ, మొగలి రోగిలు, ఇట్లా ఎన్నో నావెల్స్ని మన ముందుకు తీసుకొచ్చారు మన డైరెక్టర్స్.

ఫిలిమ్స్ రూపంలో వెండి తెరపైకి. అవన్నీ కూడా మనల్ని ఎంతగానో అలరించాయి. ఇంకా అలానే బుల్లి తెరపైన కూడా కొన్ని సీరియల్స్ రూపంలో ఆవిడ నవలలు రావడం జరిగింది. సో ప్రతి నావల్ కూడా లాస్ట్కి, అంటే ఏదో ఇప్పుడున్న బుక్స్ ఆర్ టైం పాస్ నావల్స్లా కాకుండా ఒక టేక్ హోమ్ మెసేజ్ ఆర్ ఆ నవల చదివే టైంకి అందరినీ ఒక ఆలోచనలో పడేస్తుంది. అంటే అది ఆలోచింప చేస్తుంది. ఆ విధంగా ఉంటాయి ఆవిడ నవలలు అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. మరి ఇన్ని అద్భుతమైన రచనల్ని మనకి అందించిన యద్దనపూడి సులోచనారాణి గారు 2018 మే 18 మనందరికీ దూరమయ్యారు. మరి ఈరోజు అందుకే ఆవిడ వర్ధంతి సందర్భంగా ఆవిడ రచనల గురించి, ఆ రచనల నుంచి వెండితెరపై మన దర్శకులు మనకు అందించిన అద్భుతమైన చిత్రాల గురించి ఈరోజు తెలుసుకున్నాం. మరి ఆఖరిగా విచిత్ర బంధం చిత్రం నుంచి ఈ అద్భుతమైన మధురగీతంతో ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమం ముగిద్దాం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

0: ఎంత అద్భుతమైన రచన కదా. సో ఇది మరి ఈనాటి వినిపించిన రాగాలి. సమయం 11 గంటలు. ఇప్పుడు వింటారు హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే చంద్రశేఖర్ శర్మా.

ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు పునఃప్రారంభం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యోర్ ఆర్జే అల్క్నందా సైనింగ్ ఆఫ్. శుభరాత్రి. జై హింద్.